0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ హరిశంకర శర్మ అంశం సత్యమేవ జయతే.
1: మన భారతదేశ జాతీయ చిహ్నం చూశాం కదా, దాని కింద సువర్ణాక్షరాలతో వెలుగొందుతున్న సత్యమేవ జయతే అనేది కేవలం ఒక నినాదం కాదు, ఇది భారత జీవన తాత్వికతకు ప్రతీక. ఇది ముండకోపనిషత్తులోని మహోన్నత

0: మైన వాక్యం సత్యమేవ జయతే నానృతం. అంటే అసత్యం కాదు, సత్యమే చివరికి విజయాన్ని సాధిస్తుంది. మనిషి జీవితంలో ఎన్నో సందర్భాలు వస్తుంటాయి. నిజం చెప్పడం వలన ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా నిజం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. అబద్ధం చెప్పటం వలన తాత్కాలికంగా ప్రయోజనం కలుగుతుందని తెలిసినా మన అంతరాత్మ మాత్రం సత్యం వైపే మనలను నడిపిస్తుంది. ఎందుకంటే అబద్ధం మనిషిని కొంతకాలం కాపాడవచ్చు, కానీ సత్యం మనిషికి జీవితాంతం గౌరవాన్ని ఇస్తుంది. సత్యమంటే కేవలం అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు, మన ఆలోచనల్లో నిజాయితీ, మన మాటల్లో నిష్కపటత్వం, మన చేతల్లో ధర్మబద్ధత, ఇవన్నీ కలిసినప్పుడే సత్యం సంపూర్ణమవుతుంది. మన పురాణ ఇతిహాసాలలో సత్యానికి అత్యున్నత స్థానం ఇచ్చారు. సత్య హరిశ్చంద్రుడు అనే పేరు మనకు ఇప్పటికీ సత్యనిష్టకు ప్రతీకగా నిలిచింది. రాజ్యాన్ని కోల్పోయినా తన భార్యాపుత్రులను తనను తాను సత్యవ్రత ప్రతిష్టాపనకై అర్పణ చేసినా సత్యవ్రతాన్ని మాత్రం హరిశ్చంద్రుడు విడనాడలేదు. అందుకే ఆయన జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. మహాత్మాగాంధీజీ కూడా తన జీవిత ప్రయోగాలన్నింటికీ సత్యాన్నే ఆధారంగా చేసుకున్నారు. ఆయన చెప్పిన సత్యమే నా దేవుడు అనే భావన సత్యం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. సత్యమార్గం ఎప్పుడూ సులభమైనది కాదు. కొన్నిసార్లు సత్యం చెప్పిన వారే విమర్శలను ఎదుర్కొంటారు. నిజాయితీగా పనిచేసిన వారికి ఫలితం ఆలస్యంగా రావచ్చు. మోసం చేసేవారు ముందుకు వెళుతున్నట్లు కనిపించవచ్చు. సత్యానికి విజయం ఆలస్యం కావచ్చు, కానీ ఓటమి ఉండదు. భర్తృహరి ఏమంటున్నారో చూడండి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం. సత్యమే పలకాలి, ప్రియంగా పలకాలి. ఎదుటివారిని బాధించే విధంగా సత్యమే అయినా పలుకకూడదు. సత్యం చెప్పడం గొప్పదే, కానీ సత్యాన్ని సంస్కారంతో చెప్పడం ఇంకా గొప్పది. మాట నిజమైనదై ఉండాలి, ఆ మాటలో మానవత్వం కూడా ఉండాలి. సత్యాన్నాస్తి పరో ధర్మ. సత్యం కంటే గొప్ప ధర్మం లేదు. ధర్మానికి మూలం సత్యం, న్యాయానికి మూలం సత్యం, నమ్మకానికి మూలం సత్యం. మనిషి వ్యక్తిత్వానికి మూలం కూడా సత్యమే. కాల ప్రవాహంలో మన పదవులు పోవచ్చు, సమస్త సంపదలు పోవచ్చు, స్వజనులు దూరం కావచ్చు, నిర్ధనులమై నైరాస్యం ఆవహించి నిలబడవచ్చు, కాని ఒక్క సత్యవాక్ పరిపాలన మనలను విడిచిపోలేదు. ఇది తథ్యం. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే.
1: సూక్తి శుద్ధ విన్నారు. సమర్పణ హరిశంకర శర్మ. అంశం సత్యమేవ జయతే.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: This is Akashwani. The news read by V.C. Pramod. President Draupadi Murmu will be on a three-day visit to Gujarat beginning today. She will preside over the presentation ceremony of the 72nd National Film Awards at Ekta Nagar, Kevadia tomorrow. On Wednesday, the President will grace the 75th annual convocation ceremony of the Maharashtra.

కంద సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కందని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, అలాగే గుంటూరు జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నీటి వసతి కలిగి మరియు నీరు బయటికి పోయే సదుపాయం గల సారవంతమైన నేలలు కంద సాగుకు అనుకూలంగా ఉంటాయి. వేసవిలో భూమిని 30 నుండి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నుకోవాలి. తొలకరి వర్షాలకు 2 లేదా 3 సార్లు మెత్తగా దుక్కి చేయాలి. ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు, అలాగే 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దుక్కులోనే వేసి కలయదున్నాలి. నాటే సమయం విషయానికి వచ్చినట్టయితే మే జూన్ నెలల్లో నాటినట్టయితే పైరు ఎక్కువ దిగుబడినిస్తుంది. గజేంద్ర అనే రకం భారతదేశంలోనే అత్యధిక దిగుబడినిచ్చే రకం. కాలపరిమితి 6 నుండి 8 నెలలుంటుంది. దిగుబడి 26 నుండి 28 టన్నుల వరకు ఒక ఎకరానికి వస్తుంది. ఒక ఎకరానికి కావలసిన విత్తన దుంపల్ని కేవలం 25 సెంట్ల విస్తీర్ణంలోనే ఉత్పత్తి చేసుకోవచ్చు. చీడపీడలు లేని ఆరోగ్యవంతమైన సుమారుగా 100 గ్రాముల బరువు గల దుంపల్ని విత్తనంగా వాడాలి. విత్తన దుంపల్ని వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి. అలా నాటినప్పుడు 450 నుండి 700 గ్రాముల బరువు గల విత్తన దుంపల్ని పొందొచ్చు. కోసిన ముక్కల కన్నా పూర్తి దుంపల్ని విత్తనంగా వాడి ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. ఇక విత్తన దుంపల్ని నిల్వ చేసుకోవలసిన విధానాన్ని గనక మనం చూస్తే, విత్తన దుంపలు తవ్విన తర్వాత వాటికి కనీసం 2 నెలల నిద్ర వస్తుంటుంది. ఆ సమయంలో అవి కుళ్లిపోకుండా ఉండడానికి తవ్విన 4 లేదా 5 రోజుల తర్వాత దుంపలపై శిలీంద్ర నాశన మందులైన కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాము, 10 లీటర్ల నీళ్లలో కలిపిన మందు ద్రావణాన్ని దుంపలపై పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసి నీడలో ఆరపెట్టాలి. అలా ఆరబెట్టిన దుంపల్ని గాలి వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. నీడలో 2 నుండి 3 నెలలు బాగా ఆరిన దుంపలని విత్తన దుంపలుగా వాడుకోవాలి. 500 నుండి 700 గ్రాముల బరువు కలిగిన దుంపల్ని విత్తన దుంపలుగా వాడాలి. పెద్ద దుంపల్ని ముక్కలుగా కోసుకుని వాడాలి. ముక్కలు

కోసేటప్పుడు దుంప కన్ను అంటే మొలక భాగం ప్రతి ముక్కలోకి వచ్చే విధంగా కోసుకోవాలి. కోసిన విత్తనపు దుంపల్ని నిల్వ చేయకుండా వెంటనే నాటాలి. ఎకరానికి 6 టన్నుల విత్తనం అవసరమవుతుంది. విత్తన దుంపలని 10 లీటర్ల నీటికి 50 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాగే 25 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నీడలో ఆరపెట్టి వెంటనే నాటుకోవాలి. విత్తన దుంపల్ని వరుసల మధ్య 60 సెంటీమీటర్లు వరుసల మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా 2 నుండి 2.5 అంగుళాల లోతులో నాటుకోవాలి. విత్తన దుంపలు నాటిన వెంటనే తడిపెట్టాలి. కాలమాన పరిస్థితులను గమనించి 6 నుండి 10 రోజుల తేడాతో నీటి తడులు పెట్టుకోవాలి. వేసవిలో అయితే 3-4 రోజులకు ఒకసారి తేలికపాటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎరువులు వేసిన ప్రతిసారి కూడా తేలికపాటి తడి పెట్టాలి. ఇక కందలో కలుపు యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే అంతర కృషి చేయడానికి అవకాశం లేదు. కందని బలమైన నేలల్లో వేయడం వల్ల అధిక తడులు అవసరమైనందువల్ల కలుపు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కలుపు తక్కువగా ఉన్నప్పుడు కూలీలతో తీయించడం మంచిది. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫ తడి ఇచ్చిన తర్వాత తడిగా ఉన్న భూమి మీద ఎకరానికి 2 లీటర్ల బిటాక్లోర్ లేదా 1 లీటర్ పెండి మిథాలిన్ 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. పొడిగా ఉన్న భూమిలో చల్లిన మందులు ఫలితాన్నివ్వవు. 40 నుండి 45 రోజుల తర్వాత పల్చగా మొలిచిన కలుపును కూలీలతో తీయించాలి. కలుపు తీసిన వెంటనే తడిగా ఉన్న భూమి మీద ముందుగా చల్లిన మోతాదులో సగం మందును మాత్రమే రెండవసారి పిచికారీ చేసి కలుపుని సమర్థవంతంగా అరికట్టచ్చు. బాగా ఆరిన దుంపలు నాటిన 20 నుండి 25 రోజుల్లో మొలకెత్తుతాయి. ఈ సందర్భంలో అంతర సేద్యం చేయడానికి వీల్లేదు. దుంపలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పట్టే సందర్భంలో తక్కువ కాలపరిమితి కలిగిన నువ్వు, మినుము మొదలైన పంటలని ఆయా ప్రాంతాలకు కాలానికి తగిన విధంగా ఎంపిక చేసుకుని అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. కందలో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ఎకరానికి 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు, 100 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. పశువుల ఎరువు అలాగే భాస్వరపు ఎరువులను ఆఖరి దుక్కులోనే వేసి కలయదున్నాలి. నత్రజనిని యూరియా రూపంలో 200 కిలోలు అలాగే పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 170 కిలోలు వేసుకోవాలి. ఈ 2 ఎరువుల్ని 3 సమభాగాలుగా చేసి కంద మొలకెత్తిన 40 రోజులకి, 80 రోజులకి అలాగే 120 రోజులకి వేయాలి. యూరియా పొటాష్ ఎరువుల్ని మొక్కలకు 2 వైపులా గుంటల్లో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన వెంటనే తేలికపాటి తడిపెట్టాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సిఫారసు చేసిన ఎరువుల్లో 75% రసాయన ఎరువుల రూపంలోనూ, 25% సేంద్రియ ఎరువుల రూపంలోనూ వేసి 2 కిలోల అజోస్పెరిల్లం హైకోరైజాను వేసినట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక కందలో మనకి ధాతులోపాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కందలో ఇనప ధాతులోపం నీటి తడులు సరిగ్గా ఇవ్వనప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి తెల్లగా మారతాయి. ఈ ధాతులోపాన్ని సవరించడానికి లీటర్ నీటికి 5 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి నీటి తడులు పెడుతూ నీటి ఎద్దడి కలగకుండా చేసినట్టయితే ఇనపధాతు లోపాన్ని నివారించవచ్చు. కందలో జింక్ ధాతు లోపం గనక ఏర్పడినట్టయితే ఆకుల ఈనెల మధ్య పసుపు వర్ణంగా మారి క్రమేపీ ఆకు మొత్తం పండి ఎండిపోతుంది. ఈ లోపాన్ని సవరించడానికి లీటర్ నీటికి 3 గ్రాముల జింక్ సల్ఫేట్ ని కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మెగ్నీషియం ధాతు లోపం వర్షాభావ పరిస్థితుల్లో సాధారణంగా ఆకుల మీద లేత పసుపు, ఆకుపచ్చ వర్ణంలో మచ్చలేర్పడి వైరస్ తెగులు లక్షణాలను పోలి ఉంటాయి. లక్షణాలను జాగ్రత్తగా గమనించి మెగ్నీషియం సల్ఫేట్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక కందలో సస్యరక్షణని గనక మనం చూసినట్టయితే ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడి ఆకంతా కూడా పండి ఎండిపోయి దిగుబడులు బాగా తగ్గిపోతాయి. దీని నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని పిచికారీ చేయాలి. తెగులు ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి 2 గ్రాముల మెటలాక్సిల్ MZ మందును ఒకసారి మాత్రమే ఆకులన్నీ పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. దుంప తవ్వకానికి కనీసం 2-3 నెలల ముందు నుండి కూడా మందుల్ని వాడకూడదు. ఇక కందలో కనిపించే మరొక తెగులు కాండం లేదా మొదలుకుళ్ళు తెగులు. ఈ తెగులు కాండం మొదలు వద్ద ఆశించి కాండం పూర్తిగా కుళ్ళిపోతుంది. దీని నివారణకి మురుగునీరు, వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. పంట మార్పిడి పద్దతిని పాటించాలి. తెగులు ఆశించిన మొక్క

చుట్టూ మట్టిని గట్టుగా చేసి తడి పెట్టినప్పుడు నీటి ద్వారా ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టాలి. తెగులు ఆశించిన చెట్టు మొదలు చుట్టూ ఉన్న మట్టిని లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా 2 గ్రాముల క్యాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని కలిపిన ద్రావణంతో బాగా తడిపి తెగుల్ని అరికట్టచ్చు. ట్రైకోడెర్మా శిలీంద్ర బీజాలు కలిగిన పొడిని వేపపిండితో కలిపి మొక్కల మొదళ్ల వద్ద వేసినట్టయితే ఈ మొదలు కుళ్ళు తెగుల్ని నివారించచ్చు. ఇక కందలో మొజాయిక్ తెగులు కనుక ఆశించినట్టయితే తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి తెలుపు పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగాను ముడుచుకుపోయినట్టుగాను ఉంటాయి. ఈ వైరస్ తెగులు విత్తనపు దుంపల ద్వారా పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. ఈ మొజాయిక్ తెగులు నివారణకి విత్తనపు దుంపల్ని తెగులు సోకని తోటల నుండి సేకరించాలి. పేనుబంక నివారణకి డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్లను 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పైరు మీద పిచికారీ చేయాలి. పక్వానికి వచ్చిన పైరు ఆకులు పండి నేలపై వాలిపోతాయి. పైరు నాటిన 7 నుండి 8 నెలలకు పంట తవ్వకానికి సిద్దమవుతుంది. దుంపలను గుణపంతో దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తవ్వి నీడలో ఆరపెట్టాలి. ఎకరానికి ఎర్ర నేలల్లో అయితే 18 నుండి 20 టన్నులు, ఒంటరి నేలల్లో అయితే 20 నుండి 25 టన్నులు దిగుబడి వస్తుంది.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణరంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. వార్తల వివరాలు. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్తు, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Now I am building a new capital, that is Amaravati again. I am totally confident Amaravati will be the future model of city. If Amaravati can demonstrate this at scale, if every growing Indian city can demonstrate this at scale, we can create a new model of urbanization for the world. Development must continue, but the definition of development must change. Environmental friendly and also best ecosystem.
0: తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణరంగ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్వేదిగా ఆయన స్పందిస్తూ, రాష్ట ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు రక్షణ పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గుండెశెట్టిపల్లి వద్ద నిర్వహించే హంద్రీ నివాజల హరిత కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం

0: అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరేంద్రనాథ్ తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువైన సహాయ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2560 మందికి 19.98 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం అందించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి వారు సహాయం చేస్తున్నారు. కొండేపు నియోజకవర్గంలో ఇవాళ 333 మందికి సుమారుగా 2 కోట్ల రూపాయలు నేను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2600 మందికి నియోజకవర్గంలో 20 కోట్ల పైచలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఆనందదాయక ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం వాళ్ళు సంజీవని ప్రాజెక్టు కూడా తీసుకురాబోతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుగా కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేయించినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: మలేషియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 4 యువకులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపూర్ రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. బాధిత యువకుల కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రిని నిన్న కలిసి తమ వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మలేషియా అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మగారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3.79 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ది కృషి చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి విజయేశ్వరం మంచినీటి పథకానికి పనులు ప్రారంభించామని మంత్రి వివరిస్తూ,
3: మన పాలకొల్లు పట్టణానికి మంచినీటి కోసం శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు విజయేశ్వరం నుంచి అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా 200 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పనులు ప్రారంభించాం. మళ్లీ మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్లీ రాజమండ్రి ధవళేశ్వరం నుంచి డైరెక్ట్ గా మీకు మళ్లీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ రోడ్స్ డ్రైన్స్ 3.79 కోట్ల రూపాయలు గ్రాంట్ లో 10 కోట్ల రూపాయలు తెస్తా ఉన్నాం.
0: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల నరాలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు నిన్న దర్శనమిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి అందిస్తారు.
4: ఆరో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడా వీధులు భక్తి పారవస్యంతో మార్మోగాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: తెలంగాణలోని కరీంనగర్ను మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త చెత్త సేకరణ రిక్షాలు, ఫాగింగ్ మిషన్లను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరీంనగర్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని, నగర పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతి డివిజన్కు ఒక చెత్త సేకరణ రిక్షాను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు

తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మైభారత్ యోజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ సూచించారు. విజయనగరంలోని ఎస్ఎస్జే జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మైభారత్ విజయనగరం ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 2 కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారికి రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఊటగోరు రోడ్డు నుంచి ఎర్రగుంట మీదుగా తిరుమల దేవరపల్లి వరకు ఈ రహదారిని నిర్మించనున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత గుజరాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈరోజు మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరు వింటారు. ప్రసార విశేషాల అనంతరం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆహార కల్తీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ చోడవరపు విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం శ్రీ గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా నేటి కవులకు గురజాడ వారి సాహిత్యం ఆదర్శం గురించి డాక్టర్ మన్నవ సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం లలిత గీతం వింటారు. 8:00 విజయవాడ ఏ మీటర్లపై ప్రసారాలు వింటారు. 8:35 చిత్రగీతాలు. ఇక 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనంపై వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం గారు మరియు శ్రీ కె రామానుజాచార్యులు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.

ఇక ఈ ఉదయం 9:30, 10:30, 11:30, మధ్యాహ్నం 12:30, 1:30, మధ్యాహ్నం 3:30, 4:30, సాయంత్రం 6:30, 7:30, ఆసియా క్రీడలు 2026 సంచికకు సంబంధించిన తాజా సమాచారం వింటారు. 9:35, ఆసియా క్రీడలు 2026 సంచికకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం రోజువారీ ముఖ్యాంశాల క్యాప్సూల్ కార్యక్రమం వింటారు. 9:55 చిత్రగీతం, 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం, అనంతరం రాబోయే అతిథి. 10:35 ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా వృద్ధాప్యంలో మతిమరుపు అనే అంశంపై డాక్టర్ రావిపాటి లక్ష్మీప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 11:00 దార్శనిక భారత్ కార్యక్రమంలో సుపరిపాలన, సుదీర్ఘ యోచన, సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి

0: ఇక ఈ మధ్యాహ్నం 12:10 లాహిరి లాహిరిలో, 12:35 చిత్రగీతాలు, 12:40 కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో ఒత్తిడి, మానసిక సమస్యలు, నివారణ మార్గాల గురించి డాక్టర్ వి సదానందం గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం నుంచి శ్రీరాముని పాత్ర నిర్వహణ శ్రీ డి సత్యనారాయణ, హార్మోనియం శ్రీ డి సుబ్రహ్మణ్యం. 1:10 చిత్రగీతాలు, 1:35 వనితా వాణి స్త్రీల కార్యక్రమంలో వ్యాపార రంగంలో మహిళలు రాణించాలంటే, ఈ అంశం గురించి డాక్టర్ ఎంబి సువర్చల గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతం, విశేషాలు, బిర్యానీ ఆకులు కలిగే ప్రయోజనాలను గురించిన విశేషాలు వింటారు. చివరిగా వనితా వాణి స్త్రీల కార్యక్రమంలో లలిత గీతం వింటారు. 2:30 చిత్రగీతాలు, 3:00 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 3:35 థీమ్ టైం. ఇక 4:00 యువలయ, 4:35 హిందీ పాఠం కార్యక్రమంలో 9వ తరగతి హిందీ పాఠం వింటారు. జాగో గ్రాహక్ జాగో ఉపాధ్యాయురాలు శ్రీ షేక్ అబ్దుల్ అజేజ్, విద్యార్థి సయ్యద్ నజీన్ నిన్. అనంతరం హిందీ చిత్రగీతం వింటారు. 4:40 రంగస్థలి కార్యక్రమంలో నాటకం సీతారామ కళ్యాణం, పాత్ర నారదుడు, కథకులు శ్రీ డి శ్రీనివాసాచార్యులు, హార్మోనియం శ్రీ నిరంజన్ రావు. 5:00 చిత్రగీతాలు, 6:35 పల్లెసీమలు కార్యక్రమంలో రొయ్యలు పీతలు వ్యర్థాలను తయారు చేసిన ఉత్పత్తుల గురించి శ్రీమతి కె కుముదా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జాతపద గీతం. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు. ప్రసార విశేషాలు. ఇక ఈనాడు ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, సమయం 7:00.
1: తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన, దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఒక వర్క్ షాప్ నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్య శాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారి స్వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారి స్నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణ భవిష్యత్తు వాతావరణ గతిశీలత సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ప్రసంగిస్తూ వాతావరణ ప్రమాదం చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలలో భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్టపతి ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు ఆహార భద్రత, ఆరోగ్యం, జీవనోపాధిపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నాయని అన్నారు. జీవ వైవిధ్య నష్టం, నీటి కొరత, భూక్షయం ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని రాష్టపతి చెప్పారు.
3: विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है. इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय, क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है.
2: సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన, దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల

ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ వివిధ బహుపాక్షిక, ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరవుతారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే అంశంపై సీబీఎస్ఈ నిన్న ఒక టాకథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన ఎంపికల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఈ 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారని సీబీఎస్ఈ తెలిపింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని సీబీఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక దళాధిపతులు ఏపీ సింగ్, టకేహిరో మొరిటాలు నిన్న స్వదేశీ యుద్ద విమానం తేజస్లో ప్రయాణించారు. ఒక ద్వైపాక్షిక విన్యాసంలో భాగంగా జేఏఎస్డీఎఫ్ యుద్ద విమానాలు భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారత్ జపాన్ రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఎలావెనిల్ వలరివన్, విదర్శ వినోద్, సోనం మస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో జపాన్కు చెందిన హినాటా తైచి తర్వాత స్థానంలో నిలిచి ఎలావెనిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా చేర్చిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచికా తరియల్ తన 3వ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సాంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల ఈవెంట్లో తరియల్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ఈరోజు 60 కిలోల సెమీఫైనల్లో తరియల్ సింగపూర్కు చెందిన టియో హుయి యూన్తో తలపడనుంది. క్రికెట్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి ప్రవేశించింది. భారత జట్టు ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ

0: అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ది శకానికి సాక్ష్యంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా దీపోత్సవ వేడుకల వంటి కార్యక్రమాలు అయోధ్య సాంస్కృతిక మతపరమైన వైభవాన్ని పునరుద్దరించడంలో తోడ్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన అనంతరం ఆ నగరం మతపరమైన పర్యాటకం, సనాతన సంస్కృతి అభివృద్దికి ప్రతీకగా ప్రపంచ వేదికపై క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సౌదీ అరేబియాలోని తమ మిషన్ కోసం అమెరికా ఒక భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు తైఫ్, యాన్బు నగరాలకు చేసే అన్ని అధికారిక వ్యక్తిగత ప్రయాణాలకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లు సౌదీ అరేబియాలోని అమెరికా మిషన్ పేర్కొంది. ఆ దేశంలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పాటించాలని కోరింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పథకాలను సొంతం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఉదయరేఖలు

0: కార్యక్రమంలో ముందుగా ఆహార కల్తీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ చోడవరపు విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: నేటి పోటీ ప్రపంచంలో నిత్యం అనేక విధాలుగా దోపిడీకి గురవుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు వినియోగదారులే. ఇలా ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నట్లుగా అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. ప్రతి వ్యక్తి వినియోగదారుడే అనే విషయాన్ని మర్చిపోయి వ్యక్తులు తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించాలనే దురాశతో నైతిక విలువలను విస్మరించడం వలన అనేక మోసాలు, అనుచిత వ్యాపార విధానాలు చోటు చేసుకుంటున్నాయి. దీని ఫలితంగా వస్తువుల్లో, సేవల్లో నాణ్యత, స్వచ్ఛత లోపించటం, ఆహార పదార్థాల్లో కల్తీలు, చివరికి ఆరోగ్యానికి ప్రాణానికి హాని కలిగించే వస్తువులను, మందులను కూడా యథేచ్ఛగా అమ్ముతున్నారు. ముందుగా మనం ప్రతిరోజు కొనుగోలు చేసే ఆహార పదార్థాల్లో కల్తీ ఏ విధంగా జరుగుతుందో, అందుకు వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఒక సర్వే నివేదిక ప్రకారం ఢిల్లీ నగరంలో అమ్మబడే ఆహార పదార్థాల్లో దాదాపు 50% కల్తీ ఉన్నట్టుగా తెలిసింది. ఆహారం కల్తీ అయితే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. డబ్బులు పోవటమే కాకుండా ఒక్కొక్కసారి ఆరోగ్యం పూర్తిగా విషమించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పటికే నగరంలో చాలా చోట్ల కల్తీ గుట్లు

బయటపడేవి. ఇది అది అని లేదు. అన్ని చోట్ల అన్ని వస్తువుల్లో కల్తీ ఘంకరిస్తోంది. మరి మనం కొనుగోలు చేసే నిత్యావసర వస్తువులు కానీ పదార్థాల నాణ్యత ఏంటనే అనుమానం రాకమానదు. అధిక శాతం కుటుంబాలు తమ ఆదాయంలో అధిక శాతం ఆహార పదార్థాలపై వెచ్చిస్తున్నారు. వ్యాధి కారకాలను గుర్తించటం, ఆహార భద్రత కోసం ఈ నాలుగు సూత్రాలను పాటించండి. మొదటగా పరిశుభ్రమైనటువంటి వంట పాత్రలను వినియోగించటం, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి, పచ్చిమాంసము కూరగాయలను వేరువేరుగా ఉంచాలి, ఆహారాన్ని తగిన ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించాలి, త్వరగా పాడైపోయే వస్తువులను చల్లని ప్రదేశాల్లో నిల్వ చేయాలి. ఒకవేళ మీరు కల్తీని గుర్తిస్తే మౌనంగా ఉండకండి, ఫిర్యాదు చేయటం మీ హక్కు. ఆహార భద్రత చట్టం వారు కల్పించిన యాప్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. వివిధ ఆహార పదార్థాల్లో కల్తీ జరిగింది లేనిది తెలుసుకోవటం చాలా సులభం. దీనికి కొంచెం ఓపిక, శ్రద్ధ అవసరం. చిన్న చిన్న పరీక్షల ద్వారా ఆహార పదార్థాల్లో కల్తీని తెలుసుకోవటం ఎలాగో తెలుసుకుందాం. ప్రతినిత్యం అన్ని వయసుల వారు ఉపయోగించే పాలలో కల్తీ కోసం ఉపయోగించేది నీరు, గంజీ లేక పిండి పదార్థం మరియు యూరియా. దీన్ని కనుక్కోవటానికి నీరు కలిపిన పాలను లాక్టోమీటర్తో పరీక్షించినప్పుడు లాక్టోమీటర్ రీడింగు 1.026 కంటే తక్కువగా ఉండరాదు, ఉంటే నీరు కలిపినట్టుగా తెలుసుకోవచ్చు. నిటారుగా నునుపుగా ఉన్న రాయిపై ఒక చుక్క పాలు వేస్తే కల్తీ లేని పాలైతే జారకుండా ఉంటుంది. ఒకవేళ జారినప్పటికీ తెల్లని మరక ఏర్పడుతుంది. అలా కాక కల్తీ పాలు అయినట్లయితే వెంటనే క్రిందకి జారటమే కాక మరక ఏర్పడదు. పాలలో గంజీ లేక పిండి పదార్థం కల్తీ జరిగినట్టు తెలుసుకోవటానికి కొన్ని పాలు తీసుకుని దానిలో అయోడిన్ కలిపినప్పుడు పాలు నీలి రంగులోకి మారినట్లయితే పాలలో పిండి పదార్థం కలిసినట్టుగా తెలుసుకోవచ్చు. కల్తీ పాల వలన విరోచనాలు, టైఫాయిడ్ లాంటి వ్యాధులకి గురి అవుట జరుగుతుంది. వెన్న, నెయ్యి, వనస్పతి కానీ ఉడకబెట్టిన బంగాళదుంపల గుజ్జును కానీ కల్తీ చేస్తారు. పరీక్ష నాళికలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ వెన్నను తీసుకోండి. దానికి 10 చుక్కలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపితే ఎర్ర రంగులోకి మారితే కల్తీ అయినట్లుగా మనం గుర్తించవచ్చు. తేనె పంచదార పాకం కానీ బెల్లం పాకం కానీ కల్తీ చేస్తారు. స్వచ్ఛమైన తేనెలో దూదిని ముంచి ఒత్తి చేసి వెలిగిస్తే అది చక్కగా వెలుగుతుంది. అయితే అందులో కల్తీ జరిగితే చిటపటలాడే శబ్దంతో ఒత్తి వెలుగుతుంది. ఇహ వంట నూనెల్లో కల్తీగా ఆర్జిమోన్ నూనెను కలుపుతూ ఉంటారు. దీన్ని గుర్తించటానికి మనం వంట నూనెకు 5 మిల్లీలీటర్ల గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపాలి. కాసేపటికి ఆమ్లం పైభాగంలో ఎరుపు రంగు లేదా ఇటుకు రంగుగా కనపడితే దానిలో కల్తీ జరిగినట్టుగా తెలుసుకోవచ్చు. ఇహ టీ పొడిలో రంపపు పొట్టు, వాడేసిన టీ పొడి కల్తీ చేస్తారు. టీ పొడిలో కల్తీ జరిగింది లేనిది తెలుసుకోవటానికి తడిని పీల్చే తెల్లని పేపర్ తీసుకుని దానిపై టీ పొడిని వేసి నీళ్లు చల్లితే ఆ కాగితానికి రంగు అంటుకుంటుంది. ఒక సాసర్లో టీ పొడి వేసి నిమ్మరసం చుక్కలు వేస్తే ఎర్ర ఆరెంజ్ రంగు వస్తే కోల్తార్ రంగు కలిపినట్టుగా తెలుసుకోవచ్చు. లేత పసుపు, ఆకుపచ్చ రంగు వస్తే అది స్వచ్ఛమైన టీ పొడిని అర్థం. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేడు మనం

0: తినే ఆహారంలో కల్తీ అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. 2026 తాజా నివేదికల ప్రకారం కల్తీ ఆహారం వలన ప్రతి 10 మందిలో ఒకరు అనారోగ్యానికి పాలవుతున్నారు. మనల్ని మనం రక్షించుకోవటానికి చట్టాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి. జనవరి 2026 నాటికి ప్రభుత్వం ఆహార కల్తీని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తోంది. ఇటీవల ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పినట్టు కల్తీకి పాల్పడే వారిపై హత్యాయత్నం వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. నూతన ఆహార భద్రత చట్ట నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కనుక ఆహార తయారీదారులు మరియు దిగుమతిదారులు కఠినమైన ప్రమాణాలను పాటించవలసి ఉంటుంది. తక్కువ నాణ్యత గల ఆహారం విక్రయిస్తే 5 లక్షల వరకు, హానికరమైన కల్తీ చేస్తే 10 లక్షల వరకు జరిమానా మరియు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ వారు సూచించిన ప్రకారం ప్యాక్ చేసిన ఆహారంపై ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ వారి యొక్క లైసెన్స్ నెంబరు ఉందో లేదో చూసుకోవాలి. అదేవిధంగా తయారీ తేదీ మరియు గడువు ముగిసే తేదీ నిశితంగా గమనించండి. విడిస్తువులను కనుక కొంటే బ్రాండెడ్ నమ్మకమైన విక్రేతల వద్ద మాత్రమే కొనుగోలు చేయండి. పండ్లు కూరగాయలను వాడే ముందు ప్రవహించే నీటిలో బాగా కడగాలి. 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం ఆహార కల్తీ మరియు ఆరోగ్య సమస్యల వలన భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఆర్థిక మరియు ఆరోగ్యపరమైనటువంటి నష్టాలను ఒకసారి తెలుసుకుందాం. భారతదేశంపై ఈ ప్రభావం ఎంతగా ఉంది అంటే, మన దేశంలో దాదాపు వైద్య ప్రణాళిక ఖర్చులు 2026 11.6% పెరిగాయని, ప్రపంచమున సగటు కంటే ఇది 9% ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా మన యొక్క GDPపై కూడా భారం పడుతోంది. బ్రిక్స్ దేశాల్లో భాగంగా భారతదేశం తన GDPలో 2.1% కేవలం నిర్మాణపరమైన ఆర్థిక నష్టాల రూపంలో కోల్పోతోంది. ఇది ఏడాదికి సుమారు 82 బిలియన్ డాలర్ల సమానం. సేకరించిన ఆహార నమూనాల్లో 28% భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని నివేదికలు తెలియజేస్తున్నాయి. 65% మంది మరణాలు కేవలం జీవనశైలి మరియు దీర్ఘకాలిక వ్యాధుల వల్లే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో 5-7% వరకు కల్తీ లేదా నకిలీ ఉత్పత్తుల ద్వారానే జరుగుతోంది. దీనివలన ఏటా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 40 బిలియన్ డాలర్లు, అంటే సుమారు 3.3 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతోంది. 57% మంది కల్తీ ఆహారం వలన ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. 210 కోట్ల మంది వైద్యం కోసం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్తీ ఆహారం వలన కలిగే అనారోగ్యాలు కేవలం తక్షణ సమస్యలే కాకుండా క్యాన్సర్ మరియు కిడ్నీ లాంటి వ్యాధుల వలన దీర్ఘకాలిక ఆర్థిక భారానికి కూడా దారితీస్తున్నాయి. కనుక వినియోగదారులు ఈ కల్తీ ఆహార పదార్థాల వినియోగం విషయంలో చాలా జాగృతులై ఉండాలని తెలియజేస్తున్నాం.
1: ఉదయరేఖలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆహార కల్తీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ చోడవరపు విజయ్ కుమార్ గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా నేటి కవులకు

0: గురుజాడవారి సాహిత్యం ఆదర్శం ఈ అంశాన్ని గురించి డాక్టర్ మన్నవ సత్యనారాయణ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు.
1: తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు గారికి ముందు, గురజాడ అప్పారావు గారికి తర్వాత ఈ తెలుగు సాహిత్య ప్రక్రియను రెండు విధాలుగా చూడవచ్చును. గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మన శ్రోతలకు వినిపించేందుకు మన ముందున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ మన్నవ సత్యనారాయణ గారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, గురజాడ అప్పారావు గారు అనగానే తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కం కాకుండా ఇంకా చాలా రచనలు ఆయన ఉన్నాయి. అయినప్పటికీ గురజాడ అప్పారావు గారికి ముందు తెలుగు సాహిత్య రచన, గురజాడ అప్పారావు గారికి తర్వాత సాహిత్య రచన ఏ విధంగా ఉందో మన శ్రోతలతో పంచుకుందాం సార్.
2: తప్పకుండా అండి.
1: అసలు గురజాడ అప్పారావు గారు అనగానే మనకు తెలుగు సాహిత్యంలోనూ తెలుగు ప్రజలకు గుర్తొచ్చే విషయాలు మీ ద్వారా.
2: ముందు ఒకసారి మన తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలిస్తే ప్రబంధ యుగం తర్వాత, దక్షిణాంధ్ర యుగం తర్వాత క్షీణయుగమని ఒక 100 సంవత్సరాలు కొనసాగింది. ఆ పేరును బట్టి అది క్షీణయుగం ఎందుకన్నారో మనకు అర్థమైపోతుంది. తర్వాత 1875 నుండి సాహిత్య దిశ దశ మారినాయండి. దానికి కారణం పాశ్చాత్యుల ఈ భారతదేశంలో ప్రవేశం, వాళ్ల విద్యా విధానం, వాళ్ల సాహిత్యాన్ని ఇక్కడ వీళ్ళు చదువుకోవడం. దీంతో ఒక్కసారి నూతనోత్సాహం అటు కవుల్లోనూ ఇటు పాఠకుల్లోనూ కూడా వచ్చింది. ఇదిలా ఉంటే కందుకూరి వీరేశ్వరం గారు సాహిత్యాన్ని, సమాజాన్ని అభివృద్ధి చేయడానికి, సమాజంలో ఉన్న చీడపీడల్ని, దురాచారాల్ని అందం చేయడానికి సాహిత్యాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. ఆయన నవల రాసినా, ప్రహసనం రాసినా, ఇంకే వ్యాసం రాసినా, ఉపన్యాసం, ఆయన లక్ష్యం అదే. తరువాత గురజాడ అప్పారావు గారు. అయితే గురజాడ అప్పారావు గారి ప్రత్యేకత ఏమిటి అంటే, వీరేశ్వరం గారి కన్నా 2 అడుగులు ముందుకు వేశారు ఆయన సాహిత్య సృష్టిలో. ఎలాగూ అంటే, ఇప్పుడు మనం రాసేది ఏదైనా పాఠకుడి దగ్గరకు చేరాలి. అప్పటివరకు సాహిత్యం కొంతమందికే పరిమితమయ్యింది. అట్లా కాకుండా సామాన్యుడికి కూడా మన సాహిత్యం చేర్చాలి. అప్పుడు మనం ఆశించిన సంఘ సంస్కరణనండి, మరి ఏదైనా సాహిత్య ప్రయోజనం ఆశించినా అది సఫలీకృతం అవడానికి అవకాశం ఉందని గురజాడ భావించారు. దాంతో ఆయన కన్యాశుల్కం, ముత్యాల సరాలు, 5 కథలు, ఇలా అనేక ప్రక్రియలు, ఆయన డైరీలు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలండి, గురజాడ కూడా ఈ రచనలకు ముందు సంస్కృతంలో ఉన్న చాడు శ్లోకాల్ని తెలుగులో ఛందోబద్ధంగా.
1: శ్లోకాలండి?
2: చాడు శ్లోకాలండి. చాడు శ్లోకాలని ఆయన తెలుగులో పద్యాల లోపల అనువదించారు. అనువదించి ఏదో చేశారు తప్ప ఆయనకి ఆయన ఆశయం అది కాదు. ఇందాక నేను చెప్పిన 4 చేరాలి, ఆ దృష్టి ఆయన కన్యాశుల్కం రాశాడు. కన్యాశుల్కం మొదటి ప్రచురణ వచ్చింది, ఎందుకో ఆయనకి సంతృప్తి కలగలేదు. మళ్లీ దాన్ని రివైజ్ చేసి మార్పులు చేర్పులతో ఒక మంచి రచనగా 2వసారి మళ్లీ ప్రచురించారు ఆయన. ఇక్కడ విషయం ఏమిటంటే అండి, మధురవాణి పాత్ర గురజాడ వారి అద్భుతమైన సృష్టి. అయితే విజయనగరంలో ఉంటున్న మధ్యల మహాలక్ష్మి అనే ఒక వేశ్య ఈయనకి ప్రేరణ. మధురవాణి క్యారెక్టర్ని చిత్రించడానికి ఆమె ప్రేరణ కలిగించింది. ఇంకా మరొక విషయం ఏమిటంటే అండి, కన్యాశుల్కంలో ఇవాళ ఆ సమస్య లేదు. దాదాపు 130-140 సంవత్సరాలు అవుతుంది ఆ రచన వచ్చి. ఆ సమస్య ఎక్కడ మనకు కనిపించట్లా, దాని బదులు వరకట్నం వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. అయినా కన్యాశుల్కం ఇవాళకి కూడా సజీవంగా నిలబడింది. దానికి కారణం ఏమిటి, సమస్య లేదు కదా అంటే, దానికి ప్రధాన కారణం దానిలో హాస్య రస పోషణ, తర్వాత సామాన్యుడికి కూడా అర్థమయ్యే భాష, పాత్రోచిత భాష, వీటితో సమస్య పోయినా కూడా నేటికి కన్యాశుల్కం ప్రతివాడు చదవడానికో వినడానికో ఆసక్తి చూపిస్తాడు.
1: అవును, కన్యాశుల్కం అనగానే గిరీశం పాత్ర,
2: గిరీశం పాత్ర ప్రధానమండి.
1: నేటి కాలంలో కూడా ఈ గిరీశాలు ఉన్నారని నాటకం వేసినప్పుడు అందరూ ప్రస్తావిస్తూ ఉంటారు.
2: మధురవాణి లేదు కానీ గిరీశాలు ఉన్నారండి, కాబట్టి అది కూడా కారణం ఈ నాటకం నిలబడడానికి. ఇలా జరిగిన తరువాత మరి ముత్యాల సరాలు, అది కొత్త ఛందస్సు అండి. ఆ ఛందస్సు ఆయన ప్రవేశపెట్టి అనేక గేయాలు రాశారు, కథా గేయాలు కూడా, ముఖ్యంగా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, లవణరాజు కథ ఇట్లాంటివన్నీ రాశారు. ముఖ్యంగా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ చాలా గొప్ప రచన అండి. ఆ ఒక్క రచన చేసి గురజాడ ఇంకేమి రాయకపోయినా కూడా ఆయనకు అంతటి ఖ్యాతి వచ్చిండేది. ఆమె చివరిలో కలువల చేరెను కన్నుల కాంతులు, హంసల చేరెను నడకల బెడగులు, మేలిమి చేరెను మేనిపసల్, దుర్గను చేరెను పూర్ణమ్మ అని ముగిస్తాడు. అద్భుతమైన ముగింపు అండి.
1: దుర్గను చేరెను పూర్ణమ్మ, పుత్తడి బొమ్మ,
2: పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అంటే ఆమె మరణించింది. మరణించిందని ఎక్కడ చెప్పడు, దుర్గను చేరెను పూర్ణమ్మ అంటాడు. అది చాలా

0: గొప్పరచనండి, మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదివేది గుర్తు పెట్టుకోవాల్సింది ఆ ముగింపు. అట్లాగే మిగిలిన గేయాలు కూడా అండి.
1: గుర్రాడప్పారావు గారు వ్యావహారిక భాషా ఉద్యమంలో గిడుగు రామూర్తి గారితో కలిసి పనిచేశారు కదా.
0: ఇక్కడ ఒక విషయం అండి, గిడుగు రామూర్తి పంతులు గారు తలపెట్టిన వ్యావహారిక భాషా ఉద్యమానికి గురజాడ కన్యాశుల్కం ఒక భాష్యం లాంటిది. ఎందుకంటే ఆయన వ్యావహారిక భాషలో రాయాలి, నలుగురికి చేరాలి అని చెప్పాడు సిద్ధాంతపరంగా. ఆ సిద్ధాంతానికి ఒక భాష్యం, ఒక ఉదాహరణగా ఈ కన్యాశుల్కం రచన జరిగింది. అది వ్యావహారిక భాషా ఉద్యమానికి గురజాడ అప్పారావు గారు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు ఈ రచన ద్వారా.
1: ఓకే,
0: కాబట్టి గిడుగు రామూర్తి పంతులు గారు ఊరికే ఆయన వ్యాసాల రూపంలోనూ ఉపన్యాసాల రూపంలో చెప్తుంటే దానికి ఉదాహరణ ఇది, ఇట్లా ఉండాలి, ఇది వ్యావహారిక భాష అంటే అని ఆయన కన్యాశుల్కం ద్వారా సోదాహరణంగా నిరూపించారు. మాండలిక పద ప్రయోగం అనండి, పాత్రోచిత భాషనండి, మరేదైనా చెప్పండి మీరు, కన్యాశుల్కం ద్వారా ఆ ఉద్యమానికి మంచి ఊపునిచ్చారు ఈయన. సరే, తర్వాత గురజాడ అప్పారావు గారి పూర్వం అంటే సమకాలీకుల్లో ఆయన బాగా ఆకర్షించిన వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్, వర్డ్స్వర్త్. రవీంద్రనాథ్ ఠాగూర్ని ఆయన కలకత్తా కూడా వెళ్లి కలిసి మాట్లాడొచ్చారండి. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య ప్రభావం ఈయన సాహిత్యం మీద లేకపోయినా వ్యక్తిత్వ ప్రభావం ఇది చాలా తీవ్రంగా ఈయన ప్రభావితం చేసింది. ఇంకా వర్డ్స్వర్త్ ఆంగ్ల సాహిత్య మొత్తం కూడా ఈయన బాగా ప్రభావితం చేసింది. ఈయన కవిత్వంలో వివిధ దశల్లో వర్డ్స్వర్త్ని ఆయన ప్రేరణగా తీసుకుని ఈయన కవిత్వం రాశారంటే వర్డ్స్వర్త్ రాసిన వాడికి తెలుగు రాశారని కాదు, ఆ ఇతివృత్త స్వీకారం కానివ్వండి, చెప్పడం కానివ్వండి, ప్రకృతి వర్ణన కానివ్వండి, ఇవన్నిటికి కూడా వర్డ్స్వర్తే ప్రేరణ.
1: సార్, ఈయన రచనలో ఇప్పుడు నీలగిరి పాటలు, తర్వాత కన్యక, సత్యవతి శతకం, సుభద్ర, లంగరెత్తుము, లవణరాజు కళ, కాసులు, సౌదామిని, ఇలా వీటిలో దిద్దుబాటు అనే కథానికి
0: ఉందండి. అయితే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ముత్యాల సరాలు వచ్చినవే. ఇక కథలకు వస్తే ఆయన 5 కథలు రాశారండి. దిద్దుబాటు అనే కథ తెలుగులో మొట్టమొదటి కథ అవునా కాదా కొంచెం అది వివాదాస్పదమైన విషయం అయినప్పటికీ కూడా, దిద్దుబాటు కథలో భర్త పెడ మార్గాన్ని పెట్టాడని, భర్తని సరైన మార్గంలో పెట్టడం కోసం భార్య చేసిన ప్రయత్నమే దిద్దుబాటు. అది ఇప్పుడు సాధారణంగా భర్త ప్రవర్తన నచ్చనప్పుడు, భర్త వలన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఎవరైనా సహజంగా చేసే పని అంటే భర్త మీద తిరుగుబాటు చేయడం లేదా పుట్టింటికి వెళ్ళడం చేస్తారు. కానీ కమలిని ఒక మంచం కింద దాక్కుని భర్తలో మార్పు తీసుకొచ్చింది. అది అద్భుతమైన విషయం అండి. ఎక్కడ భర్త మీద తిరుగుబాటు చేయలేదు, ఒక మాట అనలేదు, కేవలం మంచం కింద దాక్కుని ఆ భర్తలో పరివర్తన రావడానికి చోటుపడి
1: భర్తకు కనిపించకుండా
0: కార్యసాధన చేసి
1: చేసింది.
0: అది గొప్ప విషయం.
1: ఆ కథ సారాంశం
0: అక్కడ రాముడైన ఒక పనివాడు ఉంటాడండి, అతనితో ఒక మాట చెప్తుంది, ఒరే రాముడు మీ అమ్మాయిని చదివించరా అంటుంది. ఇక్కడ కథలో ఆ అమ్మాయి చదివించమని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పించాడు గురజాడ. ఎందుకని, స్త్రీలకు కూడా విద్య అవసరం, మీ అమ్మాయి కూడా చదువుకున్నది కావాలి, రేపు ఎప్పుడైనా భవిష్యత్తు ఇటువంటి ఇబ్బందులు వస్తే ఆ అమ్మాయి ఎదుర్కొని ధైర్యంగా నిలబడే శక్తి చదువుకుంటే వస్తుందని ఇంత అంతరార్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఒక్క మాట అనిపించాడండి. అది చాలా గొప్ప విషయం.
1: సార్, ఇప్పుడు కన్యాశుల్కం లాంటి కావ్యం మృత్యకటికం తప్ప మరొకటి లేదని శ్రీశ్రీ గారు అన్నారు.
0: లేదండి, అది ఖచ్చితమైన మాట. అట్లాగే మృత్యకటికంలో వసంతసేయన పాత్ర ఇక్కడ మధురవాణికి ప్రేరణ అని మనం అనుకోవడం ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి శ్రీశ్రీ అన్న మాటలు ఎంతో అర్థవంతమైనవి.
1: ఇక మనం గురజాడ గారికి ముందు సాహిత్య రచన ఎలా ఉంది ఏమిటి మనం రేఖామాత్రంగా పరిశీలించాం. ఇప్పుడు గురజాడ గారు వచ్చిన తర్వాత తెలుగు సాహిత్యంలో తీర్థనలు ఏ విధంగా ఉన్నాయి సార్?
0: గురజాడ పూర్వం ఇందాక అంటే వీరసింగ్ గారు సమాజోద్ధరణకు పూనుకున్నా కూడా గురజాడ ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించారండి. అది ఎట్లా, ఇతివృత్త స్వీకరణ, భాష, శైలి అని చెప్పి వీటన్నిటిలో కూడా ఈయన తనదంటూ ఒక మార్గాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ గురజాడ అప్పారావు గారు తర్వాత ప్రేరణ అంటే గురజాడ అనుసరించిన విధానం తర్వాత కవులకు చాలామందికి ప్రేరణ కలిగించింది. ఒకరిద్దరిని మనం చెప్పలేము. గురజాడ ప్రభావంతో నేను ఇది రాస్తున్నాను అని ఎవరు చెప్పకపోవచ్చు, కానీ రాయపురం సుబ్బారావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అబ్బూరి రామకృష్ణారావు, శ్రీశ్రీ ఆరుద్ర వీళ్ళ గురించి మనం చెప్పక్కర్లేదు. ఇట్లా ఎందరినో ఆయన ప్రభావితం చేశారండి, అనేక విధాల అనేక కోణాల నుంచి కూడా. ఇందాక చెప్పిన ఇతివృత్త స్వీకరణ కానివ్వండి, అవి శైలీపరంగా అన్ని విధాలు కూడా ప్రకృతిని ఆరాధించడం, ఇవన్నీ కూడా గురజాడలో నుంచే వీళ్ళకి ప్రకృతి కవిత్వం అనేది ఒకటి ప్రత్యేకంగా వచ్చింది. అట్లాగే దేశభక్తి కవిత్వం, అంతకుముందు దేశాన్ని గురించి ఎవరు చెప్పిన వాళ్ళు, దేశమును ప్రేమించమన్నా రాసిన తర్వాత వీళ్ళకి దేశభక్తి వచ్చింది. అది ఎంతవరకు వెళ్ళింది అంటే జాతీయ ఉద్యమంలో దేశభక్తి కవిత్వం రాసి, దేశభక్తి గీతాలు రాసి పాడి ఒక ఉద్యమాన్ని బాగా బలవంతంగా చేసే స్థాయికి ఆ గురజాడ అప్పారావు గారు వేసిన బీజమే కారణం చెప్పండి.

0: చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
1: సార్, ఇప్పుడు గురజాడ గారు సమయంలో నడిచిన సాహిత్య పత్రికలకి, ఇప్పుడు నేటి సమాజంలో నడుస్తున్న సాహిత్య పత్రికలకి ఎలా సారూప్యం చూపించవచ్చును?
0: సారూప్యం అంటే అండి, గురజాడ అప్పారావు గారు కానీ అంతకుముందు వీరసింగ్ గారు నడిపిన సాహిత్య పత్రికలు కేవలం సమాజాన్ని బాగా చైతన్యపరిచిపోయినండి. అప్పట్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండేది, అయినా కూడా ఒక మంచి చైతన్య స్ఫూర్తి పాఠకుల్లో కలిగించింది. ఇప్పుడు పత్రికల సంఖ్య బాగా పెరిగింది, కానీ ఇక్కడ దురదృష్టకరం ఏమిటంటే అంత చైతన్యాన్ని పాఠకులకు కలిగించే పరిస్థితిలో ఈ సాహిత్య పత్రికలు లేవేమో అనిపిస్తోంది నాకు. సమస్యలు లేకుండా కదా, అనేక సమస్యలు ఉన్నాయండి ఇప్పటికి కూడా, సామాజిక సమస్యలు. వాటిని ఎక్స్పోజ్ చేయడంలో పత్రికల్లో కొంత అసంతృప్తి నాకు కనిపిస్తోంది. ఇట్లా అనకూడదు కానీ, ఎందుకంటే
1: ఇప్పుడు పత్రికా పఠనం గానీ లేదా పుస్తక పఠనం గానీ తగ్గింది కదా,
0: 100 రూపాయలు తగ్గిందండి, తగ్గింది బాగా.
1: ఆ ప్రభావం పత్రికల మీద పడదంటారా?
0: తప్పకుండా పడుతుందండి. ఇప్పుడు పత్రిక ఎవరికోసం అండి రాసి, 10 మంది చదవాలని కదా.
1: అవును,
0: మరి చదివేవాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఏం రాసినా, ఎంత ప్రేరేపణ దృష్టి వ్యాసాలు రాసినా, కథలు రాసినా ఉపయోగం ఉండదు కదా. ఏది ఏమైనా పుస్తక పఠనాసక్తి బాగా తగ్గడంతో పత్రికలకు కూడా ఒక విధమైన నిర్లిప్తలో ఉండే స్థాయికి వచ్చేసాం మనం.
1: సమాజ సేవ, సాహిత్య సేవతో పాటు ఆయన గురజాడు అనగానే మనకి వచ్చేవి ఆయన చేసిన ఉద్యోగం.
0: ఆనాటి విజయనగరం మహారాజా వారి దగ్గర ఆస్థానంలో ఉండేవారండి, ఉంటూ వాళ్ళకి బాగా అన్ని విషయాలను చేదోడుగా ఉండేవాడు. ఆ రోజులు ఆయన బిఏ చదువుకున్నారు కాబట్టి ఆంగ్ల భాషతో కూడా మంచి పరిజ్ఞానం, మంచి పరిచయం ఉంది. ఆయన ఈ వితంత వివాహాలు, బాల్య వివాహాల గురించి ఒక సర్వే చేయించాడు ఈ విజయనగరం మహారాజా వారు ఒక్క సంవత్సరంలో.
1: అప్పట్లోనే
0: అది దానికి అప్పారావు గారి ప్రేరణ. 400 బాల్య వివాహాలు జరిగినాయండి
1: ఒక ఏడాదిలో
0: విజయనగర ప్రాంతంలో. అంటే ఈ బాల్య వివాహాలనే దురాచారం ఎంత తీవ్రంగా సమాజంలో వ్యాపించిందో మనకు అర్థమవుతుంది. అప్పుడు దానికి ఆయన చెక్తుడైపోయి, ఏమిటండి సమాజంలో వెళ్ళిపోతుంది, 400 వివాహాలు జరిగిన ఒక సంవత్సరంలో మన ప్రాంతంలోనే, ఏమిటి దీనికి మార్గం అని ఆలోచించి ఆయన దానికి ప్రేరణ కన్యాశుల్కంగా రాశాడు. దానివల్ల జరిగే అనర్థాలు ఏమిటి వాటన్నీ నిరూపిస్తూ మంచి వ్యంగ్య ధోరణిలో హాస్యరస స్ఫూరకంగా మంచి సంభాషణతో ఆ నాటకాన్ని జనంలోకి తీసుకొచ్చారు. ఒక్క మాట అండి, ఇప్పుడు ఆధునిక సాహిత్య చరిత్రలో గురజాడ అడుగుజాడ అనేది ఒక మైలురాయిలాగా నిలిచిపోయిందండి. గురజాడ గురించి చెప్పడానికి అంతకన్నా ఇంకా మనకు తార్కాణం లేదు.
1: ఇప్పుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అన్నట్టు గురజాడ గారు 1915 చనిపోయలేదు, అప్పుడే అతను జీవించడం ప్రారంభించాడు అన్నారు ఆయన.
0: అది అక్షరాల యథార్థం అండి. ఆయన తర్వాత ఈ కన్యాశుల్కం బాగా వ్యాప్తిలోకి వచ్చినాయి. ఈ ముత్యాల సరాల చందో రచన కానివ్వండి, గేయ రచన, ఈ కన్యాశుల్కం ముఖ్యంగా ప్రధానంగా ఈ రెండు అండి. ఈ రెండు బాగా సమాజాన్ని ప్రేరేపింపచేసి బాగా ఆసక్తి జనకంగా సాగినాయి. అప్పటి నుంచే ఇక కృష్ణశాస్త్రి గారు అన్నట్లుగా గురజాడ అప్పటి నుంచి బ్రతకడం ప్రారంభించాడు. ఇప్పటికీ కన్యాశుల్కం ద్వారా ఆయన బ్రతికే ఉన్నాడండి.
1: సార్, ఇప్పటి కవులకి పాత్ర చిత్రంలో గురజాడ గారిని ఆదర్శంగా తీసుకుంటే ఏ పాత్రని ఇప్పుడు కవులు ఉన్నట్టు దించగలుగుతున్నారు మీ పరిశీలనలో? అంటే ఉదాహరణకి ఇటీవల వచ్చిన నాటకాలు, పాటిబండ్ల ఆనందరావు గారు రాసిన పడమటిగాలు గానీ లేకపోతే ఇంకా ఇతర రచనల్లో గాని ఒక పాత్రని అబ్బా ఇప్పుడు ఆయన నాటకంలో చూసామండి అని అలాంటి పాత్రలు ఏమన్నా ఇప్పటి కాలంలో కనిపిస్తున్నాయా?
0: అలాంటి పాత్ర అంటే గిరీశం పాత్ర. ఇందాక మనం అనుకున్నట్లుగా గిరీశం పాత్ర ప్రధాన మధురవాణి అంటే ఆ లక్షణాలు వీళ్ళలో ఉన్నాయంటే చెప్పలేం మనం. ఎందుకంటే కాలం మారుతోంది, ఇతివృత్తాలు మారుతాయి. ఇతివృత్తం ఎప్పుడు సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మనం సాహిత్యం రాస్తున్నాం అన్నప్పుడు ఆ ఇతివృత్తాలు మారుతాయి. కానీ ఆ పాత్ర లాంటి పాత్రలు ఇవాళ వస్తున్నాయంటే వస్తున్నాయి అడపదడప, కానీ ఆ స్థాయిలో రావట్లేదండి. ఇది గిరీశాన్ని పోలిన పాత్ర, గిరీశాన్ని మరిపించే విధంగా ఉంది అని మనం చెప్పుకోలేకపోతున్నాం. ఇంకా మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు కాలం ఉన్నారు మీరు, ఈ పాత్రోచిత భాష అనేది ఒకటి ఉందండి. అది సంస్కృత నాటకాలు మనకు కనిపిస్తుంది ఎప్పుడు, కానీ తెలుగులో ప్రవేశపెట్టిన వాడు మహానుభావుడు గురజాడ అప్పారావు. దాంతో ఇప్పుడు మీకు ఈ వేద వెంకటరాయ శాస్త్రి గారి నాటకం ఉంది
1: ప్రతాపరుద్రియం,
0: అది పద్య నాటకం అండి.
1: అవును,
0: ఆయన పద్య నాటకం రాస్తూ పేరిగాడు. తర్వాత ఈ యుగత వీళ్ళు పాత్రోచిత భాష పెట్టి ముస్లిం నాయకులు పాత్రోచిత భాష ఆయన ప్రవేశపెట్టాడు. సంప్రదాయబద్ధంగా పద్యాలు రాస్తూ నాటకాల్లో పాత్రోచిత భాష ప్రవేశపెట్టాడు. దానికి గురజాడే ప్రేరణ అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకా చాలా నాటకాల్లో కూడా ఆ ధోరణి మనకు కనిపిస్తుంది.
1: సార్, ఇప్పుడు వర్డ్స్వర్త్ ప్రభావం గురజాడ మీద ఉందని చెప్పారు మీరు. సార్, గురజాడ ప్రభావం ఇతర కవులు అంటే ఉర్దూ కవుల మీద గానీ, ఇంగ్లీష్ కవుల మీద గానీ, లేకపోతే హిందీ కవుల మీద గానీ ప్రభావం ఏమైనా ఉందా?
0: ప్రభావం ఉందా అంటే ఉందని చెప్పలేం, కానండి ఈయన రచనలు కొన్ని ఆంగ్లంలోకి అనువాదమైనవి, హిందీలో కూడా అనువాదమైనవి, అక్కడ వాళ్ళందరినీ కూడా ఇవి ఆకర్షించాయి. కాబట్టి ఆయన కేవలం తెలుగు వారికే కాకుండా ఇతరులకు

0: ఆయన సాహిత్యం పరిచయం అయింది.
1: ఇప్పుడు వస్తున్న రచనలు సాహిత్య అకాడమీ వాడు గుర్తింపు పొందినా పొందకపోయినా చాలా రచనలు ఇప్పుడున్న పెద్దవారు కానీ యువత కానీ నాటకాలు నవలలో రాయడానికి సాహసం చేయట్లే. ఊరికే ఒక కవిత ఖండికి రాసేయడం లేదా వృత్తిపరంగా ఒక వ్యాసం రాసి దాని తర్వాత పుస్తకంగా అచ్చయించుకోవడం వరకే పరిమితం అవుతున్నారు అనేది ఇప్పుడున్న ధోరణి. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు?
0: అది కూడా నిజమేనండి. ఇప్పుడు మనం ప్రతి వారం పత్రికల్లో వచ్చే ఈ పుస్తక సమీక్షలు వీటిని పరిశీలిస్తే మీరు చెప్పిన మాట యథార్థం అనిపిస్తుంది. వెనకట్లాగా నవలలు రావట్లేదు, నాటకాలు అసలు రావడం లేదు, చిన్న చిన్న కథలు కవితలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారండి. దానికి కారణం ఏమిటి అంటే ఇవాళ పాఠకుల్ని నేను చిన్నప్పటికి గమనిస్తున్నాను, 400-300 పేజీలు నవల చదవడానికి వీడెవరు ఆసక్తి చూపించట్లేదు. ఏదో కథ సింపుల్ గా అరగంట పావుగంట అయిపోవాలి 4 పేజీలు. ఇప్పుడు జీవితంలో వేగం బాగా పెరిగిందండి. సమాజంలో ప్రతివాడు స్పీడ్ స్పీడ్ నాకు తీరుబడలేదు అంటున్నాడు. అది ఒక కారణం నవల చదవడానికి అంతగా ఆసక్తి పాఠకుల్లో కలగడల. ఇక నాటకాలు అంటారా, నాటకాలు ప్రదర్శనలు కొంచెం అటు ఇటుగా ఇబ్బందికరంగానే ఉన్నాయి. నాటకాలు కొత్త నాటకాలు వస్తున్నాయి కానీ మనం ఆశించినంతగా రావట్లా. అందుకని కథలకి వ్యాసాలకి కవితలకి వీటికే పరిమితం అయింది. వీళ్ళన్నట్టుగా నాటకాలు నవలలు రాయడానికి ఎందుకో రచయిత అంత ఆసక్తి చూపడల. ఇప్పుడు ఎవరైనా ఒక కథ రాసినా కవిత రాసినా నవల రాసినా నాటకం రాసినా అది నలుగురికి చేరాలని అనుకుంటాడు కదా. ఆ నలుగురికి చేరాలి అనే ధోరణిలో ఇవాళ నాటకాలు నవలలు రాస్తే నలుగురికి వెళ్లవు అనే అభిప్రాయం ఒకటి వచ్చింది.
1: సార్, మనోజ్ సత్యనారాయణ గారు, మీరు ఎలాగో ఇప్పుడు సమాజం బాగా స్పీడ్కి అలవాటు పడిపోయారు ఇప్పుడున్న సమాజం అంటున్నారు కదా. ఇప్పుడు సెల్ ఫోన్లు టీవీలు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 10 పేజీల్లో చెప్పాల్సిన విషయం లేదా 2 పేజీల్లో చెప్పాల్సిన విషయం ఇప్పుడు వస్తున్న ఈ షార్ట్స్ అని 1 మినిట్ 2 మినిట్స్ లో వాళ్ళు వీడియోస్ తీసి పెడుతూ ఉంటారు కొంతమంది ప్రొడ్యూసర్లు కాని పిల్లలు కాని. ఇప్పుడు వాటిని ఏ విధంగా చూడాలంటారు ఈ కవులు? అంటే మనం చెప్పేది వీడు చెప్పేసాడే విషాదాంత సంఘటన కానీ లేదా హాస్య కలిపి కానీ వాడు 1 నిమిషంలో 2 నిమిషాల్లో వాడు విజువల్లో చూపించేస్తున్నాడు. ఈ ప్రభావం రచయితల మీద పడుతుందంటారా పడదంటారా?
0: రచయితల మీద పడుతుందండి, తప్పకుండా పడుతుంది. కానీ దానికి అలవాటు పడకూడదండి. ఇప్పుడు 1 నిమిషంలో చూపించాళ్లే మనం చెప్పేది ఏమిటి అనే ధోరణి రచయితల్లో రాకూడదు. నా దృష్టిలో అది ఒక అనారోగ్యకరమైన, అంటే చూపించవచ్చు తప్పులేదండి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ అట్లా అనుకుంటే గురజాడ అప్పారావు కన్యాశుల్కం అంత పెద్దది రాసి ఉండేవాడు కదా. ఇప్పుడు ఒకటండి, ఒక విషయాన్ని సింపుల్ గా చెప్పవచ్చు కానీ దాన్ని భిన్న కోణాల్లో చూపించగలిగితే సమాజంలో బాగా చైతన్యం. ఇప్పుడు ఏదో సెల్ ఫోన్ లో 2 నిమిషాలు చూసాం పక్కన పెట్టేశాం, దాని ప్రభావం అంతగా ఉంటుందని నేను అనుకోవటం. కానీ ఎప్పుడైనా ఒకటేనండి, పఠనాసక్తి తగ్గినా ఏమైనా ఎన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్ వచ్చినా పుస్తకం పుస్తకమే, పుస్తక పఠనం ఆరోగ్యానికి మంచిది.
1: చాలా సంతోషం సార్, గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఆయనకి పూర్వస్థితి ప్రస్తుత స్థితి ఈ విషయాలపై సాహిత్యలో తీరుతెన్నుల గురించి రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య మన్నం సత్యనారాయణ గారితో మాటామంతి విన్నాం. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింతవరకు గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా నేటి కవులకు గురజాడ వారి సాహిత్యం ఆదర్శం ఈ అంశాన్ని గురించి డాక్టర్ మన్నం సత్యనారాయణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు.
3: హృదయరేఖల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు విందాం.

102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. వాతావరణ సూచన. తుఫాను హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం వారు కోస్తాంధ్ర ప్రాంతం మరియు యానాంలలో రాగల 24 గంటల్లో ఉరుములు, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమలలో 1 లేదా 2 ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, కోస్తాంధ్ర ప్రాంతం మరియు యానంలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు కోస్తాంధ్ర తీర ప్రాంతాలు మత్స్యకారులు 21/9/2026 అనగా ఈరోజు సాయంత్రం వరకు తీరంకు చేరుకోవాలని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు 22/9/2026 నుండి 24/9/2026 వరకు అనగా రేపటి నుంచి చేపల వేటకు వెళ్లవద్దని తుఫాను హెచ్చరికల కేంద్రం జారీ చేసింది. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు.
1: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నడుస్తున్న స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించిన కలెక్టర్ భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, కర్నూలుకు హైకోర్టు బెంచ్ వస్తుందన్న మంత్రి టీజీ భరత్ తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఏ సిరి ఆకాంక్షించారు. గోనెగండ్లలో పలు వీధులలో ఆమె పర్యటిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి యూనిట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. కాజామునిసా నిర్వహిస్తున్న పేపర్ కటింగ్ బండిల్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పీఎంఈజీపీ పథకం కింద యూనిట్ కు 10 లక్షలు రుణం మంజూరైందని, 3,50,000 వరకు సబ్సిడీ వస్తుందని నిర్వాహకులు కలెక్టర్కు తెలిపారు. కర్నూలు శివారులోని గోశాలలోని ఆవులకు పచ్చిమేత అందించాలని కలెక్టర్ ఏసిరి అన్నారు. పచ్చిమేత సాగును కలెక్టర్ పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడుతూ, గోశాలలో ఉన్న 1,100 ఆవులకు పీఎండీఎస్ విధానంలో సాగు చేసి పచ్చగడ్డిని అందించాలన్నారు. ఎల్నినో నేపథ్యంలో జిల్లాలో పీఎండీఎస్ సాగు విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డు కలిగి ఉన్న భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన భవిష్యత్తు కోసం ఇండస్ట్రీ రిలేటెడ్ ఆన్లైన్ స్కిల్ అప్డేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యాలయంలో శిక్షణకు సంబంధించిన పత్రాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, కార్మికుల పిల్లలు ఎవరైతే డిప్లొమా, డిగ్రీ, బీటెక్, మెడికల్ విభాగంలో చదువుతున్నారో వారంతా ఉచితంగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కోర్సులు ప్రీ రికార్డెడ్ వీడియో క్లాసెస్ అని, విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఇంటి వద్దనే మొబైల్లో నేర్చుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కార్మికుల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. నగర శివారులోని గార్గయ్యపురం డంప్ యార్డును కమిషనర్ చెల్లా ఓబులేస్తో కలిసి పరిశీలించి అక్కడ నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గార్గయ్యపురం జోహారాపురం డంప్ యార్డులో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా రెమీడియన్ చేస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై న్యాయవాదులు ఆందోళన చెందొద్దని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కోరగా కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. బెంచ్ ఏర్పాటు అనేది న్యాయమైన ప్రక్రియ, విధానాలకు అనుగుణంగా జరగాల్సిన అంశమని పేర్కొన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ సిరి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందితో ఆమె సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. పోషణ్ ట్రాకర్లలో చిన్నారుల ఎత్తు, బరువు, వయస్సు వివరాలను నిర్ణీత గడువులోపు 100% ఖచ్చితత్వంతో నమోదు చేయాలన్నారు. కర్నూలు నగరాభివృద్ది లక్ష్యమని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేస్తో కలిసి మంత్రి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం నిధులు 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సర్కిల్, సుంకేసుల రోడ్డు సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి 2 వాగుల వరకు సెంట్రల్ మీడియన్ డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డు వెనుక బస్టాండ్ నుంచి ఎస్ఏఈ క్యాంపు మార్గంలో సీసీ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. కక్షిదారులు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని

0: ఆరు అదనపు జిల్లా జడ్జి, జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి పి వాసు సూచించారు. నగరంలోని న్యాయసేవా సదన్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ 60,000కు పైగా క్రిమినల్ కేసులు, 300కు పైగా బ్యాంకు కేసులు పరిష్కరించామన్నారు. 153 రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితులకు బీమా సంస్థల నుంచి 10,25,27,963 రూపాయల నష్టపరిహారం ఇప్పించినట్లు వివరించారు. రాష్ట్రంలోని యువతకు 20,00,000 ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓర్వకల్లకు భారీ పరిశ్రమలు వస్తున్నాయని, సెమీ కండక్టర్ ఫుడ్ పార్క్ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎస్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి
2: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: కార్యక్రమంలో ముందుగా వినబోతున్న ఈ పాట శ్రీ మంజునాథ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ ఆలపించిన గీతం. జొన్న విత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం, సంగీతం హంసలేఖ.

0: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: శ్రోతలకి ఒక గమనిక. ఆకాశవాణి వార్తా విభాగం ఇప్పుడు హిందీ, మరాఠీ, డోంగ్రీ, సంస్కృతం భాషల్లో కూడా ఉచిత SMS వార్తా సేవలను అందిస్తోంది. గత ఏడాది

0: ప్రారంభమైన ఈ సేవలు ఆంగ్ల భాషతో సహా ప్రస్తుతం 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఉర్దూ, ఒరియా, బెంగాలీ, కశ్మీరీ, అరుణాచలీ, పంజాబీ భాషల్లో ప్రయోగాత్మకంగా ఉచిత ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభించడం జరిగింది. ఉచిత ఎస్ఎంఎస్ సమాచారం పొందేందుకు ఆన్లైన్లో కానీ మొబైల్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే www.newsonairnic.in ఎస్ఎంఎస్ సర్వీస్కు, మొబైల్ ద్వారా అయితే 7738299899 నంబర్కు ఎస్ఎంఎస్ చేసి వార్తా ఉచిత సేవలు పొందవచ్చు. గమనిక విన్నారు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాల కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: పర్సనల్ లోన్ ఆఫర్ మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా. దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నెంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
6: నీ ఫోన్ లో జస్ట్ నెంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
5: మరి ఏం చేయాలి?
6: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎండి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
5: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
6: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎండి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
2: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట మిస్సమ్మ చిత్రానికి పీలీలా ఆలపించిన గీతం, పింగళవారి సాహిత్యం.

102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం గమనిక. ఈరోజు ఉదయం 11:15 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రత్యేక ముఖాముఖి అతిథి డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ సంచాలకులు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్. పరిచయకర్త డాక్టర్ గూడవల్లి రాంబాబు సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట పెళ్లిపీటలు చిత్రానికి చిత్ర ఆలపించిన ఈ గీతం చంద్రబోస్ సాహిత్యం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ఈరోజు ఉదయం 11:15 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రత్యేక ముఖాముఖి. అతిథి డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్, సంచాలకులు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్. పరిచయకర్త డాక్టర్ గూడవల్లి రాంబాబు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రకటన విన్నారు. చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న ఈ పాట పెళ్లి చేసుకుందాం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, కోటి సంగీతం.

0: చిత్రతరంగిణి ఫిలింగ్ యూతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.
1: ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం గారు మరియు శ్రీ కె రామానుజాచార్యులు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.
2: ఆకాశవాణి తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. వినండి సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీహిరణ్మయ బభుర్ధృత శంఖచక్ర అని సూర్యనారాయణమూర్తిని సూర్యప్రభావాహనంలో దర్శనమిస్తున్నటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మను ప్రార్థన చేసుకుంటూ, ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, పరమపావనమైన ఈ తిరుమల క్షేత్రంలో మహిమాన్వితమైన శ్రీవారి ప్రధాన బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు సూర్యప్రభావాహనంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చెప్పుకోవడం కోసం మనం అందరం సమావేశమవుతూ ఉన్నాం. సూర్యుడు అన్నేసరికల్లా ఆరోగ్యప్రదాత, లేక రోగాన్ని పోగొట్టేవాడు, సంపదలను ఇచ్చేవాడు, అధికారాన్ని ఇచ్చేవాడు అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఆరోగ్యం అంటే ఏమిటి అంటే రోగం లేకపోవడం అని అనుకోవచ్చు. రోగం దేనివల్ల పుడుతుంది అంటే పాపము వల్ల పుడుతుంది. ఎన్నో జన్మలలో చేసినటువంటి పాప ప్రభావం వల్ల ఈ జన్మలో మనం రోగాలను, ఆ రోగాల వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ రోగం పూర్తిగా నయమవ్వాలి అంటే ఆ పాపములు పోవాలి. పాపములు పోవాలి అంటే ఏం చేయాలి? పాపములు పోగొట్టేవాడు ఎవరు అన్నట్లయితే ఆయనే తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి. భగవంతుడికి పేర్లు తల్లిదండ్రులు పెట్టలేదు. వాళ్ళ యొక్క అసాధారణమైన చర్యను దృష్టిలో పెట్టుకుని మనమే ఆయన ఆ విధంగా సంబోధిస్తూ ఉంటాం. మన యొక్క పాపాలను పోగొట్టేవాడు కనుక వేంకటతి ఇది వెంకట అంటారు. అలా మన యొక్క పాపాలను పోగొట్టి మన యొక్క ఆ రోగాలను, ఆ పాప ప్రభావం వల్ల వచ్చేటువంటి రోగాలను పోగొట్టి మనకు సుఖాన్ని సుఖాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన వెంకటనాయక అని పిలుస్తున్నాడు. తన యొక్క ఈ తత్వాన్ని తెలియజేయడం కోసమే ఈనాడు సూర్యప్రభావాహనంలో ఆయన మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఏ వాహనం తక్కువది కాదు, ఏ వాహనానికి ఆ వాహనమే గొప్పది. మనం వెనకటికి చెప్పుకున్నాం భాగవతంలో భూషణాయుధలింగాఖ్యాహ దత్తే శక్తిస్వమాయ అని ఒక మాట ఉంది. పరమాత్మను మోయగలిగినవి, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగినవి, పరమాత్మ మీద ఉండగలిగినవి పరమాత్మ తప్ప మరొకటి కాదు. మనకంటే గొప్పది కదా మన మెళ్ళో ఉంటుంది, మనకంటే బరువైనదే కదా మనను మోస్తుంది. ఈ విధంగా పరమాత్మను మోయగలిగినవి పరమాత్మ స్వరూపమే, అవి వేదస్వరూపములే. ఆ వేదములు గరుత్మంతుడు ఎలాగో సూర్యుడు కూడా వేదస్వరూపుడే. దీంట్లో విప్రతిపత్తే లేదు, సందేహమే లేదు. కనుకనే ఆయనకు సూర్య అని పేరు. సూర్య అంటే సుష్ఠు ఈరయతి ఇది సూర్య, మంచిగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు అని అర్థం. మానవ అభ్యున్నతికి లేక పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివి సక్రమంగా ఉన్నట్లయితే ఆ తెలివి

0: అనుగుణంగా తను వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, శారీరక శ్రమ చేస్తూ ఉన్నట్లయితే అతను అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. తెలివితో పాటు ప్రయత్నం కూడా ఉండాలి, అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. ఆ తెలివి లేకపోతే, లేక ఆ తెలివి దుర్మార్గంగా ఉన్నట్లయితే, దుర్మార్గానుగుణమైన చర్యలు ఉన్నట్లయితే అతనే పతనానికి పోతూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. వెలిసి అభ్యున్నతికి పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివే సక్రమంగా ఉండాలి అంటే అక్కడ భగవంతుడు తప్ప మరొక మార్గం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మత్తస్మృతి జ్ఞానమపోహనంచ, నా యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆ తెలుసుకున్నది గుర్తు వస్తుంది. నా యొక్క అనుగ్రహం లేకపోతే తెలివి రాదు, ఒకవేళ వెనకటికి ఉన్నది గుర్తుకు రాదు, కాబట్టి నన్ను ఆశ్రయించడం తప్ప మీరు చేయగలిగింది లేదు అని కూడా చెప్పాడు ఆయన. శరణాగతిని పొందండి అని కూడా చెప్పాడు. కాబట్టి మన యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపజేయాలి అన్నట్లయితే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొకటి లేదు. కనుకనే ఎందరో మహర్షులు అందరూ కూడా సూర్యుణ్ణి ఉపాసన చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్ మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి ఆవిర్భవించారు. ఆవిర్భవించిన తర్వాత ఆయనకేమీ కనిపించడం లేదు, తాను కూర్చున్న పద్మం తప్ప. ఆ పద్మం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఒక మాట వినింది, తపస్సు చెయ్యి అనే మాట వినిపించింది. తప అనే మాట వినిపించింది. ఈ అక్షరాలని తిప్పి తెప్పితే పత అని వస్తుంది, పడిపో అని. తప అంటే అభ్యున్నతికి వెళ్ళు అని. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరైతే నా యొక్క బుద్ధులను సక్రమంగా ప్రచోదింపచేస్తూ ఉన్నాడో అతనికి నమస్కారము అనే ఒక మంత్రాన్ని ఆయన ధ్యానం చేశాడు. ఇదే గాయత్రి జపం, ఇదే సూర్యోపాసన. ఇటువంటి సూర్యోపాసన మానవులందరూ చేయవలసిందే కాదు, జీవులందరూ చేయవలసిందే. దేవతలు చేస్తున్నారు, మనుష్యులు చేయాలి, రాక్షసులు చేశారు. ఎవరైతే సక్రమంగా చేశారో వాళ్ళు అభ్యున్నతిని పొందారు. ప్రహ్లాదుడు సక్రమంగా రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా సక్రమంగా బుద్ధులను ప్రచోదింపచేయించుకున్నాడు. అతని యొక్క బుద్ధులు సక్రమంగా ఉన్నాయి, తద్వారా అతని చర్యలు సక్రమంగా ఉన్నాయి, తద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు. తారకాసురుడు మొదట్లో సక్రమంగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క బుద్ధులను పెడదారిన పెట్టించాడు, కాబట్టి అతను రాక్షసుడయ్యాడు, అతన్ని సంహరించవలసి వచ్చింది. ఈ విధంగా అందరూ కూడా సూర్యోపాసన చేయాలి. ఇక్కడ లింగ వ్యత్యాసం కానీ వర్ణ వ్యత్యాసం కానీ ఏమీ లేవు. అందరికీ కూడా సూర్యోపాసన మన సనాతన ధర్మం చెప్పింది. అందులో భాగంగా కొంతమందికి మంత్రపూర్వకంగా చేయమనుంది, కొంతమందికి శ్లోకరూపకంగా చేయమనుంది. ఎవరైతే సూర్యుణ్ణి ఉపాసన చేస్తారో ఆ సూర్యనారాయణ స్వరూపంగా ప్రకాశించేటువంటి పరమాత్మను ఉపాసిస్తారో, వెంకటరమణ స్వామిని ఆశ్రయిస్తారో వారికి సద్బుద్ధులు ఉంటాయి. అటువంటి సద్బుద్ధిని ఆయన మనకి అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ మరిన్ని విషయాలను మనం కోగంటి రామానుజాచార్యుల వారి ద్వారా తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు స్వామి. జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. చక్కనైనటువంటి 7 గుర్రములు కట్టినటువంటి సూర్యప్రభ వాహనంలో త్రివేంకట విభుడు తాను మూలమూర్తిలాగా భాసిస్తూ మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వాహనాన్ని పరికించినట్లయితే స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ సువర్ణ ఖచితమైనటువంటి ప్రభతోటి ఆ వాహనం వెలుగొందుతూ ఉన్నది. ఆ ప్రభ మధ్యలో మరి యొక్క సూర్యునిలాగా కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి కాంతితోటి త్రివేంకట విభుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు గోచరిస్తూ ఉన్నాడు. ఎర్రనైనటువంటి ఒక పెద్ద గజమాల, ఆ గజమాలల కింద తెల్లనైనటువంటి మల్లెపూలు, దాని కింద స్వామివారి యొక్క కొప్పు, ఆ మధ్యలో అనంతరత్న ప్రభాభాషితమైనటువంటి ఆభరణములతోటి వివిధ అలంకార విభూషితుడైనటువంటి స్వామివారు పచ్చలు కెంపులు పొదిగబడినటువంటి కిరీటమును ధరించి శంఖచక్రములను ధరించినటువంటి వాడై కటివరద హస్తములతోటి భాసిల్లుతూ భక్తులను అనుగ్రహించడానికి, భక్తులకు వరమివ్వడానికే తాను సూర్యప్రభలో వేంచేసినట్లుగా తిరుమాడ విధిలో విహరిస్తూ ఉంటే, మరి ఆ వాహనము ముందు భజనలు, కోలాటములు, నృత్యములు మొదలైనటువంటి ఆయా ప్రాంతములకు సంబంధించిన ఆ సంప్రదాయ నృత్యములతోటి స్వామివారిని కీర్తిస్తూ కలవు కలుష చిత్తానాం గతిర్ గోవింద కీర్తనం అన్నట్లుగా గోవిందనామ స్మరణతోటి స్వామివారిని కీర్తిస్తూ వారు మునుముందుకు సాగుతూ స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే, మరింతగా మరి జియర్ స్వామి వారు వారి యొక్క పరివారంతో మధురమైనటువంటి దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ స్వామివారిని మునుముందుకు ఆహ్వానిస్తూ ఉంటే సూర్యప్రభలో చేరినటువంటి స్వామి, సూర్యప్రభలో ఉన్నటువంటి స్వామి మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అన్నట్లుగా మరి సువర్ణఖచితమైనటువంటి ఆ ప్రభలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ప్రియమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని చెప్పినట్లుగా మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. అందుకనే చెబుతారు ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో తత్ర సాక్షిణం అని చెప్పి జ్యోతిషాది శాస్త్రములన్నీ కూడా ప్రత్యక్షములు వాస్తవములు అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఆ సూర్యభగవానుడే. మరి అటువంటి సూర్యభగవానుడిలో ఉన్నటువంటి స్వామిని చూడటము ధ్యానించడము ఎంతో పుణ్యదాయకము, అదేవిధంగా సిద్ధిని పొందించినటువంటి విషయము. అందుకే అన్నారు కదా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎటువంటి నారాయణుణ్ణి ధ్యానించాలి అంటే జయస్సదా సవితృమండల మధ్యవర్తి అని అంటూ సూర్యమండలవర్తి అయినటువంటి నారాయణుణ్ణి, శంఖచక్రధారి అయినటువంటి నారాయణుణ్ణి అలాగా ధ్యానించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు సూర్యునికి మరి వెంకట విభునికి కూడా చాలా దగ్గర సామ్యం అనేది ఉన్నది. మరి సూర్యుడు ఏడు గుర్రాల మీద విహరిస్తూ ఉంటే, ఏడు గుర్రాల మీద పయనిస్తూ ఉంటే వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద కొలువు తీరి ఉన్నాడు. అంతేకాదు సూర్యుని యొక్క రథం బంగారు కాంతులతోటి ఉంటుంది. మరి శ్రీనివాసుడు కూడా బంగారు రథం మీద ఊరేగాడు నిన్ననే. ఏడేడు లోకాలకి కూడా తన కాంతి చేత వెలుగును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు సమస్తమైనటువంటి భువనములకు కూడా తన అనుగ్రహము చేత ఉజ్జీవింపజేసేటటువంటి వాడు ఏడు కొండల వాడు శ్రీనివాసుడు. మరి సరస్సులలో ఉన్నటువంటి పద్మాలను వికసింపజేసేటటువంటి వాడు సూర్యభగవానుడు అయితే, మనస్సు మన భక్తుల యొక్క మనస్సులలో ఉన్న జ్ఞానదీపాన్ని వికసింపజేసేటటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మ. అంతేకాదు కద్రువ కశ్యపుడు వారి బిడ్డ అయినటువంటి అనూరుడు సూర్యుడికి రథసారథిగా ఉంటే, వారి యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడే వెంకటేశ్వర స్వామి వారికి కూడా మరి రథముగా ఉండి ప్రధానమైనటువంటి వాహనంగా ఉన్నాడు. అంతేకాదు సంజ్ఞ ఛాయ అనే ఇరువురిని ఉభయదేవేరులుగా కలిగినటువంటి వాడు సూర్యుడు అయితే, శ్రీదేవి భూదేవి అనే ఇరుదేవేరులు ఉభయదేవేరులు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. ఈ విధంగా గాయత్రి బృహతి ఉష్ణిక్ జగతి త్రిష్టు పంక్తి అనుష్టుప్ అనే పేర్లు కలిగినటువంటి ఏడు గుర్రాలు కలిగిన రథం మీద స్వామివారు ఆ సూర్యభగవానుడు విహరిస్తూ ఉంటే, సూర్య జయంతి అయినటువంటి రథసప్తమి రోజున మరి సూర్యప్రభ చిన్నశేష వాహనము గరుడ వాహనము హనుమద్వాహనము కల్పవృక్షము సర్వభూపాలము చంద్రప్రభ అనే ఏడు వాహనాల మీద శ్రీనివాస పరంబ్రహ్మ ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి కూడా అనేకమైనటువంటి విషయములు, అనేక రకాలైనటువంటి సామ్యములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుణ్ణి అధిష్ఠించి మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు సూర్యగమనము ద్వారా మనము మన జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఏ సౌకర్యము లేకపోయినా సరే ధైర్యంగా ముందుకు సాగాలనే విషయాన్ని సూర్యుడు తన గమనముతోటి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే రథస్యేకం చక్రం భుజగమయమిత సప్త తురగాహ అని అంటూ సూర్యుని యొక్క రథానికి ఉన్నటువంటి చక్రములు ఎన్ని? ఒకే చక్రం. మరి ఆ గుర్రములు ఏమైనా సమసంఖ్యలో ఉన్నాయా? కాదు, ఏడు గుర్రములు. అంటే ఒక మూడు గుర్రములు ఒకవైపుకు నాలుగు గుర్రములు ఇంకోవైపుకు ఉన్నప్పటికీ కూడా అది కాస్త ఇబ్బందే కదా. అంతేకాదు పోనీ సారథి ఏమైనా పూర్తిగా సర్వాంగములు కలిగిన వాడా అంటే కాళ్ళు లేనటువంటి సారథి. పోనీ మార్గం ఏదైనా బాగా ఆధారం కలిగిందా అంటే ఏ ఆధారము లేనటువంటి ఆకాశం మార్గం. అయినప్పటికీ కూడా సూర్యుడు ఏనాడు కూడా తన సమయాన్ని, తన విధిని, కర్తవ్యాన్ని మీరలేదు, తన కర్తవ్యాన్ని మరచిపోలేదు, ఆయా సమయములకు తన కాంతిని ఈ జగత్తు మొత్తానికి ప్రసరింపజేస్తూ అందరినీ ఉజ్జీవింపజేస్తున్నాడు. అందరిలోనూ

కూడా జీవశక్తిని పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే జీవశక్తి అనేది ఆ సూర్యుని వేడిలోనే ఉన్నది. అందుకనే కదా వృక్షములైనా సరే మానవులైనా సరే ఆ వేడి ఉన్నప్పుడే జీవించగలుగుతారు. పూర్తిగా వేడి లేనటువంటి అప్పుడు ఆ శరీరంలోనూ ఆ వృక్షములలోనూ కూడా

0: అంటే మనందరిలోనూ కూడా జీవశక్తిని చైతన్యాన్ని నింపి మనల్ని జ్ఞానవంతులుగాను ఆరోగ్యవంతులుగాను స్వామివారు చేయటం కోసం అనుగ్రహించడం కోసమే ఈ విధంగా స్వామివారు ఈ సూర్యప్రభ వాహనంలో ఈ 7వ రోజున తిరుమాడ వీసులలో విహరిస్తూ పశ్చిమ మాడ వీసి చివరకు చేరుకున్నారు. మరి మరిన్ని విశేషములను కుప్ప నరసింహ గారి యొక్క వాగ్ఝరిలో మనం తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు. సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల జీవశక్తి పెరుగుతుంది అనే ఒక అద్భుతమైన మాట మనం విన్నాం. సాధారణంగా ఈనాటి వైజ్ఞానికులు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఎలా బుద్ధి ఎలా బుద్ధి పనిచేస్తుంది అంటే మన యొక్క మెదడులో ఒక మెరుపు మెరుస్తుందిట. ఆ మెరుపు 7 రకాల పాయలతో ప్రసరిస్తూ ఉంటుందిట. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విశేషాలు అవే కదా. 7 రకాలైన గుర్రాలతో, విభిన్న కోణాలతో సంచరించేటువంటి గుర్రాలతో ఒక తేజస్సు పయనిస్తూ ఉంటుంది అని. ఇదే సూర్యనారాయణ యొక్క అసిసలైన తత్వం. అందుకనే ఆయన్ను సరసిజాసన సన్నివిష్టః అని ఒక మాట అంటారు. సరసిజాసన సన్నివిష్టః అంటే మన యొక్క సహస్రాల పద్మం మెదడు ఏదైతే ఉందో అదే సూర్యనారాయణుడి యొక్క సిసలైన స్థానం. కాబట్టే ఆయన సూర్య అంటే బాగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం. మీరు గమనించారా, ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పిన మాటలలో ఆయన చాలా తేలికగా చెప్పారు. వాస్తవంగా అది మన తైత్తిరీయోపనిషత్తు యొక్క సారమైనటువంటి మాటలను ఆయన మనం విన్నాం. అక్కడ కూడా ఇదే మాటలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండం ఎంత పెద్దదిగా ఉంది, చిన్నదా అంటే చిన్నది కాదు. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో మనకి తెలియదు. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ నాయక అని వెంకటేశ్వర స్వామి వారిని మనం సంబోధిస్తూ ఉంటాం. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడా అంటే అది కూడా కాదు. ఎన్ని సూర్యగ్రహాలున్నాయో ఎవరికీ తెలియదు అని చెప్తూ ఉంటారు. ఒక సూర్యగ్రహం ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని అనేక రకమైన గ్రహాలు ఉంటాయి, దాంట్లో అనేక రకాలైన జీవులు ఉంటారు అని. ఈ యొక్క సూర్యగ్రహం తన యొక్క తేజస్సు ద్వారా వాళ్ళందరి యొక్క బుద్ధులను, వాళ్ళందరిలోనూ జీవశక్తిని ప్రసరింపజేస్తుంది అని మనం విన్నాం. ఎన్ని సూర్యగ్రహాలు ఉన్నాయో, ఎంత భూమి, ఎన్ని రకాల భూ అధికరణాలు ఉన్నాయో, ఎన్ని మంది జీవులున్నారో ఎవరికీ తెలియదు. అందుకనే వేదం కూడా విశ్వం ఎంత పెద్దది అని చెప్పలేక 2 మాటల్లో తేల్చేసింది. ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎవరెవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎంత తెలుసుకున్నారో దానికి 10 రెట్లు ఈ విశ్వమందయ్యా అత్యధిష్ట దశాంగులం అని. ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలున్నాయో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క పద్మపు రేకులాగా భావన చేయండి. పద్మపు రేకులాగా భావన చేస్తే ఆ పద్మపు రేకుల యొక్క మధ్యలో ఉండి ఆ వాటి యొక్క ప్రభను ఎవరైతే రేకుల్లాంటి బ్రహ్మాండాల మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి ప్రభను, సామర్థ్యాన్ని ఎవరైతే అనుగ్రహిస్తున్నారో అటువంటి వాడు సూర్యప్రభా వాహనుడు అని పిలువబడుతూ ఉంటాడు. అంటే సవితృమండల మధ్యవర్తి అనే పదం ఏదో ఒక చిన్న సూర్య గోళం ఉంటుంది, ఆ గోళంలో ఇల్లు వేసుకుని ఆ ఇంట్లో ఒక సోఫా వేసుకుని దాంట్లో కూర్చునేవాడు అని అర్థం కాదు. ఎన్ని సూర్యమండలాలున్నాయో తెలియదు, సూర్యులున్నారో తెలియదు. అటువంటి సూర్యమండలాల యొక్క మధ్యలో ఉంటూ వాటిలో సామర్థ్యాన్ని నింపుతూ ఉంటాడు. పరమాత్మ యొక్క సశలీన తత్వాన్ని చెబుతూ, నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని చెబుతూ, నతత్ర సూర్యో విభాతి నచంద్రతారకం అని అంటూ ఉంటారు. ఎక్కడైతే సూర్యుడు కూడా ప్రకాశించలేడో, లేక ఎక్కడైతే చంద్రుడు నక్షత్రాలు ఉండరో, అటువంటి స్వరూపం పరమాత్మది అని చెబుతూ, ఆయన కనుక వ్యక్త స్వరూపాన్ని ధరించినట్లయితే ఆయనే అనేక కోటి సూర్య ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఒక సూర్యుని చూడటమే మనకి కళ్ళకి దుస్సాధ్యమైనప్పుడు కోటి మంది సూర్యులు ఒక్క పెట్టిన అలా ప్రకాశిస్తే ఎంత తేజస్సో పరమాత్మ యొక్క తేజస్సు కూడా అంతలాగే ఉంటుందిట. అంత తేజస్సు కనుక ఒక్క పెట్టిన ప్రకాశించినట్లయితే బ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులందరి యొక్క బుద్ధులు ప్రకాశించవా? ఈ విధంగానే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే ప్రతి చోట వెలుతురు కనిపిస్తుంది. చూడగలగడం మన సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కనుకనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని అన్నారు. మన సంప్రదాయంలో ఏ శ్లోకం వచ్చినా అదేదో కేవలం సంస్కృత విశేషణాలతో పొందికగా కూర్చున్నది అని అభిప్రాయపడకూడదు.

0: దాంట్లో ఎంతో సారవంతమైన విషయాలను గుప్పించి మనకు చెప్పారు. ఆ భావనలు చేయకపోయినా ఆ అభిప్రాయాన్ని చెప్పే శబ్దాలను పారాయణ చేసినా పుణ్యం వస్తుంది అని మన సంప్రదాయకర్తలు ఇటువంటి శ్లోకాలను నిత్యం పారాయణ చేయండి అని మనకు ఆదేశించారు. సంప్రదాయాలను అనుసరించాలి. మనం ప్రశ్నించే సామర్థ్యం మనకి లేదు, తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అందుకనే నారాయణ అనే పదం మనం వింటున్నాం. ఎప్పుడైనా సూర్యనారాయణుడు అని అంటూ ఉంటాం. నారమంటే జ్ఞానం. జ్ఞానం యొక్క అయనం పరమావధి పరమాత్మ. సూర్య అంటే బుద్ధులను సక్రమంగా ప్రచోదింపజేసేవాడు. ఆ సక్రమంగా ప్రచోదింపజేయడం వల్ల కలిగేటువంటి విచారణ ద్వారా తెలియబడే పరిపూర్ణ స్వరూపుడు ఆ నారాయణుడే. ఈ రెండు జతకలిస్తేనే మానవ జీవ సార్థక్యం. ఇవి తెలుసుకోవడం కోసమే స్వామివారు అదుగో అత్యద్భుతంగా ఆ సూర్యమండలం మధ్యలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. సూర్యప్రభ వాహనాన్ని కూడా మీరు గమనించండి, కిరణాలు ప్రసరితమవుతూ ఉన్నాయి. అనేక కిరణాలు ఉంటాయి, ఎన్ని కిరణాలు ఉన్నాయో లెక్క ఉండవు. మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ సూర్యప్రభ వాహనం యొక్క గమ్మత్తులో మరొకటి చెప్తారు. స్వామివారు ఆపాదమూలి కనిపించేటువంటి వాహనాలలో ఇదొక వాహనం అంటారు. గజవాహనంలో కూడా స్వామివారు ఆపాదమూలి కనిపిస్తారు. ఇక్కడ ఒంటరిగా ఇక్కడ కూడా సూర్యప్రభా వాహనంలో కూడా ఆపాదమూలి స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అదిగో అద్భుతమైనటువంటి రత్న ఖచ్చితమైన పాదాలు, కటిబద్ధ హస్తం, వరద హస్తం మనందరికీ కావలసినటువంటిది. మన యొక్క మనస్సులో ఉండేటువంటి చెడులను తొలగించి వేసేటువంటి సుదర్శన చక్రం, అలాగే మనకు జ్ఞానాన్ని మంచి వాక్కును అనుగ్రహించేటువంటి శంఖాన్ని ఆయన ధరించి ఉన్నారు. ఆ కళ్ళు చూడండి, అద్భుతమైనటువంటి కరుణను కురిపిస్తూ అవ్యాజమైన ప్రీతిని కురిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇక ఆ మొహంలో అత్యంత ప్రసన్నత. ఇక పెదవుల దగ్గర అత్యద్భుతమైనటువంటి చిరునవ్వు కనిపిస్తోంది. మరొక గమ్మత్తు గమనించారా, ఆయన వరద హస్తం పైన ఒక చిలుక ప్రకాశిస్తోంది. చిలుక అంటే మాట. వాగ్దోషం అనేది చాలా ప్రబలమైనటువంటి దోషంగా చెప్తారు. మనం మనస్సులో అనుకున్నా సరే వాక్కులు రెండు రకాలు, నమో వాచే యాచోదిత యాచానుదిత అని అంటారు. మనం పలకటమే కాదు, మనస్సులో తప్పుగా అనుకున్నా సరే అది మాట కిందే వస్తుంది. ఈ పలికిన మాట ఎంత కష్టపడుతుందో పలకని మాట అంత పాపాన్ని గురి చేస్తుంది. కాబట్టి మాట సక్రమంగా ఉండాలి. మాట సక్రమంగా ఉండాలంటే బుద్ధి సక్రమంగా ఉండాలి. మంచి బుద్ధిని ప్రచోదింపజేస్తూ ఆ బుద్ధి ద్వారా మంచి వాక్కులను అనుగ్రహించాలి. ఒకవేళ మన యొక్క ప్రారంధాతిశయం వల్ల మనం గనక ఆలోచన చెడుగా ఉన్నా, ఆ ఆలోచన ప్రభావం వల్ల మనస్సులో వాక్కులైనా చెడుగా ఉన్నా, ఆ వాగ్దోషాన్ని ఆయన మాపమని వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను మనం ఆశ్రయిద్దాం. కలౌ గోవిందనామస్మరణ కలౌ నామస్మరణాన్ముక్తి అని పెద్ద మాట. నామస్మరణ మాత్రమే మన యొక్క కష్టాలను పోగొట్టగలదు. కాబట్టి మనం ఏమాత్రం బద్ధకించకుండా కనిపిస్తున్నటువంటి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ, మనస్సులో ఆ పాదాలను పట్టుకున్నట్లుగా భావన చేస్తూ గట్టిగా గోవింద నామస్మరణ చేసుకుందాం. మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
1: సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావన. మరి సూర్యనారాయణుడికి నమస్కరిస్తే ఎవరికి నమస్కరించినట్లు అని అంటే, సర్వదేవాత్మకోహ్యేష సమస్తమైనటువంటి దేవతలు కూడా సూర్యుని అందే ఉన్నారు. కావున సూర్యునికి నమస్కరిస్తే చాలు, సమస్తమైనటువంటి దేవతలకు నమస్కరించినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. అందుకనే కదా సర్వవర్ణముల వారు కూడా ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేస్తారు. ఆయా సంప్రదాయానుసారంగా సూర్యుణ్ణి ధ్యానిస్తూ అనుష్ఠానాదులు చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా సర్వదేవాత్మకుడైనటువంటి సూర్యుడు సర్వదేవతలకు కూడా అధినాయకుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి వహించి తన ప్రభలో తాను ఈ విధంగా ప్రభను కురిపించడానికి, కాంతిని కలిగి ఉండడానికి ఆ నారాయణుడే కారణము. నారాయణుని యొక్క భాషతేట అంటే ఆయన యొక్క కాంతితోటే తాను కూడా ప్రకాశిస్తున్నానని విషయాన్ని తెలియజేస్తూ సూర్యభగవానుడు నారాయణుణ్ణి ధరించి సూర్య నారాయణుడిగా భాషిస్తూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఆరోగ్యం సత్కవిత్వం మతిమతుల బలం కాంతిమాయుః ప్రకర్షం విద్యామైశ్వర్యమర్థం సుతమపి లభతే సూత్ర సూర్య ప్రసాదాత్ అని చెప్పి అంటూ సూర్యుణ్ణి ఆరాధన చేయటం ద్వారా కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఆరోగ్యంతో పాటుగా సత్కవిత్వం అంటే చక్కటి వాక్పటుత్వము,

0: సరైనటువంటి బుద్ధి, తెలివితేటలు, అలాగే శారీరకమైనటువంటి కాంతి, ఆయుష్షు, అలాగే విద్య, ఐశ్వర్యము, సంతాన ప్రాప్తి, ఇవన్నీ కూడా సూర్యభగవాను అర్చించడం ద్వారా కలుగుతాయి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి సూర్యభగవాను యొక్క వాహనం ముందు గజరాజులు చక్కగా తన చెవులతోటే వింజామరలు వీస్తూ మునుముందుకు సాగుతూ ఉంటే గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి అన్నీ కూడా రాజలాంఛనములన్నిటితోటి స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ వాహనము మునుముందుకు సాగుతూ ఉత్తర మాడవీధిలో కొనసాగుతూ ఉన్నది. మరి సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష నారాయణుడిగా ఉంటే స్వామివారు కూడా ప్రత్యక్ష దైవంగా ఉండి ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కొంగు బంగారం చేసే ఏడుకొండల వాడిగా, వరప్రదాతగా వెలుగొందుతూ ఉన్నాడు స్వామివారు. మరి అటువంటి స్వామి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని అంటూ ప్రచండుడిగా ఉంటాడు సూర్యుడు. ఏ విధంగా అయితే పరమాత్మకి అలాగే సూర్యునికి కూడా ఉన్నటువంటి లక్షణము అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్నైరివార్ణవః అన్నట్లుగా, పరమాత్మ దుష్టుల విషయంలో ప్రచండంగా ఉంటాడు, రౌద్రంగా కనిపిస్తాడు, ఆశ్రయించినటువంటి భక్తుల విషయంలో చాలా సౌమ్యంగాను దయామూర్తిగా కనిపిస్తాడు. సూర్యుడు కూడా అంతే, దుష్టుల పట్ల ప్రచండమైనటువంటి తన ప్రతాపాన్ని చూపిస్తాడు, మరి ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల తన కిరణముల చేత చైతన్యాన్ని అనుగ్రహించి రక్షిస్తూ ఉంటాడు. మరి సూర్యుడు ఎంత గొప్పవాడు అంటే ఆ సూర్యుని యొక్క వంశములోనే రామచంద్రమూర్తి కూడా జన్మించి మర్యాద పురుషోత్తముడిగా సమస్త యుగాల వారికి కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇనకలోద్భవుడు అని చెప్పి, సూర్యవంశ సంజాతుడు అని చెప్పి రామచంద్రమూర్తిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంతేకాదు, సూర్యభగవానుడు ఎలాగా ఆయన తృప్తి చెందుతాడండి అని అంటే ఏదో అనుకోవచ్చు, చాలా పెద్ద పెద్ద హోమములు లేకపోతే యజ్ఞములు పూజలు చేయాలనుకుంటామేమో, అబ్బెబ్బే అంత అవసరం లేదు, ప్రతిరోజు మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలుట సూర్యభగవానుడు ఆనందిస్తాడు అని చెబుతూ, ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అని అంటూ ఆ సూర్యభగవానుడికి ప్రతిరోజు ఒక్క నమస్కారం చేస్తే చాలుట జన్మ జన్మాంతరములలో చేసినటువంటి ఆ పాపము వల్ల కలిగినటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో ఆ దారిద్ర్యం తొలగిపోతుంది, ఇక జన్మ జన్మాంతరములలో దారిద్ర్యం అనేది ఉండదు, ఐశ్వర్యముతోటి వెలుగొందుతారు అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా సూర్యుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు, పైగా మనకు ప్రతిరోజు కనిపించేటటువంటి వాడు, అందుబాటులో ఉండేవాడు, మనకు చైతన్యాన్ని ఇచ్చేవాడు, మనల్ని మేలుకొలిపేవాడు, సమస్త జీవులకు కూడా ఆధారభూతులైనటువంటి ఆ సూర్యభగవాను అధిష్ఠించినటువంటి స్వామి ఆ శ్రీనివాస పరంబ్రహ్మ ఈ బ్రహ్మోత్సవాలలో చక్కగా మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు అంటే సూర్యభగవానుల్లో ఉన్నటువంటి గుణములను, అదేవిధంగా ఆరోగ్యమును, ఐశ్వర్యమును మనందరికీ అందించడం కోసమే అని మనకు తెలుస్తూ ఉన్నదనమాట. అంతేకాదు, పద్మావతీదేవిని పొందడానికి శ్రీనివాసుడు ఆ పద్మ సరోవరం దగ్గర సూర్యభగవాను ప్రతిష్ఠించి కొన్ని సంవత్సరముల పాటు ఆరాధన చేసి ఆ తర్వాత పద్మావతీదేవిని పొందాడు. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కలయికలో కూడా సూర్యభగవాను యొక్క ప్రభావం అనేది ఉన్నది. మరటువంటి సూర్యభగవానుడు, సూర్యభగవాను అధిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని చెప్పి మనం స్వామివారిని ప్రార్థిస్తూ, అంతేకాదు మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధిస్తూ కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తమాన్ అహమవే అంటూ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయములను పూర్వం శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడికే ముందు చెప్పాడట, ఆ తర్వాత మళ్ళా భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్పాడు. ఈ విధంగా జ్ఞానమును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును అనుగ్రహించే సూర్యభగవాను అధిష్ఠించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస పరబ్రహ్మ మనందరికీ కూడా ఆ లక్షణములను, ఆ ఫలితములన్నింటినీ కూడా భక్తులందరికీ, ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా అందించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామ.

0: सामना इंडोनेशिया से होगा। कबड्डी में पुरुष टीम का ग्रुप ए में जापान से मुकाबला होगा। महिला टीम ग्रुप ए में बांग्लादेश के साथ दो दो हाथ करेगी। वुशु में रोशिबीना देवी महिलाओं के 60 किलो वर्ग के राउंड ऑफ 16 में बांग्लादेश की खिलाड़ी का सामना करेंगी। बॉक्सिंग में पुरुषों के 70 किलोग्राम वर्ग में पहले मैच में सुमित थाईलैंड के सिंसिरी का सामना करेंगे। टेबल टेनिस में भारतीय पुरुष टीम की टक्कर पाकिस्तान से होगी।
1: तो अब बात करते हैं मेडल्स टैली की। चाइना 11 गोल्ड, 6 सिल्वर और 3 ब्रोंज के साथ कुल 20 मेडल्स जीतकर टॉप पर बना हुआ है। दूसरे स्थान पर जापान है, जिसके पास भी कुल 20 मेडल्स हैं, लेकिन 6 गोल्ड, 7 सिल्वर और 7 ब्रोंज के साथ वे चाइना से पीछे है। तीसरे नंबर पर दक्षिण कोरिया है, जिन्होंने 4 गोल्ड, 3 सिल्वर और 7 ब्रोंज के साथ कुल 14 मेडल्स अपने नाम किए हैं। वहीं अगर भारत के प्रदर्शन पर नजर डालें तो भारत फिलहाल 10वीं पोजीशन पर बना हुआ है, जहां भारत के खाते में अभी तक कुल 2 सिल्वर मेडल्स आए हैं और देश को अभी अपने पहले गोल्ड का इंतजार है।
0: तो भारतीय खिलाड़ियों की जीत की यह शुरुआत तो बस एक झांकी है, पूरी कहानी तो अभी बाकी है। हमारे पदक वीरों को आपकी दुआओं और चीयर्स की जरूरत है। अब जुड़े रहिए आकाशवाणी के साथ। कल सुबह 9:30 बजे हर घंटे हम आईची नागोया एशियन गेम्स की हर अपडेट के साथ हाजिर होंगे। फिर रात 10 बजे दिन भर की रिपोर्ट लेकर उपस्थित होंगे। अभी प्रोग्राम प्रोड्यूसर शाहनवाज खान, एडिटर वंदना भारद्वाज के साथ धर्मेंद्र मणि राजेश और अमिशा पटेल को अनुमति दीजिए। नमस्कार।
2: एशियन गेम्स 2026 आईची नागोया।
3: మీరింతవరకు ఆసియా క్రీడలు 2026 20వ సంచికకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం రోజువారీ ముఖ్యాంశాల క్యాప్సూల్ విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
4: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
6: మర్చిపోకండి.
7: ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. అన్నమయ్య చిత్రానికి శ్రీరామ్ అనురాధ ఆలపించిన ఈ గీతం, అన్నమాచార్య కీర్తన సంగీతం, ఎంఎం కీరవాణి.

చిత్రగీతం మీరు ఇంతవరకు విన్నారు 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: శ్రోతలకు నమస్కారం. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి సాధనేని యామినీశర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధనేని యామినీశర్మ గారు.
2: నమస్కారం అండి.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
2: మనకి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటు దేశంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలని అలాగే అభివృద్ధి ఫలాలను అందిస్తూనే ఉన్నారు. అందులో పేద వర్గాల ప్రజలకి అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజలకి ఉచితంగా ఆరోగ్యాన్ని అందించాలి అన్న లక్ష్యంతో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినటువంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్లో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని 100ల రకాలైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయంటే చికిత్సలు, అవి ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వారు ఉచితంగా వైద్య సహాయం పొందే అవకాశం ఉంది.
1: యామిని గారు, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
2: అంటే పీఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ పథకం అని అనుకోవచ్చు మనం, అతిపెద్ద ఆరోగ్య బీమా లేదా భరోసా పథకం అనుకోవచ్చు. ఇది భారతదేశంలోని ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంపానల్డ్ ఏదైతే రిజిస్టర్డ్ ఆసుపత్రులు ఉంటాయో వాటన్నిటి ద్వారా ముఖ్యంగా ఏంటంటే టార్గెట్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికీ టైర్ 2 అంటే 2వ శ్రేణి అలాగే 3వ శ్రేణి సిటీలు, చిన్న చిన్న నగరాలు అంటాం కదా, అక్కడ పెద్దగా మంచి ఆధునికమైనటువంటి వైద్యము ఇదివరకు గతంలో అందుబాటులో లేదు. పిహెచ్సిలు ఉండేవి కానీ అంతకు మించినటువంటి వైద్య సహకారం అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కూడా ఒకటి గ్రామీణ ప్రాంతాలు అంటే ఈ టైర్ 2 టైర్ 3 అని అంటాం కదా, ఇటువంటి నగరాలకు కూడా ఎక్కువగా ప్రజలకి లబ్ధి పొందించే విధంగా ఈ పథకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో బెనిఫిట్ కవర్ అంటే ఈ పథకం ద్వారా ఏమవుతుందంటే వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు అంటే టెస్ట్లు అంటాం కదా, టెస్ట్లు అలాగే మనకి ట్రీట్మెంట్, కన్సల్టేషన్ ఇవన్నమాట. తర్వాతనేమో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఏవైతే ప్రీ కన్సల్టేషన్ కానివ్వండి, ప్రీ అడ్మిషన్కి ఏది సంబంధించిందో దానికంతే సంబంధించిన ఖర్చులు కానీ, లేదా ఇప్పుడు ఔషధాలు అంటే మందులు మరియు వైద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తువులు వాడుతుంటారు, అవి కూడా బిల్లులు ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తారు మనకి. సిరంజ్ దగ్గర నుంచి పెద్ద కాటన్ వరకు కూడా అన్ని వాళ్ళు విడిగా వేస్తారు మనకి. అటువంటి వైద్య చికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు కానీ వస్తువులు, వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయి అవి, అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ రెండు ఉన్నాయన్నమాట. ఈ ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ కేర్లో అలాగే రోగ నిర్ధారణ మరియు ప్రయోగశాలలో పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి, అలాగే వసతికి సంబంధించి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్, ఇన్ పేషెంట్ అంటాం కదా అంటే ఓపీ మాత్రమే కాకుండా ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా ఆయుష్మాన్ భారత్లో కవర్ అవుతుంది. చికిత్స సమయంలో కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలు తలెత్తుతూ ఉంటాయి అంటే కొంచెం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇంకా చికిత్స భారంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతటి భారమైనటువంటి సిచ్యువేషన్ అయినా ఒకసారి చికిత్స అంటే మొదలు పెడితే దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కవర్ అయ్యేటటువంటి అంశాలు అన్నమాట. దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి

0: పోస్ట్ చికిత్స వరకు కూడా ఇదంతా ఎంటైర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మెడికల్ మెడిసిన్స్తో సహా మెడిసిన్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఉంది.
1: మేడం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏ ఏ చికిత్సలు అందిస్తారంటారు?
0: ఇప్పుడు మనకి ఏదైతే సాధారణంగా మనము ప్రైవేట్ ఆసుపత్రిలో గనక, అంటే మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒకవేళ ఉదాహరణకు కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, వాటి ద్వారా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ లేదంటే మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, మనం వెళ్తే వెళ్ళినప్పటి నుంచి ఆ సర్జరీ వరకు కూడా, ఆ తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా ఎలా అయితే మనకి ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తుందో అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వైద్య పరీక్షలు ఇనీషియల్ గా ఏదైనా ఐడెంటిఫై చేయాలని అనుకోవడానికి, అంటే ఎవరికి ఏమైనా ఇబ్బందిగా ఉందనుకోండి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేటటువంటి వైద్య పరీక్షలు, ఆ తర్వాత ఆసుపత్రులు చేరినప్పుడు ఉండేటటువంటి ఇన్ రూమ్ ఉంటాయి కదా, అంటే రూమ్ రెంట్లని లేదంటే డాక్టర్ విజిట్స్ అని చెప్పని ఇట్లాంటివి, తర్వాత చికిత్సలు కన్సల్టేషన్స్, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వడానికి ప్రీ కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో ముందుగా మనం వెళ్తూ ఉంటాం కదా, అంటే ఒకసారి వెళ్ళి చూపించుకుని తర్వాత డాక్టర్ ఏదైనా పలానా తేదీ నాడు వచ్చి అడ్మిట్ అవ్వ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రీ కన్సల్టేషన్ ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు, అలాగే నాన్ ఇంటెన్సివ్ కేర్, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ కూడా మనం ఐసీయూ అంటుంటాం కదా, మళ్ళీ మందులు కూడా, సో మందులు అలాగే ఇతరత్ర ఖర్చులు, మళ్ళీ డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీ సర్వీసులు, ల్యాబ్స్లలో కనుక ఏమైనా ఇవి ఉంటాయి పరీక్షలు చేస్తారు కదా టెస్టులు అలాంటివి అలాంటివి, రూమ్ అకామిడేషన్లు, ఆ తర్వాతనేమో అవసరమైతే కనుక ఇంప్లాంట్ ఏదైనా అవయవానికి సంబంధించి ఇంప్లాంట్ సేవలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆసుపత్రి ఉన్నటువంటి రోగికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందిస్తారు, మంచి పౌష్టికాహారము, ఆ తర్వాత చికిత్స సమయంలో ఏదైనా క్లిష్ట సమస్యలు తలెత్తుతూ ఉంటే గనక అటువంటివి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేదా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 15 రోజుల పాటు వరకు కూడా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఇందులో మనకి చికిత్సను అందించారు. ఓవరాల్ గా ఇప్పుడు మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ డిశ్చార్జ్ వరకు ఏవైతే ఉంటుందో, అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత, అలానే ఇక్కడ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ మొత్తం పీరియడ్ లో అయ్యేటటువంటి వైద్య పరీక్షలు కానీ వైద్య చికిత్స కానీ మందులు కానీ ఆహారం కానీ ఇటువంటివన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వం భరిస్తుంది అన్నమాట.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం పొందటానికి ఎవరు అర్హులు, అలాగే వారు అర్హత పొందటానికి ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాలి?
0: ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు లేదంటే పేద వర్గాల వారు, వారికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందండి. దీనికి సంబంధించి అంటే వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చేతి వృత్తులు ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక సంవత్సరానికి ఒక మనిషికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిందంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వారు కూడా ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారు. అలాగే మనం అర్హత మనకి ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి కూడా దీనికి అవకాశం ఉంది. మనము అసలు ముందంటే ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రుల్లో ఈ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందని కూడా తెలుసుకోవడానికి వెబ్సైట్ ఉంది. దాన్ని అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అందులో మన రాష్ట్రము అలాగే మన జిల్లా క్లిక్ చేసిన తర్వాత హాస్పిటల్ లిస్ట్ వస్తుంది, జిల్లాల వారీగా ఆయుష్మాన్ భారత్ ఉన్నటువంటి ఆసుపత్రి లిస్ట్ వస్తుంది. ఇందులో ఉన్నదేంటంటే ప్రైవేట్లో కూడా చేయించుకోవచ్చు, సో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్లు వస్తాయి, మనం దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మెడికల్ స్పెషాలిటీ, అంటే ఇప్పుడు గుండెకి సంబంధించిందా లేదా లివర్కి సంబంధించిందా లేదా కాళ్ళు కనో ఎముకల కనో ఇలాగా మనం స్పెషాలిటీని కూడా ఎంచుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక క్యాప్చా కోడ్ అని ఇస్తారు, అంటే వెరిఫికేషన్ లా అక్కడ వెబ్సైట్లో ఇచ్చినప్పుడు అది ఎంటర్ చేస్తే మనకి ఏ ఆసుపత్రి ఉందో దాని పేరు వచ్చేస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనం అలా ఎంటర్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా మన మొబైల్ నెంబర్, అంటే అది అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇందా నేను చెప్పినట్టుగా ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్ లో వచ్చేస్తుంది. లేదంటే గనక మనకి ఎంపానెల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ అని చెప్పనంటే వాళ్ళు కూడా జిల్లాకు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సంప్రదించవచ్చు. ఇది కూడా కాకపోతే ఆయుష్మాన్ భారత్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1455555 లేదా 1800111565 కూడా ఫోన్ చేసి మనము లబ్ధి, అంటే అర్హత ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి ఎక్కడెక్కడ ఉన్నాయన్న డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. దానికి నమోదు చేయించుకో

0: అంటే ఏదైనా సరే గుర్తింపు కార్డు, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు, లేదా ఆధార్ కానీ పాన్ కార్డు కానీ, అలాగే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవి కూడా ఉండాలి. ఇంటి అడ్రస్, ఒకవేళ వెనుకబడిన వర్గాల వారు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కుల ధృవపత్రం ఉంటుందో అది, లేదంటే ఆదాయ ధృవపత్రము, లేదా కుటుంబ స్థితిగతులను తెలిపేటటువంటి ఎనీ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇవి స్టాండర్డ్ గా ఉండేటటువంటిది. మనం ఇంకా ఎక్కువగా కావాలని అనుకుంటే ఇందా చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ కి చేసుకోవచ్చు అనమాట. దీనికి అర్హులు అని తెలిసిన తర్వాత కార్డు ఇస్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తారు. ఈ కార్డు జారీ చేసే ముందు మీ ఆధార్, అంటే కార్డు వాళ్ళు ఇష్యూ చేయడానికి ముందు మన దగ్గర ఒరిజినల్ ఆధార్ చెక్ చేసుకుని, ఆధార్ కానీ ఏదైనా సరే అడ్రస్ ఐడెంటిటీ చూసుకొని దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు మనకి కార్డు ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఆసుపత్రిలో ఇందాక చెప్పినట్టుగా ఏదైనా చికిత్స కావాలని అనుకున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కయాస్క్లు ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్రతి ఆసుపత్రిలో ఒక మనిషి కూర్చొని ఉంటాడు, అంటే గొడుగులాగా పెట్టుకుని కూర్చొని ఉంటాడు అనమాట, టేబుల్ వేసుకొని. సో అతని దగ్గరకైనా వెళ్ళి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి మాకు ఇలా ఉందని అంటే వాళ్ళు కూడా మనల్ని ఆసుపత్రిలో చికిత్స కోసం ఎన్రోల్ చేస్తారనమాట. ఈ పథకం కింద ఆడవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా, ఇటీవల కాలంలోనే నరేంద్ర మోదీ గారు 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, వృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది సీనియర్ సిటిజన్ దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికీ, వారందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు సంపాదించే దాంట్లో అత్యధిక శాతము పిల్లల వైద్యానికి లేదంటే విద్యకే ఖర్చు అవుతుంది. అంటే మనిషి సగటు మనిషికి తనకి వైద్య ఖర్చులు మితిమీరిపోతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అసలు వైద్య సహాయం అందే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పుడిప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగవుతుంది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని కూడా చాలా పెంచారు. గతంతో పోల్చుకుంటే 10 ఏళ్లకు ముందు గవర్నమెంట్ ఆసుపత్రులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే గనక మనకి నాణ్యమైన మందులు దొరుకుతున్నాయి, మంచి చికిత్సలు దొరుకుతున్నాయి, అలాగే వందలాది చికిత్సలు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఉచితంగానే వైద్య సహాయం అందించడం అనేది, ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మందికి పైగా ఇందులో ఆయుష్మాన్ భారత్ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా లబ్ధి కూడా పొందడం అనేది జరిగింది. ఏదేమైనా సగటు మనిషికి చాలా మంచి ఊరటనిచ్చేటటువంటి ఒక సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు.
1: యామిని గారు, ఆయుష్మాన్ భారత్ పథకంలో సుమారు ఎన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు?
0: ప్రజెంట్ అయితే గనక 1393 రకాలైనటువంటి చికిత్సలకి అందిస్తున్నామండి. కాకపోతే దీనికి సంబంధించిన అంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయంటే కంటి శుక్లం కానీ, లేదంటే ప్రసూతి, లేదా నవజాత శిశువులు అంటే డెలివరీస్ అట్లాంటివి ఏవైతే ఉంటాయి అవి, తర్వాత శిశు సంరక్షణ, ఎంఆర్ఐ మరియు అంటే పీటీ స్కానింగ్లు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా, అటువంటి రోగ నిర్ధారణ కూడా మనకి పరీక్షలు కవర్ అవుతాయి. కానీ ఇందులో పరీక్షలు కవర్ అవ్వనివి ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ, అంటే ఏదైతే కొంచెం శరీరానికి అందానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవ్వవు. ఉదాహరణకి దంత విధానాలు కానీ, లేదంటే కనుక మేజర్ ఆర్గాన్ ఇంప్లాంటేషన్స్ కానీ, లేదా ఊబకాయము, వంద్యత్వము, మానసిక అనారోగ్యము, ఇటువంటివి ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ కానివి. మిగతా ఇందా చెప్పినట్టుగా దాదాపు 1390కి పైగా అన్ని రకాలుగా మిగతా అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు కాస్మెటిక్ ఇవన్నీ మామూలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో కూడా కవర్ కావు.
1: యామిని శర్మ గారు, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు అన్ని రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయంటారా?
0: ఇంత మంచి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏదంటే పథకం ఉందో, కానీ దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో చేయాలని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు అందించే సహకారాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి రాజకీయ కక్షపూరితంగా ఉన్నారు. కానీ చాలా దురదృష్టకరం, అటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సిందేనంటే నిజమైనటువంటి పేదలు ఉన్నారు, వారందరికీ ఇట్లా మనిషికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సహాయాన్ని వాళ్ళు చేజేతులారా నిరాకరించినట్టే. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతోంది. దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని వేలాది ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రిజిస్టర్ చేసుకుని ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా దాదాపు 1 లక్షల మందికి సదుపాయాన్ని అందించాయి, చికిత్సను కూడా అందించాయి. అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినదైనా కేవలం అది ప్రజల కోసమే అని చెప్పని అర్థం చేసుకుని కేంద్రం ఇచ్చేటటువంటి సహకారం అయితే ఉందో అది ప్రతి రూపాయి ఒడిసిపెట్టి

0: పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు 10 కోట్ల కుటుంబాలు రిజిస్టర్ అయినాయి, ఇంకొక 10 కోట్ల కుటుంబాలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమి లేదు.
1: ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు.
0: ధన్యవాదాలు.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. రాబోయే అతిథి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న ఈ పాట బాలగోపాలుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆల్పించిన గీతం వేటూరి. సాహిత్యం సంగీతం రాజ్కోటి.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. రాబోయే అతిథి చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మంగమ్మ గారి మనవడి చిత్రానికి వి భానుమతి ఆల్పించిన గీతం. సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

రాబోయే తేదీ కార్యక్రమంలో చివరిగా వినబోతున్న ఈ పాట పెళ్లి పందిరి చిత్రానికి చిత్ర ఆలపించిన గీతం సిరివెన్నెల సాహిత్యం, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

0: ఈనాటి రాబోయే అతిథి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఆసియా క్రీడలు 2026-20 సంచికకు సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు వింటారు.
1: Hello and a very warm welcome to the 10:30 a.m. update of the ongoing live coverage of the Asian Games happening in Aichi, Nagoya, Japan 2026. Aur dosto, aaj ki khush khabri bas badhti hi chali ja rahi hai kyunki shooting ki duniya se abhi tak कुल मिलाकर 4 सिल्वर मेडल्स और 1 ब्रॉन्ज मेडल आ चुका है. और अगर आज की खास तौर से बात करें तो आज शूटिंग की दुनिया में हमने देखा किस तरह से 1 सिल्वर और 1 ब्रॉन्ज आया. एंड द बेस्ट न्यूज दैट केम वॉज फ्रॉम द वर्ल्ड ऑफ इंडिविजुअल शूटिंग के अंदर, जिसमें 10 मीटर एयर राइफल में हमने देखा कि हिमांशु ढिल्लो ने ही फिनिश्ड विद अ स्कोर ऑफ 252.4 फिनिशिंग सेकेंड. वो हमारे लिए लेकर आए सिल्वर मेडल. और वहीं रुद्राक्ष बाला साहेब पाटिल बॉट अस द ब्रॉन्ज विद अ स्कोर लाइन ऑफ 230.9. चाइना के शेंग लिहाओ वन द गोल्ड मेडल विद 254.2. That was one of the best news over here with us today, this morning, Abhinav, indeed.
2: Of course, excellent news from the world of shooting, Sakshi, because shooting mein hame, team event mein bhi, 10 meters air rifle team event mein bhi, we got silver. Rudraksh Patil, Himanshu Dhillon and Parth Mane. Yaad dilaye, Himanshu Dhillon apna Asian Games ka debut kar rahe hain. Toh, shandaar shuruaat hui hai unki aur shandaar shuruaat hui hai India ki shooting se.
1: जी. और अभिनव, थोड़ा आप हमारे आज श्रोताओं को स्कीट के बारे में बताना चाहेंगे, जो स्कीट के भी शूटिंग के इवेंट्स चल रहे हैं, एक खुशखबरी वहां से भी थोड़ी दी जाए.
2: जी हाँ, शूटिंग के स्कीट मेंस टीम फाइनल में इंडिया के भवतेश सिंगल, एजेएस नरुका और मेहराज अहमद खान स्कीट के फाइनल में है. अभी फिफ्थ पोजिशन में करंट अपडेट है इंडिया का स्कीट में, तो होपफुली दे इम्प्रूव.
1: Yeah, long way still up ahead for our Indian shooters. लेकिन शूटिंग की दुनिया से अब दोस्तों थोड़ा आगे बढ़ते हैं. एंड लेट्स ऑल्सो लुक एट वॉट हैपेंड इन रेगु टुडे. एंड नॉट मच गुड न्यूज ओवर देयर, बिकॉज जापान ने वहां पर भारत को थर्ड और फाइनल ग्रुप बी मैच में टीम रेगु इवेंट के अंदर 2-1 से हरा दिया. येस, द रिजल्ट मेंट दैट जापान वन द ओवरऑल टाई 2-1 विद इंडिया हैविंग टेकन द ओपनिंग मैच अर्लियर इन द कॉन्टेस्ट. तो शुरुआत में जीत एक राउंड के अंदर हमें हासिल तो हुई थी, लेकिन जापान अंत में बाजी मार गया भारतीयों के हाथ से.
2: जी हाँ, रेगु में तो इंडिया की अच्छी आज शुरुआत नहीं हुई है, मगर बॉक्सिंग में शानदार शुरुआत. मेन 70 केजी राउंड ऑफ 32 में सुमित कुंडू ने अपना मैच जीता थाईलैंड के बैनजोंग सिनसिन के खिलाफ 5-0. जजेस ने परफेक्ट स्कोर दिया इनको ऑफ 10 इन ऑल द राउंड. सो अ सुपर्ब स्टार्ट फॉर सुमित देयर. एंड Sakshi, superb start for the Indian women in their hockey match.
1: Indeed, and what a start, pretty much on the expected lines ki aaj Bharat ek bahut overwhelming performance and strong commanding performance dikhayega, and that is how they are turning out to be against Indonesia. Barrage of goals Indian women's team ki taraf se have taken India to a 9-0 lead in the first half. And uske baad agar hum baat kare to first half ke baad bhi jab khiladi wapas aaye hain to bhartiya khiladiyon ne fir se apna दबदबा दोस्तों दिखाना शुरू कर दिया है. 2-0 की लीड ले चुके हैं अगेंस्ट इंडोनेशिया. ऋतुजा पिस्ला, लारे सेमी, साक्षी राणा आर गोल स्कोरर्स फॉर द डे. अ वेरी वेरी कॉन्फिडेंट कमांडिंग स्टार्ट बाय इंडियन वुमेन हॉकी टीम.
2: जी हाँ, हाफ टाइम पे 6-0 स्कोर है इंडिया और इंडोनेशिया का हॉकी मैच में. मगर कबड्डी की बात करें जाए तो आज इंडिया का मैच जापान के साथ चल रहा है ग्रुप ए में. जापान की शुरुआत अच्छी थी, बट इंडिया इज इन टोटल कंट्रोल राइट नाउ. 42-17 से इंडिया लीड कर रहा है आज जापान के अगेंस्ट. सो ट्रिमेंडस स्टार्ट फॉर इंडिया. एंड ऑफकोर्स हम मेडल्स की बात करें तो हमारे पास एक और मेडल आज गारंटीड हुआ है, वो है ब्रॉन्ज मेडल. एंड साक्षी, ट्रिमेंडस एफर्ट दिया बाय सुचिका तरियाल.
1: यस इंडीड, बट ऑल्सो अगर बात करें तो आज हम सभी ने देखा किस तरह से उनकी आंखें अभिनव नम हो गई थी लास्ट में, बिकॉज शी वॉज होपिंग टू नॉट गेट द ब्रॉन्ज बट रादर गो फॉर द सिल्वर फॉर इंडिया. बट वी हैड टू सेटल इन विद द ब्रॉन्ज. अ वेरी हार्ट फेल्ट एफर्ट बाय द यंग गर्ल ओवर देयर फॉर इंडियंस. डेफिनेटली उनके लिए आगे उनका भविष्य भारतीय खेल और भारतीय दुनिया में बहुत ज्यादा ब्राइट है. हियर्स टू हर मेकिंग इंडियंस प्राउड, बिकॉज एट द एंड ऑफ द डे A medal is a medal, and for that heartfelt win that she bought for India today, here's us applauding her efforts. With that, I think Abhinav, abhi waqt ho gaya apne shrotaon se ijazat bhi lene ka.
2: Ji haan, and please tune in back with us at 11:30 AM. Aapka next update aayega Akashwani pe. India's right now 10th on the medals table. 6 medals have already come. Hoping for much more. Stay tuned to Akashwani.
3: एशियन गेम्स 2026 आईजी नगोया
0: 102.2 मेगाहर्ट्ज़ पे मीर विंटुन्नारु आकाशवाणी एफएम इप्पुडु कार्यक्रमलो प्रकटन विंदम
4: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: ఆకాశవాణి ఎఫ్ఎం ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా వృద్ధాప్యంలో మతిమరుపు అనే అంశంపై డాక్టర్ రావిపాటి లక్ష్మీప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
6: సాధారణంగా వయస్సు మళ్లిన పెద్దవాళ్లలో లేదా వృద్ధాప్యంలో శారీరక అనారోగ్యాలతో పాటు మానసిక సమస్యలు కూడా ఎదురవుతూ ఉండటం మనం అందరం చూస్తున్నటువంటి విషయం. ప్రధానంగా మతిమరుపు, జ్ఞాపక శక్తి లోపించటం, కొంతమందిలో మాత్రం ఈ కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకోక దిగులు, దుఃఖం, నిరాశ, నిర్లిప్తత, అలాగే ఒక్కొక్కసారి ఆత్మహత్య తలంపులు, ప్రయత్నాలు ఇలాంటివి చాలా మనం ఎన్నో గమనిస్తూ ఉంటాము. అయితే వీటికి అసలు కారణాలు, అట్లాగే పరిష్కారాలు ఇలాంటివి అడిగి తెలుసుకోవడానికి నాతో పాటు స్టూడియోలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రావిపాటి, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ గారు, వృద్ధాప్యంలో ముఖ్యంగా ఈ పెద్ద వయస్కుల్లో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు అనుకుందాము, మతి మరుపు ముఖ్యంగా ఇంతకు ముందు ఏదో చెప్పిన విషయం కానీ లేకపోతే వస్తువుని అక్కడ పెట్టిన విషయం కానీ గుర్తులేదు, మర్చిపోయాము, అప్పుడే మర్చిపోయావా అని కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఆయన్ని కొంచెం గదాయించటం, నీకు చేదస్థం రాను ఎక్కువైపోతుంది అని ఇట్లా కొంచెం చికాకు పడడం పెద్దవాళ్ల పట్ల మనం ఎన్నో గమనిస్తుంటాం డాక్టర్ గారు. అసలు ఏమిటిది సాధారణంగా ఈ పెద్ద వయస్కుల్లో ఇలాంటి ఇబ్బంది? వయసు రీత్యా వచ్చేదా, లేకపోతే లోపల ఏమైనా మెదడులో ఏదో రసాయనాల అసమతుల్యత వల్ల మానసిక జబ్బులు కారణం అయినట్టు ఈ మతి మార్పు కూడా అవుతుందా? వృద్ధాప్యంలో కొద్దిగా వివరించండి.
7: వృద్ధాప్యం అనేది 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరినీ వృద్ధులు అనుకుంటే అందరిలో మతి మార్పు రాదండి. అందులో ఒక 15-20% వాళ్ళలో మాత్రమే మతిమరుపు అనేది లక్షణం కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళలో జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. ఇది సర్వసాధారణం. వయసుతో పాటు జ్ఞాపక శక్తి తగ్గడం అనేది సర్వసాధారణం. అది 60 తర్వాత కొంచెం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మతిమరుపు వచ్చిన వాళ్ళలో ఏంటంటే దీనివల్ల వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. దాంతోపాటు ఎవరికైతే మతిమరుపు వచ్చిందో వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఉదాహరణకి పేషెంట్ భోజనం చేసుకోవడం, నేను భోజనం చేశానా, నేను చేయలేదు మరలా పెట్టిన అడగటము, కొంతమంది ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు దారి తెలియక దారి తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోవటము, మరలా ఇంటికి రావడంలో ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ సమస్యలు వస్తే వాటిని మతిమరుపు అనొచ్చు. ఇట్లాంటి సమస్యలు లేకుండా కొంచెం జ్ఞాపక శక్తి తగ్గితే అది వృద్ధాప్యంలో మామూలుగా వచ్చే జ్ఞాపక శక్తి లోపం అనుకోవచ్చు.
6: ఇక్కడ మనం రెండు పదాలుగా పిలుస్తున్నాము, మతిమరుపు అంటున్నాము, జ్ఞాపక శక్తి లోపించడం అంటున్నాము. రెండింటికి ఏమన్నా తేడా ఉందా?
7: మతిమరుపు అనేది ఇంగ్లీష్లో డిమెన్షియా అంటాము. డిమెన్షియా అంటే దీంట్లో జ్ఞాపక శక్తి లోపంతో పాటు ఇంకా ప్రవర్తనలో మార్పు, నిద్ర పట్టకపోవటము, రాత్రులు బాగా ఇబ్బంది పడిపోవటము, చికాకు కలిగించటము, లేని భ్రాంతులు కలిగి ఉండటము, ఇవి మొదలవన్నీ ఉంటాయి. ఈ జ్ఞాపక శక్తి లోపంలో ఇవన్నీ ఏమీ ఉండవు. జ్ఞాపక శక్తి లోపంలో పేషెంట్ బంధువులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఈ మతిమరుపు డిమెన్షియాలో మాత్రం పేషెంట్కి ఇబ్బంది ఉంటుంది, దానివల్ల పేషెంట్ కుటుంబ సభ్యులకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది.
6: మరి డాక్టర్ గారు, సాధారణంగా మీరు వైద్య పరిభాషలో అల్జీమర్స్ సినైల్ డిమెన్షియా అని చెప్పి ఇలా చెబుతూ ఉంటారు కదా, ఇదేమైనా అంటే గణాంకాలు 100 మందిలో ఇంతమందికి వచ్చేటువంటి అవకాశం ఉంది అని కానీ అలా ఏమన్నా గణాంకాలు ఏమన్నా ఉన్నాయా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ గా మీ ఎక్స్పీరియన్స్ లో?
7: ఇండియన్ ప్రకారం స్టాటిస్టిక్స్ అయితే లేవండి. WHO ప్రకారం వయసు 60 పైబడిన వాళ్ళలో 100లో 10 మందిలో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అది వయసు పెరిగే కొంది ఇది వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. సపోజ్ 60 పైబడిన వాళ్ళలో 10 మందిలో వస్తే 80 పైబడిన వాళ్ళలో 20-30 మందిలో వస్తుంది ఈ జబ్బు. అది వయసు పెరిగే కొంది డిమెన్షియా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
6: మరి డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా వయసు పెరిగే కొద్దీ శరీరంలోని అన్ని భాగాలు పనితనం తగ్గిపోవడం, కోల్పోతూ ఉండడం, అంటే శరీర ధర్మం అది, ప్రకృతి ధర్మం అని ఎలా అంటాము, మామూలుగా డీజెనరేటివ్ మెకానిజం అనే పదంతో చెబుతూ ఉంటాము. ఇక్కడ వృద్ధాప్యంలో మానసికంగా కూడా ఈ యొక్క నియమం, ఈ నిబంధన మెదడులో ఏదైనా కణాలు ఏమైనా నశిస్తూ ఉండడం కానీ ప్రవర్తనకు సంబంధించి, మతిమరుపుకు సంబంధించి జరిగే అవకాశం ఉందా?
7: మానసిక లక్షణాలు అనేది మనిషి యొక్క ప్రవర్తనలో వచ్చే మార్పు. మనిషి ప్రవర్తనకి ముఖ్యమైన

0: అవయవం బ్రెయిన్. వయసు పెరిగే కొద్దీ మెదడు కూడా కుంచించిపోతుంది. మెదడులో ఉండే న్యూరాన్లు అనే కణాలు కూడా తగ్గిపోవడం వల్ల మెదడు తగ్గిపోతూ ఉంటుంది. మెదడు తగ్గిపోవడం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ ప్రవర్తనలో మార్పునే మనం మానసిక లక్షణాలు అనుకుంటే అది మెదడు కుంచించిపోవడం వల్ల వచ్చే లక్షణాలు అని చెప్పవచ్చు.
1: ఇప్పుడు మరి చాలా వాటిని యాక్టివేట్ చేయడానికి వైద్యపరంగా రకరకాల మందులు అవనివ్వండి, కొన్ని కొన్ని థెరపీలు అవనివ్వండి చేస్తున్నారు. ఈ న్యూరాన్లలో ఉండేటువంటి ఇబ్బంది కానివ్వండి, బ్రెయిన్లో సర్క్యూట్స్ని యాక్టివేట్ చేయడానికి కానివ్వండి, ఏమైనా మరి మందులు ఇలాంటివి ఏమైనా అందుబాటులో ఏమైనా వచ్చాయా, ఇంకా రీసెర్చ్లు ఏమైనా జరుగుతున్నాయా?
0: ప్రస్తుతానికి కూడా కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయండి. మందులతో పాటు పేషెంట్ని యాక్టివ్గా ఉంచడం, కొంతమంది చెప్తూ ఉంటారు పజిల్స్ చేయడం ద్వారా బ్రెయిన్ యాక్టివ్గా ఉంచడం ద్వారా, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, దానివల్ల బ్రెయిన్లో న్యూరాన్ రేటు తగ్గుతుంది. రేటు తగ్గటం అంటే అవి ఇంతకుముందు 100కి 10% కుంచించిపోతే ఇవన్నీ పాటిస్తూ ఉంటే 100కి 5 తగ్గుతాయి. ఈ డిమెన్షియాని ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళలో మాత్రం మనం రెగ్యులర్గా మందులు వాడుతూ అది పెరగకుండా చూసుకోవచ్చు.
1: డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు, ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది అని గనక గమనించినట్లయితే, అంటే ప్రాథమిక దశలో తీసుకొస్తే మానసిక వైద్య నిపుణులను చూపిస్తే ఫలితం ఎలా ఉంటుంది? కొంతకాలం ఏముందిలే, ఈ వయసులో సహజంలేనే నిర్లక్ష్యం కానివ్వండి, వ్యక్తిగత కారణాలు కానివ్వండి, మానసిక వైద్య నిపుణుల దగ్గర తీసుకెళ్లాలనే అవగాహన లేమి కానివ్వండి, అదేంటి ఈయనకేం మెంటల్ లేదుగా, పిచ్చి లేదుగా, మెంటల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం ఏంటి అని కుటుంబ సభ్యులు కొంత అవహేళన చేస్తూ నిర్లక్ష్యం చేసి వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత ఒకవేళ తీసుకొస్తే ఎంతవరకు మీరు వాళ్ళని ఫలితాలు అందించగలరు?
0: వ్యాధిని సరైన టైంలో గుర్తించగలిగితే అది బాగా స్పందిస్తుంది. మందులతో గానీ వేరే విధమైన చికిత్సలతో గానీ అది స్పందించే విధానం ఒక విధంగా ఉంటుంది. వ్యాధి బాగా ముదిరిన తర్వాత తీసుకొస్తే అది స్పందించే విధానం ఒక రకంగా ఉంటుంది. తొందరగా తీసుకొస్తే తొందరగా నయం చేయవచ్చు, అది పెరగకుండా చూడవచ్చు. చివరి దశలో తీసుకొస్తే అవకాశాలు తగ్గుతాయి, రెస్పాన్స్ కూడా తగ్గుతుంది.
1: మొత్తం మీద డాక్టర్ గారు, ఒకవేళ మీరు చెప్పినట్టు ప్రాథమిక దశలో తెచ్చారు అనుకోండి, ఫలితం ఉంటుందా? మతి మరుపు, జ్ఞాపక స్థితి కొంత, అలాగే డాక్టర్ అనగానే ఓ 2 ఇంజక్షన్లు పడవడం, 4 టాబ్లెట్లు ఇవ్వడం లాగానే చేస్తారా? ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా ఈ సమస్యను అధిగమించడానికి?
0: ఈ సమస్యను అధిగమించడానికి మందులున్నాయి. మందుల కంటే ముఖ్యమైనది పేషెంట్ యొక్క వాతావరణాన్ని మనం సరిచేయటం. అంటే పేషెంట్ వృద్ధాప్యంలో వృద్ధులకి కొంతమందికి చూపు సరిగా కనిపించదు, కొంతమందికి వినికిడి శక్తి లోపం వస్తుంది. అవన్నీ కరెక్ట్ చేయగలిగితే, సపోజ్ పేషెంట్ బాత్రూమ్కి వెళ్ళాలనుకోండి, అతనికి బాత్రూమ్ ఏది తెలియకపోతే బాత్రూమ్ అని బోర్డు పెట్టామనుకోండి మనం, అతను చూసి దాన్ని ఫాలో అయి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా పెద్ద పెద్ద సైన్ బోర్డులు ఉండేవి, రూమ్లో లైట్ ఉండేటట్టు చూసుకోవడము, నిద్రపోయేటప్పుడు వృద్ధులు ఎక్కువగా పడిపోతూ ఉంటారు, పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే, అలాంటివన్నీ చేసుకుంటూ మందులు వాడితే ఇది పెరగకుండా ఉంటుంది.
1: తర్వాత డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు, ఇప్పుడు మతి మరుపు, జ్ఞాపక శక్తి సాధారణంగా కొంత అందరిలోనూ రాదని మీరు ప్రారంభంలోనే చెప్పారు, సో కొందరిలో వస్తుంది. ఆ ఇబ్బందితో కుటుంబ సభ్యులందరూ కూడా కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. ఏదేమైనప్పటికీ ఈ ఇబ్బందులకి ఏం చేయాలి ఏంటనేటువంటిది చెప్పినా, ఈ మతి మరుపు, జ్ఞాపక శక్తి తగ్గడంతో పాటు ఇంకా ఏమైనా మానసిక సమస్యలు ఈ వయసులో సాధారణంగా మనం గమనిస్తుంటామా? అంటే ఇప్పుడు ప్రవర్తనలో అసహజమైన మార్పులు అంటారు, మతి మరుపు వీటితో పాటు, అలాగే భ్రమలు, భ్రాంతులు, హాలుసినేషనరీ బిహేవియర్లు అని చెప్పి ఇట్లా మీరు కొన్ని చెబుతారు కదా, యుక్త వయసులో రావచ్చు, పిల్లల్లో రావచ్చు, మధ్య వయస్కులో రావచ్చు, ముగ్ధ వయస్కులో రావచ్చు, ఈ వృద్ధ వయసులో ఈ ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుందా?
0: మానసిక సమస్యలు అనేది వయసుకి సంబంధం లేదండి, ఏ వయసులోనైనా రావచ్చు. పిల్లల్లో వస్తాయి, మధ్య వయస్కుల్లో వస్తాయి, వృద్ధుల్లో వస్తాయి. వృద్ధుల్లో ఈ సమస్యలు అధికం, ఎందుకంటే వృద్ధుల్లో వయసు పెరిగే కొద్దీ శారీరక సమస్యలు పెరుగుతూ ఉంటాయి. శారీరక సమస్యలు ఉన్నప్పుడు మనసు, శరీరం రెండు వేరువేరు కాదండి. మనసును మనం శరీరం నుంచి విడదీయలేము. శరీరానికి సమస్య కలిగినప్పుడు మనసు కూడా బాధ కలుగుతుంది. మనసుకు బాధ కలిగితే వాళ్ళకి కుంగుబాటుకు గురవచ్చు. కుంగుబాటు అనేది ఒక విధమైన మానసిక సమస్య. మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తే సరైన పరిష్కారం కలుగుతుంది. కుంగుబాటు అనేది ముఖ్యమైనది. దాని తర్వాత మతిమరుపు వస్తుంది. మతిమరుపుతో పాటు కొంతమంది వృద్ధాప్యంలో భార్య చనిపోయిన భర్తలు ఉంటారు, భర్త చనిపోయిన భార్యలు ఉంటారు, స్నేహితులు చనిపోతూ ఉంటారు, వాళ్ళు వయసు పెరిగే కొద్దీ వాళ్ళు ఒక్కొక్కరిని కోల్పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఆత్మహత్య గురించి ఆలోచన తలంపులు వస్తూ ఉంటాయి, కొంతమంది ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిని కూడా మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తే సరైన పరిష్కారం దొరుకుతుంది. దాంతోపాటు కొంతమందిలో ఆల్కహాల్ అయితేనేమి, సిగరెట్ అయితేమి అలవాట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్యంలో లోన్లీనెస్ వల్ల అయితేనేమి, కొంచెం బాధగా ఉండటం వల్ల అయితే కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల శారీరక సమస్యలు పెరుగుతూ ఉంటాయి. వాటికి కూడా మానసిక వైద్యులను సంప్రదిస్తే సరైన పరిష్కారం దొరుకుతుంది. దీంతోపాటు కొంతమందిలో అసహజమైన భ్రాంతులు, భ్రమలు కలుగుతూ ఉంటాయి. సపోజ్ 60 ఏళ్ల వరకు భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు, కానీ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత భర్తకి భార్య మీద అనుమానం కలుగుతుంది. నాలు నన్ను ప్రేమగా చూసుకున్నాడు, నన్ను ఇప్పుడు అనుమానిస్తున్నాడు ఈ వయసులో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. లేట్ ఆన్సెట్ సైకోసిస్ అంటారు, వృద్ధాప్యంలో వచ్చే మానసిక జబ్బు ఇదొకటి. దానికి చాలా మందికి పరిష్కారం ఉంటుందని తెలియదు, మానసిక వైద్య నిపుణులు దాన్ని ట్రీట్ చేస్తారనే అవగాహన లేదు. అలాంటి వారిని మానసిక వైద్య నిపుణుల దగ్గర తీసుకెళ్తే సరైన పరిష్కారం దొరుకుతుంది.
1: డాక్టర్ గారు, 60లు 70లు ఇది దాటిన వయసులో ఆ దంపతులు ఇద్దరు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరు. ఎక్కువగా చూసేది ఇది, అసలు కొంచెం ఏమాత్రం ఆ ఎడబాటు భరించలేనంత బాధపడిపోతూ ఉంటారు. వివాహం చేసుకున్న తొలినాళ్లలో ఎంత ప్రేమ అభిమానాలు ఉంటాయో అంతకు రెట్టింపుగా ఉంటారేమిటి డాక్టర్ గారు?
0: వృద్ధాప్యంలో తోడు అవసరం. తోడు అందించే వాళ్ళు భర్తకు భార్య, భార్యకు భర్తను మించిన వాళ్ళు వేరెవరు ఉండరు. పిల్లలున్నారంటే వాళ్ళు ఉద్యోగ పరంగా అయితేనేమి, వ్యాపార పరంగా అయితేనేమి తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఒక విధమైన డిపెండెన్సీ పెరుగుతుంది భర్తకు భార్య మీద, భార్యకు భర్త మీద. అందుకని మీరు చెప్పినట్టుగా విడదీరాని బంధం ఏర్పడుతుంది. భర్త చనిపోయినప్పుడు భార్యకి, భార్య చనిపోయినప్పుడు భర్తకి కుంగుబాటుకు గురవుతారు. ఆ కుంగుబాటుకి కొంతమంది తట్టుకోగలరు, కొంతమంది తట్టుకోలేరు. తట్టుకోలేకపోతే వారికి మానసిక వైద్యం ద్వారా సరిగ్గా ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు.
1: వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తూ ఉంటారు ఎక్కువగా ఈ వృద్ధుల్ని, అంటే ఇటు కుటుంబపరమైన కారణాల దృష్ట్యా. అక్కడ కొందరేమో కొంచెం ఉత్సాహంగా ఉంటారు, కొందరు వృద్ధాశ్రమంలో చేర్చినా కూడా డిప్రెషన్లో ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటారు?
0: వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధుల్లో 50% పీపుల్ హ్యాపీగా ఉండొచ్చు, కానీ 50% పీపుల్ కొంచెం బాధగా దిగులుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ వయసులో జీవితం అంతా అనుభవించి వృద్ధాప్యంలో పిల్లల దగ్గర ఉండకుండా వృద్ధాశ్రమంలో ఉండాల్సి వచ్చిందే అనే బాధ ఒకటి. దీంతో పాటు అన్ని వృద్ధాశ్రమాలు బాగానే ఉంటాయని చెప్పలేము. ఫ్యామిలీ పరంగా ఉండే శ్రద్ధ వేరు, వృద్ధాశ్రమంలో ఉండే శ్రద్ధ వేరు, కాబట్టి ఆ దిగులు అనేది వాళ్ళలో కలుగుతుందని చెప్పవచ్చు.
1: తర్వాత డాక్టర్ గారు, ఈ వయసులో చాదస్తం ఎక్కువ అనే పదం బాగా వింటుంటాం డాక్టర్ గారు, ఏమిటంటారు చాదస్తం ఎక్కువ అంటే ఆ లక్షణాలు ఏంటి అసలు?
0: చాదస్తం అనేది వృద్ధాప్యంలోనే కాదు, యుక్త వయసులోనూ అందరిలోనూ ఉంటుంది. కాకపోతే వృద్ధాప్యంలో ఏంటంటే చిన్న వయసులో కొద్దిగా ఉండేది, పెద్ద వయసులో మెదడులో మార్పు వల్ల అయితేమి, వ్యక్తీకరణ పూర్తవడం వల్ల అయితేమి అది ప్రస్ఫుటంగా బయటకు కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. బాగా ఇబ్బంది పడుతుంటే అది కూడా ఒక మానసిక సమస్య అనుకోవచ్చు.
1: ఇలాంటి చాదస్తం ఏదైతే మనం వ్యావహారికంగా పిలుస్తామో, ఇది మీరు మానసికంగా ఇది ఒక అబ్నార్మాలిటీ అన్నారో, దీనికి కూడా వైద్యం చేసి సరిచేయొచ్చా? ఏమైనా
0: సరిచేయొచ్చండి, మందులున్నాయి, కౌన్సిలింగ్ ద్వారా సరిచేయొచ్చు.
1: తర్వాత డాక్టర్ గారు, ఇప్పుడు శారీరక అనారోగ్యాలకి వైద్యం చేసేటప్పుడు చాలా వరకు మందుల మీద ప్రాధాన్యత ఇస్తారు, రకరకాలుగా వాళ్ళ ఇబ్బందిని బట్టి. అలాగే ఆ ఇచ్చేటువంటి మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు చెబుతూ ఉంటారు సర్వసాధారణంగా. మానసిక సమస్యలకు లేదా మానసిక వ్యాధులకు, ప్రధానంగా వృద్ధులకి మందులు ఇవ్వాల్సి వస్తే ఆ శరీరం తట్టుకుంటుందా? సైడ్ ఎఫెక్ట్లు మరి ఉంటాయని అంటుంటారు కాబట్టి, వయసులో అంటే తట్టుకుంటారు, ఈ వయసులో తట్టుకోగలిగే విధంగా మందులు ఉన్నాయా?
0: ఇంతకు ముందు కాలంలో, పాత కాలంలో అయితే ఇబ్బంది ఎక్కువగా ఉండేదండి, ఏ మందు ఇవ్వాలి, ఏ మందుకు రెస్పాండ్ అవుతారు అనే ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం సేఫ్ మెడికేషన్స్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే మందులు వచ్చాయి. వాటిని కూడా జాగ్రత్తగా తక్కువ డోసులో మొదలు పెట్టుకుని నిదానంగా డోస్ పెంచుకుంటూ రెస్పాన్స్ వచ్చింది చూసుకుంటూ నిదానంగా చేసుకుంటే ఎటువంటి సమస్య లేకుండా ట్రీట్ చేయొచ్చండి.
1: డాక్టర్ గారు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, మనం ఏదైతే ఇప్పటిదాకా అనుకున్న వృద్ధులు అనుకుందాం, వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలంటే కుటుంబం నుంచి అయితేనేమి, ప్రధానంగా కుటుంబమే, అట్లాగే మిగతా సమాజ పరంగా అయితేనేమి, ఎలాంటి వీళ్ళకి సహకారం ఉంటే బాగుంటుంది మీరు సూచించండి?
0: వృద్ధాప్యంలో వాళ్ళు కోరుకునేది కుటుంబ సభ్యుల నుంచి కొంచెం ప్రేమ, ఆదరణ. ఆ రెండు ఉంటే వృద్ధులందరూ హ్యాపీగా ఉంటారని నా అభిప్రాయం అండి.
1: కొన్ని సూచనలు చెప్పండి. ప్రేమ అభిమానం అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలా, కొడుకు ఏం చేయాలా, కోడళ్ళు ఏం చేయాలా, మనవాళ్ళు ఎలా వాళ్ళని పలకరిస్తూ ఉండాలనా, లేకపోతే వాళ్ళు ఏది అడిగితే అది ఆహార విషయాల్లో కానీ అలా చేయాలా? మరి ఆ వయసులో శారీరక అనారోగ్యాలు ఉంటాయి, అట్లాగే రకరకాల ఇబ్బందులు, అతిమూత్ర విసర్జన, బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ట్రోఫీ అనే ఇబ్బంది, సర్వసాధారణంగా ఎట్లాగైతే ఈ మతిమరుపు జ్ఞాపక శక్తి అంటామో శారీరక అనారోగ్యాలు అదొకటి ఉంటుంది ఆ వయసులో, వీళ్ళు ఏ రకంగా వాళ్ళని కొంచెం ఆప్యాయతతో చూడాలా?
0: ఆప్యాయతతో చూడటం అంటే వాళ్ళ సమస్యని గుర్తించి ఆ సమస్యకు తగు పరిష్కారం, సపోజ్ వాళ్ళకి ఒంట్లో బాగాలేదనుకోండి, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లటము, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ చూసుకుంటూ ఉంటాము, సరైన టైంకి మందులు ఇవ్వటము, సరైన టైంకి భోజనం పెట్టడము, కొంతసేపు వాళ్ళతో గడపటము, మనవాళ్ళు అయితేనే మనవరాళ్ళు అయితేనే వాళ్ళతో గడపటము, కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏదైనా అవసరాలు గుర్తించి

0: తీర్చడం ద్వారా ఆప్యాయంగా చూసుకోవచ్చు అనుకుంటున్నాను.
1: విహారయాత్రలకు కుటుంబ సభ్యులు అందరూ వెళ్తారు కానీ వీళ్ళని ఇంట్లో వదిలేసి వెళ్తుంటారు, ఇల్లు చూసుకోను జాగ్రత్తగా అని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బాధపడుతూ ఉంటారా?
0: అంటే కొంతమంది రెస్పాన్సిబుల్ గా తీసుకున్న వాళ్ళు మాత్రం బాధ్యతగా చూస్తూ ఉంటారు, కొంతమంది ఎంత బాధ్యతగా ఉన్నా కూడా అరే నన్ను ఇంట్లో వదిలేసి వీళ్ళందరూ బయట తిరుగుతున్నారనే ఆలోచన ఎక్కడో ఉండే ఉంటుంది వాళ్ళకి, తప్పకుండా ఎవరికైనా ఉంటుంది అనుకుంటున్నారు.
1: మీరేమంటారు, తీసుకెళ్తే మంచిదా, ఇక్కడ ఇల్లు అయ్యని చూసుకోవాలి బాధ్యతగా ఉండటం మంచిదా, వాళ్ళ ఆరోగ్యరీత్యా, వాళ్ళ ఆనందంగా ఉండటానికి?
0: వాళ్ళ ఆరోగ్యం సహకరిస్తే తీసుకెళ్తేనే మంచిది, ఆరోగ్యం సహకరించకపోతే కనీసం వారంలో ఒకసారైనా కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళతో గడిపితే వాళ్ళు ఇలా ఆత్మన్యూనత భావానికి లోనవ్వకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను.
1: మానసిక పరిపుష్టికి ఇలా అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లడం, కాస్త సరదాగా విహారయాత్రలు కానీ మంచి మంచి సుందరతర సుపరిమళ తీరాలకు వెళ్లి వాళ్ళ మనోధైర్యాన్ని నింపే విధంగా చేయడం ఉపయోగపడుతుందా?
0: తప్పకుండా ఉపయోగపడుతుందండి, మీరు చెప్పింది 100% నిజం. అలాంటివి చేస్తే మనసు ఆనందంగా ఉంటుంది, మనసు ఆనందంగా ఉంటే శరీరం కూడా ఆనందంగా ఉంటుంది.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు. ప్రధానంగా ఈ వృద్ధాప్యంలో ఈ మతి మరుపు, జ్ఞాపక శక్తి, వీటితో పాటు ఇంకా ఇతరత్ర మానసిక పరమైనటువంటి ఇబ్బందులు, వీటికి పరిష్కారాలు, వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు వివరంగా తెలియజెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు వృద్ధాప్యంలో మతి మరుపు అనే అంశంపై డాక్టర్ రావిపాటి లక్ష్మీప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం. తుఫాన్ హెచ్చరికల కేంద్రం విశాఖపట్నం వారి కోస్తాంధ్ర ప్రాంతం మరియు యానాంలలో ఉరుములతో తేలికపాటి నుండి మోస్తరు లేదా చాలా చోట్ల ఉరుములు సంభవించే అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమలో ఒకటి లేదా రెండు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తుఫాను సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, కోస్తాంధ్ర ప్రాంతం మరియు యానంలలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులకు హెచ్చరిక. 21/9/2026 అనగా ఈ సాయంత్రంకు తీరాన్ని చేరుకోవాలని ఆకాశవాణి విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. ప్రకటన విన్నారు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వింటారు.

0: లలిత గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: శ్రోతలకి ఒక గమనిక. ఆకాశవాణి వార్తా విభాగం ఇప్పుడు హిందీ, మరాఠీ, డోంగ్రీ, సంస్కృతం భాషల్లో కూడా ఉచిత ఎస్ఎంఎస్ వార్తా సేవలను అందిస్తోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ సేవలు ఆంగ్ల భాషతో సహా ప్రస్తుతం 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఉర్దూ, ఒరియా, బెంగాలీ, కశ్మీరీ, అరుణాచలీ, పంజాబీ భాషల్లో ప్రయోగాత్మకంగా ఉచిత ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభించడం జరిగింది. ఉచిత ఎస్ఎంఎస్ సమాచారం పొందేందుకు ఆన్లైన్లో కానీ మొబైల్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే www.newsonairnic.in ఎస్ఎంఎస్ సర్వీస్కు, మొబైల్ ద్వారా అయితే 7738299899 నంబర్కు ఎస్ఎంఎస్ చేసి వార్తా ఉచిత సేవలు పొందవచ్చు. గమనిక విన్నారు.
0: 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.
2: ప్రజాసేవయే దేశసేవగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు స్థిరత్వంగా ఉండే పథకాలకు ప్రణాళికలను రూపొందించింది. ఈ నేపథ్యంలో దార్శనిక భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన, ఈ అంశం గురించి సుసర్ల మాధవి గారి ప్రసంగం వినండి.
3: భారతదేశం విదేశీ పరిపాలన దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా స్వాతంత్రాలను పొంది 100 సంవత్సరాల ఒక గొప్ప స్థితి. భారత్ కి స్వాతంత్ర్యం లభించి 100 సంవత్సరాలలో దేశం సాధించబోతున్న ప్రగతి, సాధించాలనుకునే లక్ష్యాన్ని వ్యూహాత్మకంగా, ఊహాత్మకంగా తమ శక్తిని జోడించి అన్ని రంగాలలో, వ్యవస్థలలో ముందడుగు వేసే వినూత్న ప్రణాళిక, అత్యంత గొప్ప ప్రాముఖ్యత కలిగిన ముందుచూపు వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం. 100వ స్వాతంత్ర వార్షికోత్సవం నాటికి భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో సాధించాలనేది ప్రభుత్వ దార్శనిక. ఈ దార్శనికత 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. యువత ప్రధాన వర్గంగా ప్రాధాన్యత ఇస్తే మహిళలు, రైతులు, పేదవారు అని మిగిలిన 3 వర్గాలను అభివృద్ధి చెందేలా చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. అంతేకాక వికసిత భారత్ యొక్క చోదక శక్తులుగా ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సాధికారత మరియు స్థిరత్వము సాధించేలా ప్రణాళికలు రూపొందించుకొనుట, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రణాళిక సమర్థవంత పాలన, సమ్మిళిత వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఈ మార్పుకు కీలకం భారతదేశ యువత. వారు దేశ విషయాలలో చురుకైన భాగస్వామ్యం వహిస్తూ మార్పుకు ఏజెంట్లుగా మరియు గ్రహీతలుగా పరిగణించబడతారు. అందరి పౌరులకు సమ్మిళిత ఆర్థిక భాగస్వామ్యం ద్వారా భారతదేశమును అభివృద్ధి చెందిన దేశంగా మార్చటం ఒక లక్ష్యం. కేవలం 2 దశాబ్దాలలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థను $30 ట్రిలియన్లకు తీసుకువెళ్లే లక్ష్యం. మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడం, సామాజిక సంక్షేమ పథకాలను విస్తరించడం, ఆర్థిక వృద్ధిని నడిపించటం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించటం, జీవన సౌలభ్యము, వ్యాపార సౌలభ్యము రెండింటినీ పెంచడం ఈ వ్యూహం యొక్క లక్ష్యం. పేదరికాన్ని పూర్తిగా రూపుమాపడం, 80 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఆహార భద్రతా పథకాలు ఏర్పరచడం, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడం మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం అనే బహుమితీయ విధానం ద్వారా సాధించడం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్దదైన జన్ ధన్ యోజన బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించటం ద్వారా, ఆర్థిక సాధికారత నిర్ధారించటం ద్వారా కోట్లాది మందికి సాధికారత కల్పించినది. ఆకాంక్షలు నెరవేర్చడం, బలహీన వర్గాల హక్కులను రక్షించటం, ప్రత్యేక సహాయ యంత్రాంగాల ద్వారా దివ్యాంగులకు సాధికారత కల్పించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం, 3 కోట్లకు పైగా గ్రామీణ పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన సరసమైన గృహాలను అందించటం ద్వారా అభివృద్ధి జీవన నాణ్యత పెంచుతుంది. రైతు సంక్షేమం ద్వారా వికసిత భారత దిశగా అడుగులు వేయడం, రైతు సంక్షేమంలో ప్రధానమంత్రి కిసాన్ ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డులు మొదలైన పథకాల ద్వారా ఆర్థిక భద్రత మరియు పంట నష్ట ప్రమాదం నుండి రక్షణను నిర్ధారిస్తాయి. దీనివలన కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ద్వారా నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి మరియు లక్ష కోట్ల నిధుల సౌకర్యంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వామిత్వ, పిఎం ప్రణామ్ పథకం మొదలైన వాటి ద్వారా సేంద్రియ వ్యవసాయం మరియు స్థిరమైన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. సంపన్నమైన స్వావలంబన వ్యవసాయ రంగం యొక్క దార్శనికత పెంచుతుంది. అంతేకాక ఉమాంగ్ మరియు కిసాన్ రథ్ వంటి వేదికల ద్వారా పాలన మరియు సేవా బట్వాడాలో పరివర్తన చెందుతోంది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ కింద 4.6 కోట్లకు పైగా ప్రజలు డిజిటల్ సాధికారత పొందారు. రైతు సంక్షేమంలో భాగంగా రైతులకు లబ్ధి చేకూర్చే పథకం గోబర్ ధన్ పథకం, గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్ అనగా పశు వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వ్యర్థాల నుంచి శక్తి పరిష్కారాలను ప్రోత్సహిస్తోంది. నూతన బయోగ్యాస్ కేటాయింపుల ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సౌకర్యాలు ప్రధానంగా పశువుల పేడ మరియు ఇతర సేంద్రియ వ్యర్థాలను బయోగ్యాస్ మరియు కంపోస్టుగా మారుస్తుంది. దీనివలన గ్రామీణ ప్రాంతాలలో

వ్యర్థాల నిర్వహణ, బయో ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు వాణిజ్యీకరణ ద్వారా ఆర్థిక అవకాశాలను సృష్టించడంతో పాటు పర్యావరణ రక్షణకు సహకరిస్తోంది. పీఎం కుసుమ్ పథకం ద్వారా భారతదేశం రైతులకు సౌరశక్తి పరిష్కారాలతో సాధికారత కల్పిస్తోంది. అదే సమయంలో వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ చొరవ ప్రపంచ పటంలో స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి సౌరశక్తి కోసం గ్లోబల్ గ్రిడ్ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి 17 మిలియన్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే అధిక దిగుబడినిచ్చే పంట పథకాన్ని ప్రారంభించారు. రైతులకు సబ్సిడీ రుణాలను పెంచడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పెంచాలని బడ్జెట్ ప్రతిపాదనలు మొదలుపెట్టారు. మహిళా సాధికారత దిశగా ప్రోత్సహించేలా అతి త్వరగా సాధించే దిశలో భారత ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే మహిళా ఆర్థిక, రాజకీయ, సాంఘిక, విద్య, వ్యాపార సాంకేతిక సాధికారత ద్వారా మహిళలు ముందడుగు వేస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలలో 70% మహిళలు ప్రగతి సాధించారు. అంతేకాక రాష్ట్ర లోక్సభలలో 33% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ మహిళలకు కోటాలు, హామీలు ఇచ్చే

రాష్ట్రాలకు మొదటి విడతగా దాదాపు 630 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. 12 సంస్థలను ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ గా ప్రకటించారు. నిష్ఠా టీచర్స్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్, విద్యాంజలి, మెంటారింగ్ మరియు నిపుణ్ భారత్ వంటి కార్యక్రమాలు, ప్రాథమిక అక్షరాస్యత, అనుకూల పాఠ్యాంశాలు మరియు క్రెడిట్ ఆధారిత అభ్యాసాన్ని నొక్కి చెబుతున్నాయి. స్కిల్ ఇండియా మిషన్ మరియు పీఎం కౌశల్ వికాస్ యోజన లక్షలాది మంది నైపుణ్యాలను మెరుగుపరిచాయి మరియు సమర్థ ఉద్యోగ కేంద్రాల ఇండస్ట్రీ 4.0 కోసం శ్రామిక శక్తిని పరిశ్రమ 4.0 నైపుణ్యాల స్థాయిలో శ్రామికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. ఇండస్ట్రీ 4.0 మరియు వికసిత్ భారత్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. ఇది భారతదేశ ఆర్థిక పరివర్తనకు ఒక దార్శనికతను సూచిస్తాయి. పరిశ్రమ 4.0 నాల్గవ పారిశ్రామిక విప్లవం. 4వ పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకునే ముందు సమాజంలో ఏర్పడిన 3 పారిశ్రామిక విప్లవాల గురించి తెలుసుకుందాం. మొదటి పారిశ్రామిక విప్లవం మానవ సమాజంలో ప్రాథమిక పరిణామ దశగా పేర్కొనవచ్చు. 1762 సంవత్సరంలో బ్రిటన్లో ప్రారంభమైనది. వ్యవసాయాధారితమైన మానవ జీవితంలో యాంత్రీకరణ ప్రవేశించింది. వ్యవసాయానికి ఎద్దులు, నాగళ్లను ఉపయోగించే స్థానంలో యంత్రాలు, ట్రాక్టర్లను ప్రవేశింపపెట్టారు. గుర్రాల బగ్గీలపై వెళ్లే స్థితిలో స్టీమ్ ఇంజన్, ఇంజన్, బ్యాటరీ వాడుకలోకి వచ్చి ప్రయాణ సౌలభ్యాన్ని పెంచాయి. 2వ పారిశ్రామిక విప్లవం 1870వ సంవత్సరంలో ప్రారంభమైనది. లోహాలుగా స్టీల్, ఇతర తేలికపాటి లోహాలు, కొన్ని రసాయనాల తయారీ, విద్యుత్ తయారీ ఖచ్చితంగా పారిశ్రామిక విప్లవంగా పేర్కొనే ఆధునికీకరణకు అవకాశం ఇచ్చినది. రేడియో తరంగాలు ఎన్నో రకాలుగా వస్తు తయారీలకు, ఇన్నోవేషన్కు తోడ్పడినాయి. ప్రజలకు కమ్యూనికేషన్ సాధనాలు పరిచయం అయినాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో 3వ పారిశ్రామిక విప్లవ దశ వచ్చినదని చెప్పవచ్చు. బయోటెక్నాలజీ రంగం, కంప్యూటర్ల ప్రవేశం, రోబో తయారీ, డిజిటల్ ప్రక్రియను, ఆటోమేషన్ను ఒక్కసారిగా ఎక్కువ చేశాయి. డిజిటల్ టెలికమ్యూనికేషన్ సుమారుగా అన్ని రంగాలలోకి ప్రవేశించినది. 21వ శతాబ్ద ప్రక్రియగా 4వ పారిశ్రామిక విప్లవం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాట్ మరియు ఆటోమేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా తయారీ యొక్క డిజిటల్ పరివర్తనను సూచిస్తుంది. సమగ్ర వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించి అభివృద్ధి చెందిన దేశంగా మారటం భారతదేశం యొక్క లక్ష్యం. వికసిత్ భారత్ లక్ష్య దిశగా తయారీ రంగంలో వికసిత్ భారత్ సాధించడానికి పరిశ్రమ 4.0 కీలకమైన చోదక శక్తిగా పరిగణించబడుతుంది. ఆవిష్కరణ మరియు స్వావలంబనపై దృష్టి పెట్టి నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తోంది. డిజిటల్ పరివర్తన సవాళ్లను పరిష్కరించడం, ప్రపంచ పోటీతత్వం గుర్తించి ఆ దిశగా అడుగులు వేయడం, ఎంఎస్ఎంఈల పాత్రను అధికం చేయడం, ప్రపంచ విలువల గొలుసులో ప్రతి విషయంలో అధునాతన తయారీ పద్ధతులు స్వీకరించి మద్దతు ఇవ్వడం, ఆర్థిక, కార్పొరేట్, నాణ్యత, సంక్షోభ నిర్వహణ మొదలైన ప్రతి రంగం ప్రాథమికంగా సాంకేతిక గణన సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రంగం పరిశ్రమ 4.0లో భారతదేశ విజయానికి మూలస్తంభం. భారత్ తన స్వంత సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని గౌరవ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబులు శాస్త్రీయ స్వభావాన్ని ప్రోత్సహిస్తుండగా మరెన్నో నూతనంగా ప్రారంభమవుతున్నాయి. క్రీడలలో ప్రావీణ్యత పొందే విధంగా మణిపూర్లో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పరిచారు. జాంబీబార్, అబుదాబీలలో ఐఐటి క్యాంపస్ల ఏర్పాటుతో ఉన్నత విద్య యొక్క అంతర్జాతీయీకరణ పురోగతిలో ఉంది. దీనికి ఫండ్ ఆఫ్ ఫండ్ మరియు స్టార్టప్ ఇండియా ఫండ్ స్కీముల మద్దతు ఉన్నది. విద్య, వైద్యం, రక్షణ, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, వ్యవసాయం మొదలైన అంశాలలో సామాన్య ప్రజలనే ప్రధానంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వికసిత్ భారత్ దేశాన్ని ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రతి పౌరుడు ఉన్నత నాణ్యత గల జీవితాన్ని ఆస్వాదించే విధంగా ఎన్నో అత్యంత ఆవశ్యకమైన కార్యక్రమాలు, మార్గదర్శకాలుగా ఏర్పరచారు.
భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించాలనేది ప్రభుత్వ దార్శనికత. ఈ దార్శనికత 4 స్తంభాలపై ఆధారపడి

పడి ఉంటుంది. యువతను ప్రధాన వర్గంగా ప్రాధాన్యత ఇస్తే మహిళలు, రైతులు, పేదవారు అని మిగిలిన మూడు వర్గాలను అభివృద్ధి చెందేలా చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది.

0: మీరింతవరకు దార్శనిక భారత్, సుపరిపాలన, సుదీర్ఘ యోచన, సుశర్ల మాధవి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: శ్రోతలకి ఒక గమనిక. ఆకాశవాణి వార్తా విభాగం ఇప్పుడు హిందీ, మరాఠీ, డోంగ్రీ, సంస్కృతం భాషల్లో కూడా ఉచిత ఎస్ఎంఎస్ వార్తా సేవలను అందిస్తోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ సేవలు ఆంగ్ల భాషతో సహా ప్రస్తుతం 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఉర్దూ, ఒరియా, బెంగాలీ, కశ్మీరీ, అరుణాచలీ, పంజాబీ భాషల్లో ప్రయోగాత్మకంగా ఉచిత ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభించడం జరిగింది. ఉచిత ఎస్ఎంఎస్ సమాచారం పొందేందుకు ఆన్లైన్లో కానీ మొబైల్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే www.newsonairnic.in ఎస్ఎంఎస్ సర్వీస్కు, మొబైల్ ద్వారా అయితే 7738299899 నంబర్కు ఎస్ఎంఎస్ చేసి వార్తా ఉచిత సేవలు పొందవచ్చు. గమనిక విన్నారు.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: పర్సనల్ లోన్ ఆఫర్
4: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
3: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
4: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
4: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

0: శ్రోతలకు నమస్కారం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త డాక్టర్ గోడవల్లి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనలలో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయటం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేసేందుకు ఈరోజు మనతో ప్రత్యేక అతిథి మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి మనతో ఉన్నారు. ఈ అంశంపై వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలో ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 గురించి చర్చించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం సార్. ఘన వ్యర్థాల నిర్వహణ అనేది ప్రస్తుతం మన దేశానికి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు అంత కీలకమైన అంశంగా ఎందుకు మారింది సార్?
1: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారాలు. సో మీరు ఇందాక చెప్పినట్టు ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి అనేది గతంలోనే 2016లోనే మనకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం జరిగింది దేశవ్యాప్తంగా. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, అదేవిధంగా ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి కొత్త వ్యర్థాలు అనేటువంటి మన కుటుంబాలు వాడడం మొదలుపెట్టినప్పటి నుంచి తిరిగి ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిని మార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఈ నియమావళిని ముందుకు తీసుకొచ్చింది. సో దానిలో భాగంగానే ఈ నియమావళిని పాటించాల్సిందిగా అటు పట్టణాలని, అదేవిధంగా గ్రామ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ నియమావళిని నిర్దేశిస్తూ వీటిని ఇంప్లిమెంట్ చేసే విధంగాను మరియు వాటిని పూర్తి ఇంప్లిమెంటేషన్ ని చూసేటువంటి బాధ్యత అటు పర్యావరణ శాఖ తీసుకోవడంతో పాటు అటు పట్టణాభివృద్ధి శాఖను, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖలు కూడా ఈ పూర్తి మానిటరింగ్ అనేటువంటి చేస్తున్నాయి.
0: సార్, నిజమే, ఈ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకపోతే ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయంటారు?
1: మనందరికీ తెలుసు, ఇప్పుడు డ్రైనేజెస్లో చెత్త వేయడం వల్ల ఆ మస్కిటోస్ కానీ, అదేవిధంగా అనేక రకాలైనటువంటి దోమలు, తర్వాత అపరిశుభ్రమైనటువంటి వాతావరణంతో పాటు ఒక రకమైనటువంటి స్మెల్ వచ్చి అదే అనేక రకాల అంటువ్యాధుల్ని ఈ అపరిశుభ్ర వాతావరణాలు కలుగు చేస్తున్నాయి. సో దాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ప్రతి పట్టణాభివృద్ధి శాఖది, అదేవిధంగా గ్రామ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి శాఖను చూడాల్సినటువంటి అవసరం ఉంది.
0: కేవలం నగరాలకే కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సమస్య పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటారు సార్?
1: ఇటీవల మీరు గమనించినట్లయితే గ్రామ ప్రాంతాల్లో గతంలో ఉన్నటువంటి అలవాట్ల కంటే ఇటీవల ప్లాస్టిక్ కానీ అదర్ మెటీరియల్స్ అన్నింటినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాడకం అనేది ఎక్కువగా పెరిగింది. సో తద్వారా ఏమైందంటే గ్రామ ప్రాంతాలు మామూలుగానే పరిశుభ్రంగా ఉండాల్సినటువంటి ప్రాంతాలు కాస్త ఈ పట్టణ ప్రాంతాల యొక్క అలవాట్లని పూర్తిగా నేర్చుకుని, సో తద్వారా అక్కడ కూడా ఆ ప్రాంతాలు కూడా అపరిశుభ్రమైన వాతావరణం పెరగడంతో పాటు ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గ్రామ ప్రాంతాల్లో కనబడుతున్నాయి.
0: ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమావళి 2026 అమల్లోకి వచ్చింది. దీని ప్రత్యేకతలు ఏమిటి సార్? పాత పద్ధతులకు స్వస్తి పలికి ప్రభుత్వం తాజాగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026ను తీసుకువచ్చింది. 2016 నాటి నిబంధనలు ఉండగా ఇప్పుడు కొత్తగా వీటిని తేవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటారు?
1: గతంలో మనకి 3-బిన్ సెగ్రిగేషన్ అనేది ఉండేది 2016 నియమావళి ప్రకారం. సో ఈసారి ఇటీవల కాలంలో మనం అందరం చూస్తున్నాం డైపర్స్ ఎక్కువగా వాడటం, శానిటరీ ప్యాడ్స్ని ఎక్కువగా వాడటం, వాటిని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల వాతావరణంలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో వీటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. మనందరికీ తెలుసు ప్రతి ఇంట్లో కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ అయిపోయాయి. ఈ వేస్ట్ కూడా ఎక్కువగా మనకి మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో, అంటే మన పట్టణంలో వాడేటువంటి సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో వాటిల్లోకి ఇవన్నీ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని సపరేట్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దానిలో భాగంగా కొత్త నియమావళిని రూపొందించేటప్పుడు 4 రకాల

0: బిన్స్ పెట్టాలి అన్నటువంటి నిబంధనని తీసుకురావడం జరిగింది. సో ఈ నాలుగు బిన్స్ లో నాలుగు కలర్లని కేటాయిస్తూ ముందు మనకి ఆకుపచ్చ డబ్బా, సో దీన్ని గ్రీన్ బాక్స్ లో వేసేటివి ఏంటివి అంటే తడి చెత్త ప్రధానంగా, అంటే వంట నుంచి వచ్చేటువంటి అంటే కిచెన్ వేస్ట్ కానీ అదేవిధంగా వాష్రూమ్ కు సంబంధించినటువంటి యూసేజెస్ లో వచ్చే వేస్ట్ కానీ, అట్లే మనం తినేటువంటి తిండి పదార్థాలు ఏమైనా మిగిలినట్లయితే ఆ వాటి యొక్క వేస్ట్, మార్కెట్ నుంచి వచ్చేటువంటి వేస్ట్, వీటన్నింటితో తడి చెత్తని గ్రీన్ డబ్బాలో పోయడం జరుగుతుంది. అదేవిధంగా పొడి చెత్త, ప్లాస్టిక్, పేపరు, అదేవిధంగా రబ్బర్ ఇలాంటివన్నింటినీ కూడా మనము మన ప్రధానంగా బ్లూ డబ్బాలో వేయడం జరుగుతుంది. సో ఈ బ్లూ డబ్బాలోనే డ్రై వేస్ట్ అనేది ఉంటుంది, అంటే పొడి చెత్త ఉంటుంది. ఇవి కాకుండా మూడవది రెడ్ బాక్స్ అనేది ముఖ్యంగా మూడు రకాల పదార్థాలని మనం వేయాల్సి ఉంటుంది. ఒకటేమో డైపర్స్, అదేవిధంగా శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్, అదేవిధంగా ఏవైనా డేట్ అయిపోయినటువంటి మందుల్ని ముఖ్యంగా మనం రెడ్ బాక్స్ లో వేయాలన్నటువంటిది కేంద్రం యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఈ వేస్ట్ ఒకటి ఉంది, ఈ వేస్ట్ ని బ్లాక్ డబ్బాల్లో వేస్తాం. ఈ నాలుగు రకాల సెగ్రిగేషన్ అనేది ప్రధానమైనటువంటి భూమిక.
1: ప్రజలు ఇళ్లల్లోనే చెత్తను సరిగ్గా వేరు చేయకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటారు సార్?
0: సో యాక్చువల్గా అట్ సోర్స్ మనము ఎక్కడైతే జనరేట్ అవుతుందో, ఎక్కడైతే వేస్ట్ ఉత్పత్తి అవుతుందో, ఉత్పత్తి అయినటువంటి స్థానంలోనే వీటిని వేరు చేస్తేనే ఈ ఎంటైర్ ఘన వ్యర్థాల యొక్క నిర్వహణ అనేది సాధ్యమవుతుంది. మనం ఎందుకు ఈ దేశంలో ఇప్పటికీ కూడా మనం వేస్ట్ని ప్రాసెస్ చేయడంలో విఫలమవుతున్నామని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సెగ్రిగేషన్ లేకపోవడం. ఈ వేస్ట్ని ఎప్పుడైతే ఇంట్లో మనం సెగ్రిగేట్ చేయగలమో అప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం సక్రమంగా హ్యాండిల్ చేయగలము, దాంతోపాటు వయబిలిటీ అనేది వస్తుంది. అంటే ఆర్థికంగా మన వనరులను అన్నింటినీ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం పెట్టలేము. మిగిలినటువంటి అతి ఇంపార్ట్ అయినటువంటివి కొన్ని ఉన్నాయి, లైక్ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లు కానీ, వీటికి కూడా మనము మున్సిపల్ శాఖలు ఆ కన్సర్న్డ్ పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ వయబిలిటీ రాకపోవడం వల్ల వేస్ట్ హ్యాండ్లింగ్ అనేది ప్రాపర్గా చేయలేకపోతున్నాం. దీన్ని ఎప్పుడైతే మనం అట్ సోర్స్ అంటే ఇంట్లోనే ఈ నాలుగు డబ్బాలు ఏర్పాటు చేసుకుని నాలుగు డబ్బాల్లో వేస్ట్ ని సపరేట్ గా ఇవ్వగలిగితే, ఇలా ఇచ్చినటువంటి వేస్ట్ ని డైరెక్ట్ గా ప్రాసెసింగ్ యూనిట్ కి తీసుకెళ్తాము. ప్రాసెసింగ్ యూనిట్ లో మనం వాటిని ప్రాసెస్ చేసి తద్వారా వేస్ట్ నుంచి వెల్త్ వచ్చేటువంటి ప్రక్రియను కూడా మనం చూడొచ్చు. కానీ ఈరోజు పట్టణాల యొక్క పరిస్థితి ఏంటంటే ఖర్చు పెట్టడం తప్ప వేస్ట్ నుంచి ఏ విధమైనటువంటి ఆదాయం అనేది రావటం లేదు. సో దీనికోసమని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రణాళికని తయారు చేసుకుంది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్ ఫండ్స్ ని ఉపయోగించుకొని. దీంట్లో ప్రజలకి అట్ సోర్స్ లో మనం వాళ్ళకి అవగాహన కల్పించితేనే వాళ్ళు మనకు మూలంలోనే మనకు తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైనటువంటి చెత్త మరియు ఎలక్ట్రానిక్ చెత్తని మనకి ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అందుకు మనం అటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఉపయోగించుకొని ఇంటింటికి ఈ అవగాహన కార్యక్రమం అనేది చేస్తున్నాము. తద్వారా మనం రాబోయే రోజుల్లో వాళ్ళకి అవగాహన కలిగినప్పుడు మనం తప్పకుండా దీంట్లో కొంత మనం ముందడుగేయచ్చని అనిపిస్తుంది.
1: ఇక గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే గ్రామ పంచాయతీలు ఈ కొత్త నిబంధనలను ఎలా అమలు చేయగలవంటారు?
0: సో మొదటిసారి యాక్చువల్గా పాత రూల్స్లో 2016 ఘన వ్యర్థాల నిర్వహణ యొక్క నియమావళిలో కేవలం సెన్సస్ టౌన్స్ మాత్రమే తీసుకున్నారు. 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి టౌన్స్ తీసుకున్నారు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కువ స్వరూపం మారుతుంది కాబట్టి ఈ రూల్స్ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని అన్నారు. కానీ గ్రామ ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం వారి యొక్క ఆర్థిక వనరులు సరిపోవు కాబట్టి క్లస్టర్ అప్రోచ్ అని చెప్పి చెప్తున్నారు. అంటే 4-5 గ్రామాలని కలిపి లేదా 10 గ్రామాలని కలిపి ఒక కామన్ ఫెసిలిటీని, ప్రాసెస్ ప్లాంట్ని ఏర్పాటు చేసి తద్వారా వాటిని ప్రాసెస్ చేసే విధంగా గ్రామీణ ప్రాంతంలో క్లస్టర్ అప్రోచ్ని తీసుకురావడం జరుగుతుంది. తద్వారా మనం ఈజీగా గ్రామాలు కూడా హ్యాండిల్ చేస్తాయి.
1: డిజిటల్ యుగంలో ఈ వ్యర్థాల నిర్వహణలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు?
0: దీంట్లో ప్రధానంగా మనకి ఈ మొత్తం ఘన వ్యర్థాల నిర్వహణలో మనకు 4 విభాగాలు ఉంటాయి. 1 సేకరణ, కలెక్షన్, 2 ట్రాన్స్పోర్ట్ చేయడం, ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్ళాలి, 3 ప్రాసెస్ చేయడం, 4 ఫైనల్గా డిస్పోజ్ చేయడం. సో ప్రతి స్థాయిలో కూడా ఈ టెక్నాలజీ మనము వాడుకుంటూ ఉన్నాం. ఉదాహరణకి కలెక్షన్ విషయానికి వస్తే, మనము తడి చెత్తని పొడి చెత్తని వేరు చేస్తూ అదేవిధంగా రెండు బాక్సులు, ప్రమాదకరమైన చెత్త ఎలక్ట్రానిక్ చెత్తకి రెండు సపరేట్ బాక్సులు, అంటే నాలుగు బాక్సులు ఉన్నటువంటి ఆటోని మనం ఈ కలెక్షన్ కి పంపిస్తున్నాం. దానికి ఒక జీపీఎస్ ని ట్రాక్ చేసేటందుకు జీపీఎస్ మెషిన్ ని కూడా ఇన్వాల్వ్ చేసాం. అదేవిధంగా కెమెరాస్ ను కూడా పెట్టడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే పూర్తి నియంత్రణ కలెక్షన్ మీద జరుగుతుంది. అట్లే ట్రాన్స్పోర్టేషన్ ఈ వెహికల్

0: వెహికల్ కరెక్ట్గా ప్రాసెస్ ప్లాంట్కి వెళ్తుందా లేదా అన్నది కూడా ఆ వెహికల్లో జీపీఎస్ ట్రాకింగ్ తర్వాత అదేవిధంగా ఎక్కడ పోస్తున్నారనే విషయము కెమెరా ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నింటినీ కమాండ్ కంట్రోల్ ఏరియాలో మనం ఒక ప్రతి సిటీలో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టాము. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సిడిఎంఏ ఆఫీస్లో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఎంత వేస్ట్ కలెక్ట్ చేస్తున్నారు, ఎంత ప్రాసెస్ చేస్తున్నారు, ఎంత డిస్పోజ్ చేస్తున్నారు ఫైనల్గా. సో ఇది మొత్తం ఎంటైర్ సైకిల్లో మనం టెక్నాలజీ యొక్క యూటిలైజేషన్ అనేది జరుగుతుంది.
1: పాత డంపింగ్ యార్డులు గుట్టలను తొలగించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?
0: మనకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్, ఈ స్వచ్ఛ భారత్ మిషన్ని తీసుకురావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశము అటు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ దగ్గర నుంచి సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తూ సమర్థవంతంగా క్లీనర్ సిటీస్ని, బిన్ ఫ్రీ లిటర్ ఫ్రీ గార్బేజ్ ఫ్రీ సిటీస్ని ఏర్పాటు చేయాలన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ నేపథ్యంలో భాగంగా SBM ఫండ్స్ని ఉపయోగించుకునేటప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఎప్పుడైతే గార్బేజ్ ఫ్రీ అన్నారో, సో గార్బేజ్ అంటే సంవత్సరాల తరబడి పేరుకుపోయినటువంటి చెత్తని లెగసీ వేస్ట్ అంటారు. ఈ గార్బేజ్ ఫ్రీలో భాగంగా సిటీస్ భాగంగా మనకు ఈ లెగసీ వేస్ట్ని డిస్పోజ్ చేసేటందుకు కేంద్ర ప్రభుత్వము చాలా ఎక్కువ మొత్తంలో నిధులను ఇవ్వడం జరిగింది. తద్వారా మన రాష్ట్రంలో 1,53,00,000 టన్నుల చెత్త ఉండేది. సో మొత్తం 123 మున్సిపాలిటీల్లో ఈ 1,53,00,000 చెత్తని డిస్పోజ్ చేసుకుంటూ మనం ప్రస్తుతానికి 1,32,00,000 టన్నుల చెత్తని డిస్పోజ్ చేశాం. ఇక మిగిలిన 2,00,000 టన్నుల చెత్తని రాబోయే 2 అక్టోబర్ అని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది గాంధీ జయంతి రోజున. సో ఆ రోజుకంతా పూర్తి చేస్తాము. ఇది ఒక పెద్ద సమస్య కింద మనం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిధులను ఇచ్చినందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాటాలు ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో పట్టణాల్లో స్మాల్ నగర పంచాయతీల్లో వాళ్ళ యొక్క నిధులతో ఇది చేసుకోవాలంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. సో ఈ రోజు మనం ఈ విధంగా లెగసీ వేస్ట్ ని డిస్పోజ్ చేసినట్లయితే మనకు దీంతో పాటు కేంద్రం అటు అమృత్ పథకం కింద లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ను కూడా చేస్తుంది. సో దాన్ని కూడా మనం సమర్థవంతంగా ఉపయోగించుకొని మనము ఒక క్లీనర్ టౌన్స్ ని మనం ఏర్పాటు, మన మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు హ్యాపీయర్ హెల్దియర్ వెల్దియర్ సిటీస్ ని మనం ఏర్పాటు చేసుకునేటువంటి దిశలో భాగంగా మనం ముందుకెళ్తూ ఉన్నాం.
1: రాష్ట్రం నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు పొందుతున్న మున్సిపాలిటీల గురించి వివరిస్తారా?
0: సో దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్, మీకు అందరికి తెలుసు దాదాపుగా ఇండోర్ సిటీ ఇప్పటికే 7 నంబర్1 సిటీ కింద పేరు పొందడం జరిగింది. సో దీంట్లో మనము రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణలు ఎప్పటి నుంచో పార్టిసిపేట్ చేస్తున్నా మన సిటీలు ఎప్పుడు కన్సిడరబుల్ ప్రోగ్రెస్ చూపిస్తున్నాయి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఎవ్రీ మంత్ మనము టాప్ పెర్ఫార్మింగ్ సిటీస్కి అవార్డులు ఇచ్చుకుంటూ వస్తున్నాం. దీంతో ఈ డిసిప్లిన్ పెరగడం ద్వారా ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్లో ఎక్కువ అవార్డులు పొందేటందుకు మనము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వ ఈ గ్రేటెస్ట్ సర్వే, దాదాపు 4,600 సిటీలు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో పాల్గొంటాయి. ఇది ఎంతో ప్రతిష్టాత్మకం. మన రాష్ట్రం కూడా అద్భుతంగా దీనిలో ప్రతిభ చూపిస్తుందని నమ్ముతున్నాం.
1: చివరగా, ఘన వ్యర్థాల నిర్వహణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాకుండా పౌరులైన మనందరి బాధ్యత కూడా. ఆకాశవాణి శ్రోతలకు మీరు ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏంటి సార్?
0: సో ప్రధానంగా మనము క్లీన్లీనెస్ పట్ల సరైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మన రాష్ట్రంలో అటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు మంత్రి గారు ప్రతి నెల ఒకరోజు కంప్లీట్గా శానిటేషన్ యాక్టివిటీస్ కోసం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్పెండ్ చేస్తున్నారు. గౌరవ మంత్రి గారు నారాయణ గారు ప్రతి నెల అట్లీస్ట్ 4-5 మున్సిపాలిటీలని పూర్తి స్థాయిలో రివ్యూ చేయడంతో పాటు విజిట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రాధాన్యతని మనకు ఇస్తూ స్వచ్ఛాంధ్రని ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్లేటప్పుడు ప్రజల వంతు భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ప్రజల భాగస్వామ్యం లేనిదే రాష్ట్రంలో క్లీన్లీ టౌన్స్ కానీ క్లీన్ విలేజెస్ని కానీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. సో అవగాహనతో మెలగాల్సిన అవసరం ఉంది. చెత్త ఎక్కడంటే అక్కడ పడేయడం, డ్రెయిన్స్లో పడేయడం, లేకపోతే మిక్స్డ్ వేస్ట్ని అంటే కలిసినటువంటి చెత్తని ఇవ్వటం, అదేవిధంగా వెనకాల బ్యాక్ యార్డ్స్ అన్నింటినీ కూడా ప్రతి ఇంటి వెనక వైపు చూసుకోవాలి. ముందు చూస్తున్నాను తప్ప వెనక వైపు చూడట్లేదు. సో బ్యాక్ యార్డ్స్, అందుకే ప్రతి లుక్ బ్యాక్ యార్డ్స్ బిఫోర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ అన్నటువంటిది ఆ స్లోగన్ కూడా చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది. కాబట్టి మీ ఇంటి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా స్వచ్ఛమైన ఆలోచనలు కూడా ఉండాలి అన్నది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాట. సో కేవలం ఇల్లు కాదు, మనిషి కాదు, స్వచ్ఛమైన ఆలోచనలు కూడా ఉండాలి. దీనిలో భాగంగా మనందరం ప్రజల్లో సరైనటువంటి అవగాహన

0: కల్పించి మనము క్లీన్ సిటీస్ ని ఏర్పాటు చేయడంలో మనం ముందుకెళ్దాం అనేది మా అందరి కోరిక.
1: ధన్యవాదాలు సార్, ఆల్ ఇండియా రేడియో స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ, కృతజ్ఞతలు.
1: మీరు ఇప్పటి వరకు ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. అతిథి డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్, సంచాలకులు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త డాక్టర్ గోడవల్లి రాంబాబు సీనియర్ జర్నలిస్ట్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: 102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. 2026 ఆసియా క్రీడలకు సంబంధించిన 20వ సంచికకు సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు వింటారు.
3: మంగోలియా కో హరాయా, కంబోడియా సే కో భీ హరాయా, మతలబ్ సౌత్ కొరియా సే హారనే కే బాద్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ మే ఇండియా ఫెల్ టు డిఫీట్ అగేన్స్ట్ ద ఫిలిపీన్స్ 2-5, తో క్వార్టర్ ఫైనల్స్ మే నహీ ప్రవేశ్ కర్ పాయే ఆదిత్య తివారీ ఔర్ జయమీనా. మగర్ అబ్ హమ్ జాతే హై షూటింగ్ కి తరఫ్, అండ్ షూటింగ్ సే అప్డేట్ దేంగే ఆప్కో సాక్షి.
4: జీ థ్యాంక్ యూ అభినవ్. ఔర్ షూటింగ్ కి అగర్ హమ్ బాత్ కరే తో విమెన్ స్కీట్ షూటింగ్ కే అందర్ ఆజ్ పహలే దిన్ కీ సమాప్తి పర్ భారతీయ టీమ్ తీసరే స్థాన్ పర్ టీమ్ ఇవెంట్ మే ఉన్హోనే అప్నా ఆజ్ కా దిన్ సమాప్త్ కియా హై. వహీ అగర్ హమ్ మెన్స్ టీమ్ ఇవెంట్ కీ బాత్ కరే తో ఉస్మే భారతీయ టీమ్ నే 5వే స్థాన్ పర్ పహలే దిన్ కీ సమాప్తి పర్ ఆజ్ అప్నా ప్రదర్శన్ సమాప్త్ కియా హై. టీమ్ స్టాండింగ్స్ మే చైనా రహీ నంబర్ 1 పర్ 143 కే సాథ్, కజాకిస్తాన్ రహా నంబర్ 2 పర్ 138 పాయింట్స్ కే సాథ్, ఔర్ వహీ భారత్ రహా 132 పాయింట్స్ కే సాథ్ తీసరే స్థాన్ పర్ విమెన్స్ స్కీట్ షూటింగ్ టీమ్ ఇవెంట్ కే అందర్ పహలే దిన్ కీ సమాప్తి పే.
3: जी हाँ, स्कीट इवेंट तो 3 दिन तक चलेगा, मगर शूटिंग में मेडल्स आए हैं. और क्या मेडल्स, क्या परफॉर्मेंस. पहले शुरुआत हुई थी आज दिन में 10 मीटर एयर राइफल टीम इवेंट में, जिसमें रुद्राक्ष पाटिल, हिमांशु डिलन और पार्थ माने ने इंडिया को एक सिल्वर मेडल दिलाया. और बस वो ही नहीं, उसके बाद 10 मीटर्स एयर राइफल फाइनल में मेंस में रुद्राक्ष पाटिल को ब्रॉन्ज, और हिमांशु डिलन जो अपना एशियन गेम्स का डेब्यू कर रहे हैं, सिल्वर मिला. और पहली बार हमें 2026 में पोडियम में दो भारतीय दिखे, हिमांशु डिलन और रुद्राक्ष पाटिल. तो शानदार शुरुआत हमारी हुई है शूटिंग में.
4: यस इंडीड, एंड वी एक्सपेक्ट नथिंग लेस देन आवर शूटर्स, बिकॉज वी आर एक्सपेक्टिंग मोर मेडल्स टू कम फ्रॉम द वर्ल्ड ऑफ शूटिंग एज द एशियन गेम्स प्रोग्रेसेस फर्दर. लेकिन अब थोड़ा सा एक छोटा सा अपडेट लेकर आते हैं एमएमए की दुनिया से भी, बिकॉज हमें तो आज पता है कि सुचिका तारियाल जो भारत की तरफ से एमएमए में आज इंडिया को रिप्रेजेंट कर रही थी, शी हैड लॉस्ट द सेमी फाइनल ऑफ द वेमेन 60 किलोग्राम अगेंस्ट अ सिंगापुरियन अपोनेंट हुन हुई त्यो. दो एट द एंड ऑफ द डे शी वॉज एबल टू ब्रिंग इंडिया द कविटेड ब्रॉन्ज मेडल. बट यहां पर निराशाजनक खबर जो आई, एंड एज पर रिपोर्ट्स दैट हैव बीन पोरिंग इन, द मैच वॉज अवॉर्डेड टू द सिंगापुर फाइटर, द इंडियन कैंप प्रोटेस्टेड एंड इवेंचुअली द मैच वॉज कॉल्ड अ ड्रॉ. अब इसके बाद क्या हुआ, क्योंकि भारतीय कैंप की तरफ से प्रोटेस्ट आई, तो इन द इवेंट ऑफ अ ड्रॉ द रूल दैट हुएवर इज लाइटर किक्ड इन, एंड सुचिका जो कि सिर्फ 700 ग्राम ज्यादा थी वजन में अपने अपोनेंट से, वो इस मैच को हार गई. और एज पर रिपोर्ट्स शायद यही वजह रही कि भारत को आज ब्रॉन्ज मेडल के साथ यहां पर संतुष्टि करनी पड़ी. शायद इसी वजह से आज वो काफी निराशाजनक निराश भी दिखी थी, और उनकी आंखों से आज अभिनव काफी ज्यादा आंसू भी गिर रहे थे.
3: जी हाँ, हार्ट ब्रेकिंग देयर फॉर सुचिका. मगर मेडल टैली में भारत अब 10th पोजीशन पे है विद 6 मेडल्स सो फार, 4 silvers and 2 bronze. Shooting have been sensational for India and lot more medals expected. Aur yaad dilayein aapko sare updates Aichi Nagoya se lekar hum aayenge every hour. Agla update hoga 12:30 PM pe. Aap please stay tuned to Akashwani, hoping for more medals from the Indian contingent.
2: Asia kridalu 2026 ku sambandhinchina 20వ సంచికకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు విన్నారు. 102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాలు కార్యక్రమంలో వినబోతున్న పాట అనంతపురం 1980 చిత్రానికి బెల్లిరాజ్ దీప ఆలపించిన గీతం, వెనెలకంటి సాహిత్యం, సంగీతం జేమ్స్ వసంతన్.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు కార్యక్రమంలో మీరు వినబోతున్న ఈ పాట చక్రం చిత్రానికి చక్రి ఆలపించిన గీతం. సిరివెన్నెల సాహిత్యం, సంగీతం చక్రి.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మాయాబజార్ చిత్రానికి. మాధవపేది ఆలపించిన గీతం సాహిత్యం పింగళి.

0: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుబుల కామరా,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
6: పర్సనల్ లోన్ ఆఫర్.
7: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.

0: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
1: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
0: మరి ఏం చేయాలి?
1: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
0: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
1: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట తమ్ముడు చిత్రానికి రమణగోకుల సునీత ఆలపించిన గీతం, సిరివేనెల సాహిత్యం సంగీతం రమణగోకుల.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట అత్తారింటికి దారితీ చిత్రానికి శ్రీరామ్ రిటా ఆలపించిన గీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట అన్నపూర్ణ చిత్రానికి ఘంటసాల జిక్కి ఆలపించిన ఈ గీతం. ఆరుద్ర సాహిత్యం, సంగీతం ఎస్ దక్షిణామూర్తి.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం లాహిరి లాహిరిలో సినీ గీతాల కార్యక్రమంలో. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

లాహిర్ లాహిర్లో చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట శతమానం భవతి చిత్రానికి అనురాగ్ కులకర్ణి రమ్య బెహరా ఆలపించిన గీతం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సంగీతం మిక్కీ జెమ్మేయర్.

లాహిరి లాహిరిలో చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న ఈ పాట శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రానికి ఘంటసాల బృందం ఆలపించిన గీతం మాత్రేయ సాహిత్యం.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. 2026 ఆసియా క్రీడల 20వ సంచికకు సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు వింటారు.

మీరు విన్న పాట అన్నదమ్ముల చిత్రానికి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం. దాశరథి సాహిత్యం, సంగీతం దక్షిణామూర్తి. 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికుల ఒత్తిడి, మానసిక సమస్యల గురించి, నివారణ మార్గాలు, ఈ అంశం గురించి డాక్టర్ వి సదానందం గారితో పరిచయ కార్యక్రమం.
1: ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనం ఒత్తిడి గురవుతున్నామని చాలా మంది అంటుంటారు, అలాగే మానసిక సమస్యలు అని అంటుంటారు. దీని గురించి ఎంతోగానో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కార్మికుల్లో ఏ విధమైనటువంటి మానసిక అనారోగ్యం అనేది చోటు చేసుకుంటున్నాయి, మనం దాని నుంచి బయటికి రావచ్చు అనే విషయాల్ని డాక్టర్ వి సదానందం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సదానంద గారు.
2: నమస్కారం అండి.
1: మానసిక సమస్యలు అనేవి ముఖ్యంగా ఏమిటి?
2: మానసిక సమస్యలు పలు రకాలండి. మేజర్గా ఏంటంటే సైకోసిస్.

0: న్యూరోసిస్ అని రెండు రకాలు ప్రధాన మానసిక సమస్యలు ఉంటాయి. సో వాటిల్లో ఏంటంటే పెద్ద జబ్బులు స్కిజోఫ్రెనియా కానీ మానియా, డిప్రెషన్ ఇలాంటివన్నీ చాలా పెద్ద జబ్బులు. యాంగ్జైటీ తర్వాత డిప్రెషన్ ఇలాంటివి అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ అంటే పరిసరాలకు అనుగుణంగా మనం ఉండకపోతే వచ్చే వ్యాధులు ఇలాంటివన్నీ కూడా పలు రకాలు అన్నమాట.
1: ఇవి అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది.
0: అవును,
1: అంటే ప్రధానంగా మరి కార్మికులకు సంబంధించి ఏ విధమైన సమస్యలు రావచ్చు?
0: ఇదొక ప్రత్యేకమైన వర్గము, ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయండి కార్మికులకి. ఎందుకంటే మిగతా వాళ్ళు వాళ్ళ వృత్తి పరంగా కానీ లేకపోతే మిగతా పరంగా కానీ ఒక రకమైన స్వేచ్ఛా జీవితం ఉంటుంది వాళ్ళకి. ఆ స్వేచ్ఛా జీవితము వల్ల వాళ్ళకు చాలా వరకు జబ్బులు రాకుండా ఉంటాయి. కానీ కార్మికులకు వచ్చే వరకు ఏంటంటే వాళ్ళు ఒక ఫిక్స్డ్ లైఫ్ ప్యాటర్న్కి అలవాటు పడిపోతారు. సో ఆ ఫిక్స్డ్ లైఫ్ తర్వాత వాళ్ళు రకరకాల ఫ్యాక్టరీల్లో కానీ ఉద్యోగ స్థలాల్లో కానీ ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ డిజార్డర్ అనేది ఒకటి ఉండండి. ఫస్ట్ ఆ ప్రాంతానికి వాళ్ళు అలవాటు పడిపోవాలి. సో అది చాలా సైకలాజికల్గా డిప్రెషన్కు యాంగ్జైటీకి తోడ్పడే జబ్బు అన్నమాట. అదేవిధంగా కొంతమందికి డస్ట్ పడకపోవడం, తర్వాత ఫ్యాక్టరీలో ఆ మెషినరీలో ఉండడం వల్ల ఒక రకమైన ఫోబియా, భయం కలిగించే పరిస్థితులు కలగడం, తర్వాత పైన అధికారులు అంటే కార్మికులు కొన్నిసార్లు వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోలేక పైన వాళ్ళు చెప్పే మాటలను భరించలేక కూడా కొన్నిసార్లు వాళ్ళకి డిప్రెషన్ లాంటి పరిస్థితులు రావడం, ఇట్లాంటివి అంటే కొన్ని వృత్తిపరంగా అక్కడ చేసే పనిని బట్టి చర్మ వ్యాధులు తర్వాత ఆస్తమా అలర్జీ ఇలాంటివి రావడం అదొకటి. మానసికంగా కూడా వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్లో ఉండడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేని బాధలు ఉండడం వల్ల కూడా వాళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్, ఇతర జబ్బులు కూడా మానియా, సైకోసిస్ అవి కూడా వస్తాయి. కానీ మెయిన్గా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం వల్ల కొన్ని జబ్బులు, తలనొప్పి ఇట్లాంటివన్నీ వస్తుంటాయండి.
1: వాటి యొక్క లక్షణాలు ఏమిటంటారు?
0: ముఖ్య లక్షణాలు ఏంటంటే ముందు అడ్జస్ట్మెంట్ డిజార్డర్ వల్ల ఏమవుతుందంటే పర్సన్ డ్యూటీకి రావడం తగ్గించేస్తాడు. రోజు రోజు ఒక్కొక్కసారి చెప్పకుండానే రాకుండా యాబ్సెంట్ అయిపోతాడు. కారణం ఏంటో తెలియదు అన్నమాట. సో అలాగే మిగతా వాళ్ళతోనే అడ్జస్ట్ కాలేక అంటే పై వాళ్ళ మాటలు పడలేక ఈగో ప్రాబ్లం అని కొంత ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు కూడా నేను ఆయనతో మాట పడేదేంటి అని అలాంటి ఈగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు అట్లా. తర్వాత ఇంట్లో ఉన్న సమస్యల వల్ల కూడా వాళ్ళు సరిగా డ్యూటీకి రాలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పరిస్థితుల్లో ఏ కారణాల వల్ల వాళ్ళు డ్యూటీ సరిగా రాలేకపోతున్నారు, పని సరిగా చేయలేకపోతున్నారు అనేది అన్వేషించాల్సిన అవసరం ఉంది అన్నమాట.
1: ఈ అన్వేషణలో ఎవరెవరి పాత్ర ఏంటంటారు?
0: అన్వేషణలో చాలా మంది పాత్ర ఉంటుంది. ముందు యాజమాన్యం అంటే ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రైవేట్ ఫ్యాక్టరీ అయితే యాజమాన్యం. ఈ యాజమాన్యం ఏంటంటే జస్ట్ నెగ్లెక్ట్ గా సెక్టర్ లాగా కార్మికులను ఏదో చెప్తే పనిచేసే సెక్టర్ లాగా కాకుండా వాళ్ళ వల్లనే మన పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అనే దృక్పథాన్ని కలిగించుకొని వాళ్ళను మంచి శాంతియుతంగా పీస్ఫుల్ గా ఏ మానసికమైన సమస్యలు లేకుండా ఉండడానికి ఏ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. ఫస్ట్ అధికారులు సమీక్ష చేసుకొని కార్మికుల సమస్యలను నేరుగా వాళ్ళు అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకొని ఎగతాళిగా అలా కాకుండా వాళ్ళ సమస్య నిజంగా వాళ్ళ జెన్యునిటీ ఎంత, దాన్ని మనం ఏమైనా పరిష్కరించి దాన్ని ప్రొడక్షన్కి ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుందా లేదా. ఎందుకంటే ఆరోగ్యవంతమైన మనిషి ఎక్కువ పనిచేస్తాడు, అనారోగ్య మనిషి సమయం అంతే తీసుకుంటాడు కానీ దాని ఎఫిషియన్సీ, కెపాసిటీ తగ్గుతుంది. సో మనం ఏంటంటే కెపాసిటీని పెంచి ఉత్పత్తిని పెంచే రకంగా ఉండాలి. ఏదైనా ఉత్పత్తి కావచ్చు లేకపోతే మంచి సామర్థ్యవంతమైన పని కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి ఫస్ట్ ఏమో యాజమాన్యం, తర్వాత కార్మికుల నాయకులు ఉంటారు కొందరు, వాళ్ళు కూడా వీళ్ళని ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్స్కి వాటికే ఉపయోగించుకోకుండా వాళ్ళ వ్యక్తిగత సమస్యలను తెలుసుకొని ఏ కారణం వల్ల మనం మన యాజమాన్యానికి కానీ మనం చేసే పనికి కానీ న్యాయం చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. వీళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో ఒత్తిడిని తర్వాత ఇంట్లో వాళ్ళకున్న సమస్యలని ఇక్కడ ఫ్యాక్టరీలో ఉన్న సమస్యలను రెండింటిని కూడా

0: వాళ్ళు చెప్పుకొని షేరింగ్ తోటి కార్మికులకు చెప్పుకోవడం ద్వారా దానికి పరిష్కారం ఏమైనా లభిస్తుందా అని అన్వేషించడం ద్వారా వీటికి పరిష్కార మార్గాలు కనుక్కోవచ్చు.
1: ఈ సాంఘిక సమస్యలు అనేటివి ఏ విధమైన ప్రభావం చూపిస్తారు వీళ్ళ మీద?
0: సాంఘిక సమస్యలు అతి ముఖ్యమైన భాగం అండి. సాంఘిక సమస్యలు అనేటివి ఏంటంటే వీళ్ళు ఫ్యాక్టరీతో సంబంధం లేకుండా సొసైటీలో అందరికీ వచ్చే సమస్యలు అన్నమాట. ఉదాహరణకి అకారణంగా భార్యాభర్తలు కొట్లాడుకోవడం వల్ల పిల్లల చదువుల్లో చాలా తేడా వస్తుంది, వాళ్ళ అసాంఘిక శక్తులుగా తయారయ్యే అవకాశాలు. అదేవిధంగా పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించకుండా ఈ పర్సన్ కార్మికుడు గాని స్త్రీ గాని తాగుడు మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. ఈ కుటుంబం విచ్ఛిన్నం అవడం వల్ల పిల్లలు పనికి రాకుండా పోవడం, తర్వాత రోజు గొడవలు, తర్వాత హత్యలు, మానభంగాలు ఇలాంటివి కూడా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి సాంఘిక సమస్యలు తర్వాత అప్పులు చేయడం ద్వారా కుటుంబాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తయారు చేసుకొని పిల్లల చదువులు మంచి దుస్తులు కొనుక్కొని శుభ్రంగా ఉండడం ఇలాంటివన్నీ బాగా అలవాటు చేసుకోవడం వల్ల ప్రణాళికను సిద్ధం చేసుకోవడం వల్ల వీళ్ళు మంచి అభివృద్ధిని చేసుకోగలుగుతారు. ఈ సాంఘిక సమస్యలంటే ఇంకా మన మీడియా గాని టీవీలు సినిమాలు కూడా కొంత ప్రభావితం చేస్తున్నాయి. వాటిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల వ్యక్తులు మనల్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి కూడా అవకాశాలు ఉండేటుంటే అవి కూడా గమనిస్తూ చాలా శ్రద్ధగా క్రమశిక్షణతో ఉన్నప్పుడు మన దరిదాపులోకి ఈ సాంఘిక సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ సాంఘిక సమస్యలు కుటుంబ సమస్యలు మన పనిలో ఎఫిషియన్సీలో ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి ముందు అక్కడ ఆ ప్రాబ్లమ్స్ ను సెట్ చేసుకొని ఇక్కడ మన ఫ్యాక్టరీలో గాని ఇక్కడ ఉన్న సమస్యలను సెట్ చేసుకోవడం ద్వారా ఈ మానసిక సమస్యలు మన దరిదాపులో రాకుండా చేసుకోవచ్చు.
1: ఈ సైకోసిస్ ఇలాంటి వాటికి గురవుతున్నప్పుడు వీళ్ళను ఏ విధంగా వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసి వారిని అందులోంచి బయటికి తీసుకురాగలుగుతాం?
0: ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే అసలు జబ్బులు అనేటివి ఎలా ఉంటాయనేది కూడా చాలా మందికి తెలియదండి, మానసిక జబ్బులు ఎలా ఉంటాయనేది. కాబట్టి ఆ జబ్బులను గుర్తించడానికి కూడా మనం ఒక రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే ఎడ్యుకేషన్ అంటే పెద్ద ఎత్తున కాదు, మన ఫ్యాక్టరీల్లో పనిచేసే ప్రాంతంలోనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని పెట్టుకోవాలి. ఏ జబ్బు ఎలా ఉంటుంది, మానసిక సమస్య సైకోసిస్ ఎలా ఉంటుంది, డిప్రెషన్ ఎలా ఉంటుంది, మేనియా ఎలా ఉంటుంది. ఒక వ్యక్తి తను యాక్టివ్గా పనిచేసే వ్యక్తి రోజు రోజుకు గ్రాడ్యువల్గా తన శక్తిని తగ్గించుకొని ఒంటరిగా ఉండడం, ఏడుస్తూ ఉండడం, బాధపడుతూ ఉండడం, పనిచేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇతరులు గమనించి అతనిలో డిప్రెషన్ అనే వ్యాధి వచ్చిందని తెలుసుకోవచ్చు అనమాట. అట్లాగే మిగతా వ్యాధులు కూడా. సో ఈ వ్యాధులన్నింటినీ కూడా కొంతమంది నిపుణులను పిలిపించుకొని అవగాహన కార్యక్రమాలు పెట్టించుకోవడం ద్వారా వాటిని ఎలా గుర్తించాలి అనేది చేస్తే అప్పుడు తప్పకుండా ఈ మానసిక వ్యాధుల బారిన పడిన వ్యక్తికి ఏ విధమైన సహాయం చేయొచ్చో మనం మన ఆర్గనైజేషన్ ద్వారా గానీ వ్యక్తిగతంగా గానీ చేయొచ్చు అన్నమాట.
1: మన ట్రీట్మెంట్ అనేదే కాకుండా కుటుంబం వీరిని ఎలా బయటికి తీసుకురావచ్చు అంటారు?
0: కుటుంబం చాలా ముఖ్యం. పనిచేసే వ్యక్తికి ఇంటికి రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంది. అది తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో కుటుంబానికి ఏంటంటే వచ్చిన వ్యక్తికి మంచి ప్రశాంత వాతావరణంలో సరైన తిండి, గాలి, ఇల్లు అవన్నీ కూడా ఆర్గనైజేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఉండేలాగా పిల్లల భద్రత, చదువుకు భద్రత, ఆరోగ్య భద్రత. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కార్మికుడు ఆలోచించుకోలేని విధంగా ఉండాలి. అవి సంబంధం లేదు, వాళ్ళే చూసుకుంటారు అనేలాగా ఉండి తర్వాత కుటుంబంలో కూడా ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడు ఇతను కూడా ఏంటంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మన ఆఫీసుల్లో కానీ కార్మిక సంస్థల్లో అప్పుడు కూడా ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఓవరాల్గా అన్ని ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నిపుణులను సంప్రదించి అతను కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం ద్వారా కార్మికుని మానసికంగా ప్రశాంతంగా ఉండడమే కాకుండా అతని సామర్థ్యాన్ని పెంచడం అనేది జరుగుతుందన్నమాట.
1: సాధారణంగా ఇప్పుడు ఈ పనిచేసే ప్రదేశాల్లో కానివ్వండి, కళాశాల లాంటి ప్రాంతాల్లో కూడా ఒక్కోసారి ఏం జరుగుతుందంటే వాడు మెంటల్ రా అంటుంటారు.
0: అవును,
1: అది వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? వాళ్ళని ఒక రకంగా ఒక పక్కకు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఆఫీసుల్లో కానివ్వండి, కర్మాగారాల్లో కానీ కొన్నిసార్లు చూస్తున్నాం.
0: అవునండి, అది చాలా తప్పండి. మెంటల్ అనేది ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఎలాగో, లంగ్స్ ప్రాబ్లం ఎలాగో, బీపీ షుగర్ ఎలాగో, అలాగే ఈ సైకలాజికల్ ప్రాబ్లం కూడా ఒక

0: మైండ్ ఉన్న వాళ్ళకే మైండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మైండ్ ఉన్నది కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓ ప్రాబ్లం మామూలుగా జబ్బులాగానే ఇది కూడా అనుకొని, సో అతనికి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, దానికి సరైన వైద్యం తీసుకుంటే సరిపోతుంది అనే రకంగా ఉండాలి. కానీ అది ఎగతాళి చేయాల్సిన పని కాదు. ఈ రోజుల్లో పర్సన్ కానీ కుటుంబాలు కానీ ఇలాంటి సమస్యలను గుర్తించినప్పుడు వాళ్ళను ఎగతాళి చేయకుండా వెంటనే మానసిక వైద్య నిపుణుల దగ్గర తీసుకెళ్లి సలహా తీసుకొని, అది చిన్న జబ్బా పెద్ద జబ్బా అనేది కన్ఫామ్ చేసుకొని, అసలు జబ్బే కాకపోవచ్చు కొంతమందిలో, సో దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది వెళ్ళడం ద్వారా మనం చేసుకోవచ్చు. ఎగతాళి చేయడము అలాంటివి మాత్రం చాలా అతని లోపల ఇంకా ఆత్మన్యూనత భావాన్ని కలిగిస్తాయి, డిప్రెషన్ వస్తుంది దానివల్ల.
1: డాక్టర్ గారు, ఈ కార్మికులు అనేవాళ్ళు వాళ్ళు పనిచేసే చోట ఎఫిషియెంట్ గా పనిచేయడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఇటు వాళ్ళకి కావలసిన సౌకర్యాలను యాజమాన్యం ప్రొవైడ్ చేస్తూ, అలాగే కుటుంబ పరంగా వారు ఏ విధమైనటువంటి ఇంట్లో ఏదైనా చికాకుంటే ఆ రోజు అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సాధారణంగా,
0: ఎక్కువ శాతం
1: అది రాకుండా
0: అవును
1: వారి అవసరాలను చూసుకుంటూ, అలాగే కార్మిక నాయకులు వారి యాజిటేషన్ కోసమే వీళ్ళని తీసుకెళ్లకుండా వాళ్ళు ఏం జరుగుతుంది మంచి చెట్లు కూడా విచారిస్తూ, తోటి ఉద్యోగులు కూడా ఏదన్నా చిన్న అతను ఏదో ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇంకా కిందకు దోసే విధంగా మాట్లాడకుండా బయటికి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సహకారంతో ఇలాంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించి అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్లి విజయవంతమైన జీవితం సాధించాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం.
0: నమస్కారం.
2: కార్మికుల కార్యక్రమంలో మీరు ఇంతవరకు కార్మికుల ఒత్తిడి, మానసిక సమస్యలు, నివారణ మార్గాల గురించి డాక్టర్ వి సదానందం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం నుంచి శ్రీరాముని పాత్ర నిర్వహణ శ్రీ డి సత్యనారాయణ, శ్రీ డి సుబ్రహ్మణ్యం హార్మోనియం.

నిన్ను క్షమింపగల శక్తివంతుడనా ఆంజనేయ. అది ఏనాటి పురాణమో గాని ఇప్పటి నీ పదవిలో అయ్యేది అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవత్ శక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తిభావములకు నేరస్థితి ఏర్పడును. ఏమందువా

ఆంజనేయ, మన స్వవిషయమై ఇది ఆలోచింపవచ్చునేమో కాని ఎవరో కొరగాని వారిని రక్షించుటకై ప్రభుండనగు నాతోడ సంగ్రామమునకా సంసిద్ధుడవైతిను.

మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో శ్రీరామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీరాముని పాత్ర విన్నారు. నిర్వహణ శ్రీ డి సత్యనారాయణ, హార్మోనియం శ్రీ డి సుబ్రహ్మణ్యం. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం గోకులంలో సీతా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతం. సిరివెన్నెల సాహిత్యం, సంగీతం కోటి.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినబోతున్న పాట శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ చిత్రానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎస్ జానకి ఆలపించిన గీతం, పింగళి సాహిత్యం పెండ్యాల సంగీతం.

0: ఈనాటి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 1:20 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.
1: మీరింతవరకు ఫిలిం గీతాలు విన్నారు. సమయం 1:20. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా జీవ వైవిధ్యం పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289.50 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు మరో 38.50 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కుప్పంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత, వివిధ పథకాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: వాతావరణ సమతుల్యం దెబ్బతినింది, ఇప్పుడు ఎల్నినో వచ్చింది, దీనివల్ల మన రాష్ట్రంలో మీరు చూస్తే నీళ్లు పోయినసారి 133 చెరువులు తీసుకొచ్చాం. క్రమంగా మనం ఎరువుల వాడకం తగ్గించాలి, చెట్లను పెంచాలి.

0: బయోడైవర్సిటీ రావాలి, అప్పుడే మన ప్రాంతం కూడా బాగుపడుతుంది. రైతులందరూ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి సేద్యం, శ్రీరామ రక్ష మనందరికీ.
1: పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం రెండు రోజుల పర్యటనలో భాగంగా నూతనంగా అభివృద్ది చేసిన పీఠికాపుర వనం నగర వాటికను ఈరోజు ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మొక్కను నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పీఠికాపుర వనంలో అభివృద్ది చేసిన ఉద్యానవనాలు, ప్రజా సౌకర్యాల ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలకు నడక, వ్యాయామం, వినోదం, విశ్రాంతికి ఈ వనం ఉపయోగపడనుందని చెప్పారు. పాదగయా క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు అదనపు ఆకర్షణగా విద్యార్థులకు పర్యావరణ విద్య, ప్రకృతి అధ్యయనం, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించే కేంద్రంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచంలోని 163 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్టంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739వ ర్యాంకు, విశాఖపట్నం 755వ ర్యాంకు, నెల్లూరు నగరం 893వ ర్యాంకు, విజయవాడ 932వ ర్యాంకులను పొందాయి. ఆర్థిక వ్యవస్థ, మానవ మూలధనం, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన వంటి 5 ప్రధాన అంశాల ఆధారంగా నగరాలను ఈ సూచికలో విశ్లేషించారు. దీనిపై పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పందిస్తూ, నగర అభివృద్ది, మౌలిక వసతుల మెరుగుదల, పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్టంలోని నగరాలను ఆధునిక, సుస్థిర నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో లోతట్టు, తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, కాలువలు, నదులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గురజాడ రాసిన నాటకాలు, కవితలు, రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని అన్నారు. గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కొనియాడారని మంత్రి తెలియజేస్తూ,
2: ఆయన రాసినటువంటి కవితలు కానీ శ్లోకాలు కానీ అందరినీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని ఇన్స్పైర్ చేయాలి అని ఈరోజు రాష్ట్ర పండుగగా దాన్ని అనౌన్స్ చేసి ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్లో గురజాడ అప్పారావు గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా పండుగని నిర్వహించుకున్నాము. ఆయన కవితలను ఇన్స్పిరేషన్ తీసుకుని దేశభక్తి మీద ఇప్పటికే కూడా చాలా మంది ఆయన రాసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజుకి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆయన మన్ కీ బాత్ లో కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషిలో ఆయన ప్రస్తావించి ఈరోజు విజయనగరం కీర్తిని
1: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో అంకుర సంస్థల బలోపేతం కోసం ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో అంకుర సంస్థల వ్యవస్థాపకతను ప్రోత్సహించే దిశగా 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా కార్యక్రమం దేశాభివృద్దిలో కీలకంగా మారింది. సుమారు 400 గుర్తింపు పొందిన స్టార్టప్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 2 లక్షలకు చేరుకుంది. ఈ అంకుర సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షలకు పైగా ప్రత్యేక

0: పరీక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఇక చిన్న వయసులోనే ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. స్టార్టప్ రంగంలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో ఉద్యోగాల సృష్టి, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు స్టార్టప్ సంస్కృతి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి వస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: భారత్ కే యువాఓ కే సామర్థ్య కి ఏక్ ఔర్ తస్వీర్ హమారే స్టార్టప్ ఇకోసిస్టమ్ మే దిఖాయి దేతీ హై. భారత్ ఆజ్ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కి స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కి కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్డ్ స్టార్టప్ టియర్ 2 ఔర్ టియర్ 3 షహరో మే హై.
0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు పి సంపత్ కుమార్ తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
2: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలని చేపట్టింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మన బడ్జెట్ తో మనము మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్స్ ను కూడా కండక్ట్ చేస్తాం. మున్సిపల్ శాఖ పరంగా స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ కు సంబంధించినటువంటి మిషన్, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గాని అన్నింటినీ కూడా మనము ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా మనము నిర్వహించుకోవడం జరుగుతుంది.
0: డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు విజయవాడలోని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రశ్నిస్తూ నిరసన తెలియజేస్తూ శాప్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఆసియా క్రీడలు 2026 సంచికకు సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు వింటారు.
4: Hello and a very warm good afternoon to all the listeners of Akashvani. Main hu Sakshi Mandwal aur mere sath yahan par maujood hai Abhinav, jo aaj hum dono aapke liye Asian Games ke beech mein sare live updates lekar aane wale hain. To chaliye sabse pehle ab is particular update ki shuruaat karte hain ek achhi khabar ke sath. Badminton ki duniya mein bhartiya shuttlers ne aaj badminton mein Bharat ke liye ek shandar pradarshan dekar bhartiya शटलर्स और बैडमिंटन की दुनिया में आगाज दिया है. जी हाँ, ऑल द थ्री शटलर्स लक्ष्य सेन, आयुष शेट्टी एंड किदांबी श्रीकांत, ऑल थ्री ऑफ देम वेंट ऑन टू विन द रिस्पेक्टिव गेम्स एंड देयरबाय हेल्प्ड इंडिया एडवांस टू द क्वार्टर फाइनल्स बाय गेटिंग a 3-0 clean victory. Very specifically, Lakshya Sen defeated Ayman Jaman in straight games 21-4, 21-12. Ayush Shetty went on to defeat Gaurav Singha 21-4, 21-13, thereby putting India in a commanding position of 2-0 already and also a winning position. And finally, Srikant Kidambi came into play and defeated his opponent Al Amin Jumar 21-15 and 21-9. India now faces Japan in the quarterfinals. Abhinav,
5: शानदार शुरुआत भारतीय बैडमिंटन टीम से. और अब बात करें स्विमिंग की, तो स्विमिंग अरीना में तैयार रहिए क्योंकि श्रीहरि नटराज इंडिया को रिप्रेजेंट कर रहे हैं 50-meter बैकस्ट्रोक फाइनल में. श्रीहरि नटराज स्टार्टिंग पोजीशन उनकी 9th है, मगर बहुत कोशिश कर रहे हैं बहुत सालों से भारत को एक मेडल दिलाने के लिए. क्या आज श्रीहरि नटराज का दिन होगा? सारी नजरें हमारे इंडियन स्विमर पर है
4: जी। और श्री हरि नटराज को सारे ही भारतीयों की तरफ से विशिंग ऑल

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వ్యాపార రంగంలో మహిళలు రాణించాలంటే డాక్టర్ ఎంబి సుమర్చిల గారు అందించే వివరాలు వినండి.
1: విపణిలో మహిళామణులు. వ్యాపారవేత్త అనగా ప్రమాదాలను స్వీకరించి సవాళ్లను ఎదుర్కొనే వ్యక్తి. మరి మహిళా వ్యాపారవేత్త అనగా వ్యాపారాన్ని ప్రారంభించి నిర్వహించే మహిళ లేదా మహిళల సమూహం. కనీసం 51% మూలధన వాటా మహిళలుగా ఉండి ఉద్యోగాల్లో 51% మహిళలకు కల్పించే సంస్థ వ్యాపార సంస్థ, మహిళా వ్యాపార సంస్థ అంటాం. నేటి వేగంగా మారుతున్న ప్రపంచంలో మహిళామణులు కేవలం గృహకార్యాలకే పరిమితం కావడం లేదు. వారు తమ ప్రతిభ, కృషి, ఆత్మవిశ్వాసంతో సమాజంలో కొత్త గుర్తింపుని సంపాదిస్తున్నారు. గతంలో ఇంటి పనుల్లో మాత్రమే నిమగ్నమై ఉండే మహిళలు ఇప్పుడు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తమ కాళ్లపై తాము నిలబడి నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలోనే మేటిగా నిలుస్తున్నారు. భారతదేశంలో మహిళల ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతూ ఉండటం ఈ మార్పుకు నిదర్శనం. 2025 నాటికి దాదాపు 2 కోట్ల మహిళామణులు తమ ఇళ్ల నుండే వివిధ రకాల వృత్తులను, వ్యాపారాలను చేయడం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారని అంచనాలు వెల్లడిస్తున్నాయి. నేడు ఆధునిక సాంకేతిక యుగంలో డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, కంప్యూటర్ దీదీ, దీదీ కా దుకాణ్ వంటి నైపుణ్యాభివృద్ధికి చెందిన పథకాలను మన భారత ప్రభుత్వం చేపట్టడం ద్వారా నూతన అవకాశాలని చేకూరుస్తున్నాయి. ఇటువంటి పథకాలలో నేటి మహిళామణులు తమ స్వగృహం నుంచే వివిధ రకాల ఉత్పత్తులను లేదా సేవలను అందించే వ్యాపారాలను చేయడం సులభతరమైంది. అదేవిధంగా ఈ కామర్స్ సేవలు, ఆన్లైన్ వెబ్సైట్లు, మార్కెటింగ్ సేవలు అనేవి మహిళామణులకు చాలా తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి మరియు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందే మార్గాలను కల్పిస్తున్నాయి. మన భారతదేశంలో మహిళా వ్యాపారవేత్తను 3 వర్గాలుగా విభజించడం జరిగింది. మొదటి వర్గం పెద్ద నగరాలలో వ్యవస్థలను లేదా వ్యాపారాలను స్థాపించే మహిళలు. ఉన్నత సాంకేతిక అర్హతలు మరియు బలమైన ఆర్థిక స్థితి కలిగి ఉండేవారు. రెండవ వర్గం నగరాలు లేదా పట్టణాలలో వ్యాపార స్థాపన, సరిపడినంత విద్య, అలాగే కిండర్ గార్డెన్స్, క్రెచ్చులు, బ్యూటీ పార్లర్లు వంటి సేవలు, ఇంకా మరెన్నో రకాల వ్యాపార అవకాశాలని కలిగి ఉండే మహిళామణులు. మూడవ వర్గం అక్షరాస్యత లేని మహిళలు మరియు ఆర్థికంగా బలహీనులు. వ్యవసాయం, డైరీ ఫార్మ్స్, హ్యాండ్లూమ్స్ వంటి వివిధ రకమైన కుటుంబ వ్యాపారాలు చేసేవారు. మహిళా వ్యాపారవేత్తలుగా మారడానికి గల ముఖ్య కారణాలని చూసుకుందాం. మొదటిగా ఆర్థిక స్వావలంబన, కుటుంబ ఆదాయానికి తోడ్పాటు, స్వీయ గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు సృష్టించుకోవడం, సమయ స్వేచ్ఛ, కలలను సాకారం చేసుకొనుట కొరకు మరియు ఇంకా ఇతరేతర చాలానే కారణాలున్నాయి. నేడు సాధారణంగానే ఎక్కువ మంది మహిళలు తమని తాము వ్యాపారవేత్తలుగా మలుచుకోవడానికి ఇష్టపడుతూ వారి జీవనాన్ని సాగిస్తున్నారు. మహిళా వ్యాపారవేత్తల యొక్క విధులను చూస్తే ప్రణాళిక, నవీనత, సంస్థాగత నిర్వహణ, ప్రమాదభార స్వీకరణ మరియు సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోగలగడం. మహిళా వ్యాపారవేత్తలుగా మారడానికి అనుసరించవలసిన లక్షణాలు: తమకి తాముగా అవకాశాల్ని సృష్టించుకోగలగాలి. అందుకుగాను మహిళలు తమ శక్తులను, బలాలను గమనించుకుంటూ వారి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అదేవిధంగా వారు తమ యొక్క బలహీనతలను మరియు అడ్డంకులను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ వారికి గల బలహీనతలను సవరించుకొని అడ్డంకులను పూర్తిగా తొలగించుకోవడానికి తయారు కావాలి. మార్కెట్ అవసరాలని మరియు సమాజ అవసరాలని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వినియోగదారుల యొక్క అవసరాలని తీర్చుకోగలగాలి. అలాగే ప్రతి ఒక్క అవకాశాన్ని వారు తప్పనిసరిగా అందిపుచ్చుకుంటూ తమ వ్యాపారాలని లేదా వ్యవస్థలను పెంపొందించుకోవాలి. మహిళా వ్యాపారవేత్తలు తమ వినియోగదారులకు ఎల్లప్పుడూ అసాధారణమైన సేవలను కల్పించి వాటిని త్వరితగతిన అందించగలగాలి. అలాగే వినియోగదారులతో సహనంగా మెలగాలి, ఆశావాహత భావాల్ని పెంపొందించుకోవాలి, కష్టపడి పనిచేయగలగాలి, సాహస స్వభావాన్ని అలవర్చుకోవాలి, అవగాహనని పెంపొందించుకోవాలి, విద్య, మేధస్సుల్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి, స్వీయ ప్రేరణ కలిగి ఉండాలి, మంచి సంభాషణ నైపుణ్యాలు కూడా ఉండాలండి, నవీన ఆలోచనలు, సవాళ్లను స్వీకరించుకుంటూ ఉండాలి, వ్యక్తిగత సంబంధ నైపుణ్యాలు కూడా పెంపొందించుకోవాలి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాల్ని పెంపొందించుకుంటూ ఉండాలి. వీటితో పాటుగా ప్రస్తుత ఈ కామర్స్ యుగానికి తగినట్లుగా వెబ్సైట్లు

0: పరిశీలించడం, వాటిని నవీకరించుకోవడం లేదా సోషల్ మీడియా ఖాతాలని నిర్వహించడం వంటివి కూడా అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మహిళలు తక్కువ పెట్టుబడితో చేయదగిన కొన్ని వ్యాపారాలను తెలుసుకుందామా? 1. అల్పాహార మరియు భోజన సేవలు లేదా పచ్చళ్ళు, పొడులు, వడియాలు తయారు చేసే విక్రయించే స్టాళ్లను, పిండి వంటలు లేదా స్వీట్లు అనగా హోమ్ ఫుడ్స్ వ్యాపారాలను, లేదా రాగి జావ, రాగి పిండి, మిల్లెట్స్తో చేసే వ్యాపారాలను స్థాపించవచ్చు. మజ్జిగ, కూల్ డ్రింక్స్, పళ్ళ రసాలు, కాఫీ స్టాళ్ళు, టీ స్టాళ్ళు, ఇలా ఆహార సంబంధించిన వ్యాపారాలని స్థాపించుకోవచ్చు. లేదా టైలరింగ్, బొటిక్లు అనగా కస్టమైజ్ దుస్తులను తయారు చేసి విక్రయించే వ్యాపారాలను స్థాపించవచ్చు. సంగీతం, నృత్యం, వయలిన్, డ్రమ్స్, కోలాటం వంటి సాంస్కృతిక కళలను నేర్పించే వ్యవస్థలను కూడా స్థాపించవచ్చు. హస్తకళలను ప్రయోగించి వస్తువులను తయారు చేసి విక్రయించడం కూడా వాళ్ళు వ్యాపారాలుగా పరిగణించవచ్చు. ఉదాహరణకి బుట్టలు అల్లడం, చాటలు మొదలైన వస్తువులు తయారు చేసి విక్రయించవచ్చు. ఆర్ట్ థెరపీ అనగా సృజనాత్మకత కార్యకలాపాల సేవల్ని అందించగలగడం, విందు వినోదాలను నిర్వహించడం, దీనినే ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలుగా కూడా పరిగణించబడుతుంది. ట్యూషన్లు చెప్పడం, హోమ్ ట్యూషన్లు చెప్పడం లేదా ఆన్లైన్ కోచింగ్ అనగా జూమ్, గూగుల్ మీట్ వంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించి ట్యూటరింగ్ సేవలను అందించగలగడం, లేదా యోగా స్టూడియోని నిర్వహించడం, ఇలా మరికొన్ని విద్యకి సంబంధించిన ఆన్లైన్ ట్యూషన్ సేవల్ని అందించగలగడం, పూల మొక్కలని పెంచి విక్రయించడం, వృద్ధాశ్రమాలని నడిపించడం, పిల్లల సంరక్షణ సేవల్ని అందించడం, డే కేర్ లేదా ప్రీ ప్రైమరీ స్కూళ్లను నిర్వహించడం, ఇంటీరియర్ డిజైనింగ్ సేవల్ని అందించడం, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు తదితర సామాగ్రి దుకాణాలను లేదా బుక్ స్టోర్లు వ్యవస్థలను స్థాపించడం, లేదు చిల్లర బడ్డీ దుకాణాలను ప్రారంభించవచ్చు, ప్రథమ చికిత్స కేంద్రాలు లేదా ఆరోగ్య సేవల వ్యవస్థలను స్థాపించవచ్చు, బ్రైడల్ స్టోర్లు. ఈ విధంగా వివిధమైన వ్యాపార రంగాల్లో నేటి మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చే అవకాశాలు మన దేశంలోనే కాక సాంకేతిక నైపుణ్యాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల అవసరాలను అందించే క్రమంలో వారిని మన ప్రభుత్వ పథకాలు రూపొందించబడ్డాయి. మరి మహిళా వ్యవస్థాపకుల యొక్క సమస్యలు లేదా వారు ఎదుర్కొనే సవాళ్లను కూడా తెలుసుకోవాలి కదా. మొదటిగా దాంట్లో పరిమిత మూలధన ప్రాప్యత, సామాజిక పక్షపాతం, ద్వంద్వ బాధ్యతలు అనగా వ్యాపార మరియు కుటుంబ బాధ్యతలను నిర్వహించడం, ప్రొఫెషనల్ నెట్వర్క్లను నిర్మించడం, అనుభవజ్ఞులైన మార్గదర్శకత్వాన్ని పొందటానికి తక్కువ అవకాశం కలిగి ఉండడం, ప్రయాణ పరిమితులు, భౌతిక భద్రతా సమస్యలు, ఆరోగ్య సంబంధమైన సమస్యలు, ఇలా పలు రకాలైన సమస్యలను మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. సవాళ్లను కూడా స్వీకరించాలి కదా. మరి ఆ సవాళ్లను స్వీకరించడానికి మహిళా వ్యాపారవేత్తలు తమ తమ రంగాలలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. మరింత విరివిగా తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం తనవంతు సహాయ సహకారాలను కూడా అందించే నేపథ్యంలో కొన్ని సంస్థలను మరియు పథకాలని ప్రవేశపెడుతూ వారికి ఎల్లప్పుడూ చేయూతనిస్తూ ఉంటుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన పథకాలు లేదా కార్యక్రమాలను తెలుసుకుందాం. అన్నపూర్ణ పథకం. ఈ పథకం ద్వారా ఆహార సరఫరా వంటి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పించబడుతుంది. భారతీయ మహిళా బ్యాంకు సంస్థ ప్రత్యేకంగా మహిళలకు తమ వ్యాపారాలకు 20 లక్షల రూపాయల వరకు రుణాలను అందిస్తుంది. ఓరియంటల్ మహిళా వికాస్ యోజన పథకం. ఈ పథకం ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు 25 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. దీనశక్తి పథకం. ఈ పథకం ద్వారా గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు మహిళలకు రుణాలను మంజూరు చేయబడుతుంది. నైపుణ్య భారత్. ఈ పథకం ద్వారా భారత ప్రభుత్వం 2015 జులై 15 నుంచి యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఒక ప్రముఖమైన పథకం. ఈ పథకం ద్వారా 40 కోట్ల మందికి పైగా యువతకు పరిశ్రమలకు అవసరమైన ఆచరణాత్మకమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయుటకు శిక్షణ మరియు ఉపాధి పొందేలా లక్ష్యాన్ని పెట్టుకుంది. డిజిటల్ ఇండియా మిషన్. ఇది కూడా 1 జూలై 2015 ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. దీనిని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారు చేపట్టిన పథకం ఇది. ఈ పథకం ద్వారా భారతదేశాన్ని డిజిటల్ సాధికారికత కలిగిన సమాజంగా మరియు విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రజలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దానికి గాను ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తెస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని పెంచడంపై దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్ వంటి రంగాలలో సేవలు ప్రజలకు వేగంగా అందుతున్నాయి, అలాగే యువతికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. స్టార్టప్ భారత్. భారత ప్రభుత్వం స్టార్టప్పుల కోసం అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి స్టార్టప్ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఎంపిక చేసిన సంస్థలకు ఏకరూపత తీసుకురావడానికి ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స్, వాణిజ్య పరిశ్రమలు మరియు మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కలిసి స్టార్టప్లకు ఒక నిర్వచనాన్ని తయారు చేశాయి. స్టార్టప్ అంటే ఒక ఎంటిటీ 5 సంవత్సరాల ముందు భారతదేశంలో నమోదు చేసుకుని ఉండి దాని వార్షిక టర్నోవర్ గతంలోని ఆర్థిక సంవత్సరంలో 25 కోట్లు మించకుండా ఉండి సాంకేతిక లేదా మేధో సంపత్తిని ఉపయోగిస్తూ ఆవిష్కరణ, అభివృద్ధి, విస్తరణ లేదా కొత్త వస్తువులు లేదా సేవల వ్యాపారీకరణ దిశగా పనిచేస్తూ ఉండాలి. అప్పటికే ఉన్న వ్యాపారాన్ని విడగొట్టి లేదా పునర్నిర్మాణం చేసిన వాటికి ఇది వర్తించదు. ఒక ఎంటిటీ టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో 25 కోట్ల రూపాయలు దాటినా లేదా నమోదు తేదీ నుండి 5 సంవత్సరాలు పూర్తయినా దానిని స్టార్టప్గా ఆమోదించరు. ఒక స్టార్టప్ అంతర్గత మంత్రుల బోర్డు నుండి ధృవీకరణ పొందిన తర్వాతే పన్ను ప్రయోజనాలు పొందడానికి అర్హత పొందుతుంది. మరి ముద్రా పథకం. మహిళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ యోజన వంటి వివిధ పథకాలను కలిగి ఉంది. ఈ ముద్రా పథకం కింద ఔత్సాహిక మహిళా వ్యవస్థాపకులకు 10 లక్షల రూపాయల వరకు నిధులను పొందవచ్చు. పావలా వడ్డీ పథకం. ఈ పథకం ద్వారా స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకున్న బ్యాంకు వడ్డీ సబ్సిడీ ద్వారా ఉపశమనం అందించడం. దీనిని పొందడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పొదుపు మరియు రుణాలు 6 నెలలు పూర్తయిన సమూహాలై ఉండాలి. అలా చూపించిన స్వయం సహాయక బృందాల సమూహాలకు అభివృద్ధి కొరకు ఈ పథకం వర్తిస్తుంది. ఉద్యోగిని పథకం. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన మహిళల్లో స్వావలంబనను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ పథకం ద్వారా 1 లక్ష రూపాయల వరకు వాణిజ్య మరియు సేవా రంగాలలోని వ్యాపారాలకు రుణాలను అందిస్తుంది. స్త్రీశక్తి యోజన పథకం. ఈ కార్యక్రమం ద్వారా మహిళా వ్యవస్థాపకులకు 2 లక్షల రూపాయల పైగా రుణాలను అందిస్తూ స్వల్ప వడ్డీ రేటుతో రాయితీని కూడా అందిస్తుంది. అయితే మహిళలు తప్పనిసరిగా వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమం అనగా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సి ఉంటుంది. సిండ్ మహిళా శక్తి పథకం. ఈ పథకం మహిళా వ్యవస్థాపకులకు మరియు స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు వ్యాపార విస్తరణ కోసం ప్రత్యేకంగా 5 లక్షల రూపాయల వరకు రుణాలని అందించడం ద్వారా మద్దతు ఇస్తుంది. విపణి పథకం. ఈ పథకం స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలు లేదా రైతులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే ఒక ప్రత్యేక పథకం. దీని ద్వారా ఉత్పత్తుల యొక్క నాణ్యతను పెంచడం, సరైన ధరను పొందడం మరియు స్థానిక లేదా జాతీయ మార్కెట్లలో విక్రయించడానికి సహాయపడుతుంది. కంప్యూటర్ దీది ఆ దీదీ కా దుకాణ్ కార్యక్రమం. గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి, ఆర్థిక స్వావలంబన లక్షణంగా కంప్యూటర్ దీదీకా దుకాణ్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో అమలు చేయగా అందులో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఉంది. యునిసెఫ్ యువ మరియు ఆయా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. 18 నుండి 29 ఏళ్ల మధ్య వయసు ఉండి డిగ్రీ, ఇంజనీరింగ్, ఆపై ఉన్నత విద్య చదివిన యువతులు మహిళల్ని లక్షాధికారులుగా అనగా లక్పతి దీదీలుగా చేయాలన్నదే ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం తాడికొండ మండలంలో మొత్తం 15 పంచాయతీల పరిధిలో 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి ఉచితంగా 4 ల్యాప్టాప్లు, ఫర్నిచర్ కొనుగోలు చేయటంకు రుణము అందిస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఆర్థిక స్వాతంత్రం ముఖ్యం, కానీ పురుషాధిక్య సమాజంలో మహిళలు తరచుగా రాజీ పడాలని మరియు వారి వృత్తిపరమైన జీవితాలను వదులుకోవాలని భావిస్తున్నారు. మహిళలు మానవ జనాభాలో సగం ఉన్నప్పటికీ భారత సమాజం ఇప్పటికీ పురుషాధిక్యంగానే ఉంది. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో మహిళామణులు ఇంటి బాధ్యతలే కాక ఇంటి నిర్వహణ బాధ్యత కూడా ఒక సవాలుగా మారడంతో ఇంట్లో ఆడా మగ అనే భేదాభావం లేకుండా ప్రతి ఒక్కరూ సంపాదిస్తూ ఇంటి యజమానికి బాధ్యతల నిర్వహణకు చేదోడుబాదుడుగా ఉంటున్నారు. తల్లులు పిల్లలను బడులకు పంపించి తర్వాత వారు మిగిలిన సమయాలలో వ్యాపారాలను నిర్వహించి ఇంటి అభివృద్ధికి సహకరిస్తున్నారు. ప్రతి స్త్రీ వారి వైవాహిక స్థితి మరియు సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా వారి జీవితంలోని ఏ సమయంలోనైనా అన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకు మహిళామణులు తమ యొక్క వ్యాపారశీలతను పెంపొందించుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మహిళ ప్రేరణ పొందుతారని, వ్యాపార రంగంలో ముందుకు సాగుతారని, వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తారని, అలాగే దేశ ఆర్థిక అభివృద్ధికి సహకారంగా నిలుస్తారని ఆశిస్తూ జై నారీశక్తి. ధన్యవాదములు.
1: కార్యక్రమంలో మీరింతవరకు వ్యాపార రంగంలో మహిళలు రాణించాలంటే డాక్టర్ ఎంబి సువర్చల గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: వనిత వన శ్రీల కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.

0: Farm to City, only on Rainbow Krishnaveni FM 102.2.
1: ప్రకటన విన్నారు. కార్యక్రమంలో కలిసి గీతం విందాం.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రానికి కార్తీక్ గాయత్రి ఆలపించిన పాట. యువన్ శంకర్ రాజా సంగీతం, రచన చంద్రబోస్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ఆహ్వానం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ఆరెంజ్. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, నదీష, యువి జాకీ ఆలపించిన పాట. సంగీతం హారిస్ జయరాజ్, రచన వనమాలి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట కొత్త బంగారు లోకం. ఈ చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట. సంగీతం మిక్కీ జే మేయర్, రచన అనంత శ్రీరామ్.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి పాట బాహుబలి 2. ఈ చిత్రానికి దీపు సోని ఆలపించిన పాట. సంగీతం MM కీరవాణి, రచన చైతన్య ప్రసాద్.

0: చివరిగా మీరు విన్న ఈ పాటతో ఓ చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

టీన్ టైం కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ చిత్రానికి కార్తిక్ ఆలపించిన పాట, సంగీతం మిక్కీ జే మేయర్, రచన వనమాలి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ఆనంద్. ఈ చిత్రానికి కెఎం రాధాకృష్ణ, శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట హ్యాపీ డేస్. ఈ చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట. సంగీతం మిక్కీ జే మేయర్, రచన వనమాలి.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి పాట రోజా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత ఆలపించిన పాట, రచన రాజశ్రీ.

మీరు విన్న ఈ పాటతో మన టీన్ టైం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. సో ముందుగా వినండి హ్యాపీ. ఈ చిత్రానికి ఎస్పి చరణ్ ఆలపించిన పాట, రచన కులశేఖర్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి ఈ పాట నేను శైలజ ఈ చిత్రానికి పృథ్వీ చంద్ర ఆలపించిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రామ్ జోగయ్య శాస్త్రి రచన.

0: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి ఈ పాట వాలి. ఈ చిత్రానికి హరిహరన్, శ్రీనివాసమూర్తి, సవిత ఆలపించిన పాట, భోనచంద్ర రచన.
1: January 7th, 1903.
2: January 7th, 1920.
3: September 7th, 1920.

0: ఒకరోజు మౌతాన్ని ప్లే చేస్తుంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారండి? నాకు అబద్ధాలు ఆట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగేది, మిస్ చేశారు.
0: నో, ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్ కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్ కని చూశాను, తన్ని చూశాను. మౌతార్ కని కింద పెట్టి, నీ మౌతి ఆర్గన్లా ఉంది, మరో మౌతార్ కని ఎందుకు అని కిస్ చేశాను.

0: to city only on Rainbow Krishnaveni FM 102.2.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట కేరింత. ఈ చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట. సంగీతం మిక్కీ జీ మేయర్, రచన రామ్ జోగయ్య శాస్త్రి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట అల్లరిమగుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, రచన ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట మౌనమేల్నొయ్యి. ఈ చిత్రానికి రమణ గోగుల ప్రియ ఆలపించిన పాట, వేటూరి రచన.

0: ధ్రువీయ భాలు, ఉత్తర ధ్రువపు ఎలుగుబంటి.
1: భవిష్యకీ పీఢీ
0: రాబోయే తరము.
1: స్వాస్థ్య ఆరోగ్యము. అబ సవాలం కా జవాబ్ దేనా హోగా. సంయుక్త రాష్ట్ర సంఘమే ఇక లడకీనే భాషణ దియా థా నా, ఉస్కా నామ్ క్యా హై?
0: యుగరత్న శ్రీవాస్తవ్.
1: ఉసనే కబ భాషణ దియా?
0: సితంబర్ 2009 మే.
1: ఉసనే క్యా కహా?
0: హిమాలయ పిఘల్తే జా రహే హై, ధ్రువీయ భాలు మర్తే జా రహే హై, హర్ పాంచ్ మే సే దో వ్యక్తియోం కో పీనే కా సాఫ్ పానీ నహీ మిల్తా.
1: దూసరా పరిచ్ఛేద పఢో.
0: ఆదరణీయ సభాజనో, అబ్ సమయ ఆ గయా హై కి హమ్ కుచ్ కదమ్ ఉఠాయే, హమ్ అపనీ ధర్తీ బచానీ హోగీ, అపనే లియే హీ నహీ బల్కి భవిష్య కే లియే భీ యహ కామ్ యహా నహీ హోగా. తో కహా హోగా? అబ్ నహీ హోగా తో కబ్ హోగా? హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా? ఆప్సే నివేదన్ హై, ఆప్ హమారీ ఆవాజ్ సునో. భవిష్య కే లియే మజబూత్ ఇరాదోం కీ జరూరత్ హై. హైటెక్ సమాజ్ బనా లేనే కా బ్యాంకోం మే కరోడ్ రూపాయే జమా కర్నే సే హమ్ అపనీ ధర్తీ నహీ బచా సక్తే.
1: గౌరవనీయుడైన సభికులారా, ఇప్పుడు తగిన సమయం వచ్చింది సుమా. మన భూమిని మనం రక్షించుకుందాం. భవిష్యత్తు కోసం ఈ పని ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం? మనం చేయకపోతే ఎవరు చేస్తారు? నా సవినయ ప్రార్థన ఏమనగా, భవిష్యత్తు కోసం గట్టి నిర్ణయాలు, సరైన నాయకత్వం అవసరం. హైటెక్ సమాజం నిర్మించడం వలన బ్యాంకుల్లో కోట్ల రూపాయల విలువ గల భూమిని రక్షించలేము సుమా. శబ్దార్థరిఖో ఆదరణీయ గౌరవింపదగిన.
0: ఆదరణీయ గౌరవింపదగిన.
1: కదం అడుగు.
0: కదం అడుగు.
1: ధరతీ భూమి.
0: ధరతీ భూమి.
1: నివేదన్ ప్రార్థన.
0: నివేదన్ ప్రార్థన.
1: బచానా రక్షించుట.
0: బచానా రక్షించుట.
1: అచ్చీ బాత్ హై, సవాలం కా జవాబ్ దో. అబ సమయ ఆ గయా హై, హమే క్యా కర్నా హై?
0: కదమ్ ఉఠానా హై.
1: హమారా కర్తవ్య క్యా హై?
0: హమే అపనీ ధర్తీ బచానీ హై.
1: భవిష్య కే లియే క్యా చాహియే?
0: మజబూత్ ఇరాదోం కీ జరూరత్ హై.
1: హైటెక్ సమాజ్ బనానే సే క్యా హోగా?
0: బ్యాంకోం మే కరోడోం రూపాయే జమా కర్ సక్తే, లేకిన్ ధర్తీ కో నహీ బచా సక్తే.
1: తీసరా పరిచ్ఛేద్ పడు.
0: మై దునియా కే సభీ నేతాఓం సే దో ప్రశ్న పూచనా చాహతీ హూ. క్యా పర్యావరణ సమస్యాఓం కీ పెహచాన్ కిసీ భౌగోళిక్ రాజనైతిక్ సీమాఓం ఔర్ ఆయు సమూహోం కే దాయరే మే హోతీ హై? మేరా ఉత్తర్ నిశ్చిత తౌర్ పర్ నహీ హై. ఇసీలియే తో సంయుక్త రాష్ట్ర సంఘ హై. వే ఐసే ముద్దోం పర్ ఏక్ దూసరే సే బాత్చిత్ కర్వాయే. ఇస్ బాత్చిత్ మే బచ్చో ఔర్ యువకోం కీ ఆవాజ్ భీ షామిల్ కీ జాయే. యది రాష్ట్ర కీ సురక్ష, శాంతి ఔర్ ఆర్థిక వికాస్ హీ ఆప్కే లియే జరూరీ హై, తో పర్యావరణ బదలావ్ జరూరీ ముద్దా క్యోం నహీ హోనా చాహియే. మే ఆశా కర్తీ హూ కీ సంయుక్త రాష్ట్ర సంఘ్ మానవీయ దృష్టికోణ్ సే సోచేగా, పురాణీ బాతుం కో భులాకర్ నయే కదమ్ ఉఠాయేగా. అబ్ హమారే హాత్ మే కేవల్ వర్తమాన్ ఔర్ భవిష్య హై. అబ్ హమే కుచ్ ఐసా కర్నా హోగా జిస్సే భవిష్య కా సంరక్షణ్ హో.
1: తెలుగు మే భావార్థ బతావుంగా, సావధానీ సే సునో. ప్రపంచ నాయకులను రెండు ప్రశ్నలు అడగదలిచాను. పర్యావరణ సమస్యలనేవి భౌగోళిక రాజనీతి పరిధికి లోబడి ఉంటాయా? నా జవాబు కాదు అని. అందుకే ఐక్యరాజ్య సమితి ఉన్నది సుమా. ఈ విషయం మీద ఒకరితో ఒకరు చర్చలు జరపవచ్చు. అందులో ఎక్కువగా పిల్లలు యువకులు పాల్గొనవచ్చు. దేశం యొక్క సంరక్షణ, ఆర్థిక వికాసం, శాంతి అన్నీ కూడా పర్యావరణ మార్పు మీద ఆధారపడి ఉన్నాయి.

0: ఐక్యరాజ్య సమితి మానవతా విలువలతో ఆలోచిస్తుందని అనుకుంటున్న పాత విషయాలను మరచి క్రొత్త అడుగులు వేయాల్సిమా. భవిష్యత్తు సంరక్షణే మన కర్తవ్యం. శబ్దార్థరికు రాష్ట్ర దేశము,
1: రాష్ట్ర దేశము,
0: పహచాన్ గుర్తింపు,
1: పహచాన్ గుర్తింపు,
0: దాయరే అధికార పరిధి,
1: దాయరే అధికార పరిధి,
0: ఐసా ఈ విధముగా,
1: ఐసా ఈ విధంగా.
0: అబ సవాలం కా జవాబ్ దేనా హోగా. దునియా కే సభీ నేతాఓం సే యుగరత్న శ్రీవాస్తవ్ కితనే ప్రశ్న పూచనా చాహతీ హై?
1: దో ప్రశ్న.
0: పహలా ప్రశ్న క్యా హై?
1: క్యా పర్యావరణ సమస్యాఓం కీ పెహచాన్ కిసీ భౌగోళిక రాజనైతిక సీమాఓం ఔర్ ఆయు సమూహోం కే దాయరే మే హోతే హై?
0: సంయుక్త రాష్ట్ర సంఘ కా కర్తవ్య క్యా హై?
1: వే ఐసే ముద్దోం పర్ ఏక్ దూసరే సే బాత్చీత్ కర్వానా హై.
0: ఇస్ బాత్చీత్ మే కిస్కో జరూర్ షామిల్ కరానా హై?
1: ఇస్ బాత్చీత్ మే బచ్చోం ఔర్ యువకోం కీ ఆవాజ్ భీ జరూర్ షామిల్ కరానా.
2: 102.2 మెగాహెర్ట్స్ వై మీరు వింటున్నారు ఆకాశవాణి. మీరు ఇంతవరకు 9వ తరగతికి బదిలీ అప్ని సోచ్ హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు, విద్యార్థిని కె సౌజన్య. 102.2 మెగాహెర్ట్స్ వై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో సీతా కళ్యాణం నాటకం వింటారు. పాత్ర నారదుడు. కథకులు శ్రీ డి శ్రీనివాసాచార్యులు గారు. హార్మోనియం శ్రీ ఎం నిరంజన్ రావు గారు.

ఆర్యా నమస్కారము. భగవదాగమనమున మా గృహము పావనమయ్యే, దయచేసి పీఠమును అలంకరించి మీరీ విధేయుల వలన ఏమి ఫలితము కోరి వచ్చిద్రో ఎరిగింపు ప్రార్థన. నిరాకరించి ఎంత మాట, పరాకునైన నిరాకరింపిన మహాముని, మా వంశమునకు మూల పురుషులకు సూర్య భగవానుడి పార్థిశ నుదయించుతుండా ఈ పంక్తి రధీంద్రుని మేన ప్రాణములుండా ఈ స్వామిత్ర విశ్వాన్ని ద్విగుణీకృతం బగును గాని విభంగము కాజాలదు మహాత్మా. ఆడి తల్లంగ

ఆహా, ఏమి మీరు యజ్ఞమునరించుచుండ్రియా? ఆహా, ఎంత కర్ణరసాయము, ఎంత హృదయానందము! 15 వత్సరములకు పూర్వం పుత్ర కామేష్టి యజ్ఞమును ఆచరించి సఫల మనోరథుడునైన నేను తిరిగి జన్మ నైపుణ్యమును ఆర్జించుచుంటునే తరించి ఏమి కావలేను సెలవిడు. మరుక్షణము దాటక మరి యొక్క లీల కోరక మారుమాట్లాడక సమర్పించుకునేడు సర్వసిద్ధంగా ఉన్నాను.

మహానుభావ, రాముడు బాల్య శాపల్యమనేని బాయని రాము, బాణ ప్రయోగానుభవము తెలియని రాము, భవనము దాటి బయటకు అడుగుడని రాము, అట్టి రాముడు నా రాముడు ఆ దానవులను సంహరించేవాడును, మీ శవనమును రక్షించేవాడునా. బాలుడు వాడు నా ఎదుట పల్కుటకే.

భుజల్.

నాయనా శ్రీరామచంద్ర, నీ ప్రయత్నము వారింపరాలేదు, నీ ప్రయాణము సహింపరాలేదు. ఇట్టి సమయమును నిన్ను నేను ఏమని దీవింతునయ్యా, ఏమని దీవింతును? కాలము తీరినను తిదప కలిగిన బిడ్డ.

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో నాటకం సీతా కళ్యాణం నారదుడు పాత్ర పద్యాలు విన్నారు. కథకులు శ్రీ డి శ్రీనివాసాచార్యులు గారు, హార్మోనియం శ్రీ ఎం నిరంజన్ రావు గారు. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాలు. ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినండి జల్సా. ఈ చిత్రానికి టిప్పు గోపికా పూర్ణమి ఆలపించిన పాట, రచన భాస్కర్ భట్ల రవికుమార్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట అల్లరి ప్రియుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట మీకోసం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఎలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
0: చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట వాన. ఈ చిత్రానికి కార్తిక్ ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట వంశానికొకడు. ఈ చిత్రానికి బాలు చిత్ర ఆలపించిన పాట వేటూరి సుందరరామూర్తి రచన.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి ఈ పాట జులై ఈ చిత్రానికి ఆదినేని స్వామి ఆలపించిన పాట. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రచన దేవిశ్రీప్రసాద్.

102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు వింటున్నారు. సో తర్వాత చిత్రగీతాల్లో తర్వాత వినబోతున్నటువంటి పాట నువ్వు నేను. ఈ చిత్రానికి సందీప్ ఉషా ఆలపించిన పాట, రచన కులశేఖర్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట భలే భలే మగాడువోయ్. ఈ చిత్రానికి సచిన్ వారియర్ బృందం ఆలపించిన పాట, సంగీతం గోపీసుందర్, రామ్ జోగయ్య శాస్త్రి రచన.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట రాజకుమారుడు. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన పాట, రచన చంద్రబోస్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట జోడి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట, రచన భువనచంద్ర.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి ఈ పాట వంశీ. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన పాట. మణిశర్మ సంగీతం, రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి ఈ పాట నేను లోకల్. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, మనీషా, ఈరాభాతిని ఆలపించిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి.

చివరిగా మీరు విన్న ఈ పాటతో చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెర్ట్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగల్పూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేశారు. 3 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ మెటీరియల్ రికవరీ సెంటర్ను ప్రారంభించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో 2 కోట్ల 70 లక్షల రూపాయలతో చేపట్టనున్న మల్లనూరు జూనియర్ కళాశాల పనులకు భూమి పూజ చేశారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 8904 బంగారు కుటుంబాలకు P4 కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంజీవని ప్రాజెక్టులో భాగంగా పౌరుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆరోగ్యాన్ని పరిరక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5000 దేవాలయాల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. అర్హులందరికీ ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి, పేదలకు పట్టాభిషేకం పేరుతో ఇల్లు ఇంటి స్థలం ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: P4 జీరో పావర్టీ అంటే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ MBK మార్గదర్శి బంగారు కుటుంబాలు. డబ్బులుండే వాళ్ళు మార్గదర్శకులుగా ఉండి పేదవాళ్ళని బంగారు కుటుంబాలకు వర్గీకరణ చేసి వీళ్ళని ఆదుకోవాలి. దానికోసం నేను ఒక మాట చెప్పాను, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఇస్తే ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. మీకు తెలివితేటలున్నాయి, మీరు వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి, చేయూతనివ్వండి.
0: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ నెల 23-24 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించి ముందస్తు భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వంశధార, నాగావళి నదీ ప్రవాహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారి

0: ప్రారంభించాలని సూచించారు. రాష్ట జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి కించరపు అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డిఎస్సిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే నిరసన తెలియజేయవచ్చన్నారు. అయితే కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ఫేక్ అంటూ అవమానించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులపై దాడి జరిగిందన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంటూ, ఈ ఘటనలో ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సాహిత్య దిగ్గజం మహాకవి గురజాడ అప్పారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యమని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయన ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు జాతికి అభ్యుదయ భావాలను, విశాల దృక్పథాన్ని అందించిన మహనీయుడు గురజాడ అని కొనియాడారు. కన్యాశుల్కం నాటకం ద్వారా నాటి సాంఘిక దురాచారాలపై ధైర్యంగా గలం విప్పి సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని చెప్పారు. గురజాడ వారసులకు గతంలో నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని పునరుద్ధరించామని, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి తార్కాణమని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశ స్థూల జాతీయోత్పత్తిని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం వాణిజ్య రంగంలో సులభతర విధానాలను ప్రవేశపెట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అధిక ప్రాధాన్యతమిస్తూ ప్రభుత్వం నిబంధనలను సరళీకరించి అనవసరమైన అధికారిక ప్రక్రియలను తగ్గించడం మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. ఈ విధానాలు వ్యాపార వర్గాలకు కీలకమైన ఆర్థిక అభివృద్ది ప్రయోజనాలను అందించాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల ద్వారా విదేశీ పెట్టుబడులు పెరిగాయి. వ్యాపార కార్యకలాపాలు పెరిగి అధిక ఉత్పాదకత, మార్కెట్ విస్తరణ కారణంగా ఆర్థిక వృద్ధి వేగవంతమైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిర్వహణ ఖర్చులను తగ్గించి రుణ లభ్యతను మెరుగుపరిచింది. అనధికారిక ఆర్థిక వ్యవహారాలను, అవినీతిని తగ్గించింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ NSWS, ఉద్యమ రిజిస్ట్రేషన్ పోర్టల్, శ్రమ సువిధ పోర్టల్ వంటివి మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: జిస్ భారత్ మే దస్తావేజో మే కాగజో మే కానూనో మే ఉలజానా బ్యూరోక్రసీ కి పహచాన్ మానా జాతా థా వహీ ఆజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ మే బడీ ఛలాంగ్ లగా రహా జహాన్ సాలో తక్ శ్రమికో కో ఉద్యోగో కో సేకడో కానూనో కే జాల్ మే ఉల్జాయ రఖా గయా వహీ ఆజ్ దర్జనో శ్రమ కానూన్ 4 లేబర్ కోడ్స్ మే సమా చు జహాన్ కభీ కృషి కో సిర్ఫ్ గుజారే కా మాధ్యమ మానా జాతా.
0: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో పోషణ్ మాసోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ, మునగాకు ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేశారు. మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికలు, చిన్నారుల్లో రక్తహీనత పెద్ద సమస్యగా మారిందని, దీనికి మునగాకు దివ్య ఔషధమని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. మునగాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని, మునగాకును ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగులపూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

0: చాంపియన్తో సెల్ఫీ తీసుకుందాం.
1: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
0: ఇది నీ కార్డు పిన్ను, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో ముందుగా రొయ్యలు పీతల వ్యర్థాల నుండి తయారు చేసే ఉప ఉత్పత్తులు ఈ అంశంపై శ్రీమతి కె. కుముదా గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: కుముదా గారు నమస్కారం అండి.
2: నమస్తే మేడం.
1: మీరు ఇక్కడ కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో ఉన్నటువంటి శ్రీ ఎంవీకేఆర్ ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి.
2: అవును మేడం.
1: ఇప్పుడు మనకి ఆక్వా రంగం విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ చేపల పెంపకం మీద కానీ రొయ్యల పెంపకం పీతల పెంపకం వీటి మీద రైతు సోదరులందరూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అలాగే వారికి ఉన్న వ్యవసాయ భూమిని కూడా ఎక్కువగా ఈ చేపల చెరువులుగా మార్చేస్తూ ఉన్నారు కదండి.
2: అవును మేడం.
1: ఇటువంటి నేపథ్యంలో వారు ఈ చేపల నుంచి కానీ రొయ్యల నుంచి కానీ విలువ ఆధారిత ఉత్పత్తులు కానీ ఉప ఉత్పత్తులు కానీ తయారు చేసుకుని దాని ద్వారా కూడా ఆదాయాన్ని గడిస్తూ ఉన్నారు కదండి. రొయ్యల నుంచి కానీ అలాగే పీతల నుంచి కానీ కొన్ని వ్యర్థాలు అనేవి విడుదలవుతూ ఉంటాయి కదా, వాటి ద్వారా ఎటువంటి ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ మీ ద్వారా ఈ రోజు మన రైతు సోదరులందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నామండి.
2: తప్పకుండా మేడం.
1: ముందుగా అసలు ఈ రొయ్యల విషయం గానీ పీతల విషయం గానీ మనం చూసుకున్నట్లయితే ఈ వ్యర్థాల యొక్క ప్రాధాన్యత ఏంటంటారు?
2: గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశం ఆక్వాకల్చర్లో పురోగతిని సంతరించుకుంటుంది. అందులోనూ ముఖ్యంగా రొయ్యలు మరియు పీతల పెంపకంలో అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు విదేశాలలో రొయ్యలకు అధిక డిమాండ్ ఉండడం వలన ఆక్వారంగంలో మన భారతదేశం ఒక మార్గదర్శకంగా ఏర్పడింది. ముఖ్యంగా ప్రాసెసింగ్ పరిశ్రమల నుండి రొయ్యలను మరియు పీతలను ఎగుమతి చేయడంలో మన భారతదేశానికి ఆర్థికంగా అధిక లాభాలు చేకూరుతుంది. అదే సమయంలో ప్రాసెసింగ్ పరిశ్రమ నుండి వ్యర్థాలు కూడా ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది. అనగా సంవత్సరానికి సుమారు 125,000 నుండి 150,000 టన్నుల వరకు వ్యర్థాలను విడుదల చేస్తుంది. వ్యర్థ పదార్థాల పెరుగుదల వలన పర్యావరణ సమస్యకు దారితీస్తుంది, ఎందుకంటే ఇవి సహజంగా కుళ్ళేటప్పుడు చెడు వాసనను కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యర్థాలు క్షారత్వాన్ని కలిగి ఉండడం వలన అవాంఛనీయమైన మైక్రోఫ్లోరా పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది. వ్యర్థ పదార్థాల్లో ఉండేటువంటి పాలిమర్లు కోస్తా తీర ప్రాంతంలో కాలుష్యానికి ప్రధాన వనరుగా ఏర్పడింది. ఈ పదార్థాలను కూడా సరైన క్రమంలో వినియోగించి విలువైన ఉత్పత్తులుగా మార్చుకోవడం వలన ఆర్థికంగా లబ్ధి పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చు.
1: మరి ఈ రొయ్యల నుంచి కానీ పీతల నుంచి కానీ వ్యర్థాలు వెలువడతాయని చెప్తున్నారు కదా, వాటి ద్వారా ఉప ఉత్పత్తులు ఎటువంటివి తయారు చేయొచ్చు అంటారు?
2: రొయ్యలు మరియు పీతల ప్రాసెసింగ్ పరిశ్రమ నుండి ఉత్పత్తి అయ్యే తలభాగాలు మరియు బాహ్య కవచాలను వ్యర్థ పదార్థాలుగా పరిగణించవచ్చు. ఈ వ్యర్థాల నుండి తయారు చేసేటువంటి ఉత్పత్తులను ఉప ఉత్పత్తులు లేదా బై ప్రొడక్ట్స్ అని అంటారు. రొయ్యలను ప్రాసెసింగ్ చేసేటప్పుడు 55% మాంసం గాను, అంటే మానవుని ఆహారం కొరకు వినియోగించుకోను, పోగా మిగిలిన 38% వ్యర్థాలుగా బయటకు వస్తుంది. ఈ వ్యర్థ పదార్థాల్లో కూడా 64% ప్రోటీన్స్, 2% కొవ్వు పదార్థాలు మరియు 34% కైటిన్ కైటోసన్లు కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కొవ్వు శాతం అనేది రొయ్య యొక్క వయసుపై ఆధారపడి ఉంటుంది. అంటే 1 నెల వయసు గల రొయ్యలో 1.5% కొవ్వును కలిగి ఉంటుంది. అదే పూర్తిగా పెరిగిన రొయ్యల వ్యర్థాలలో 3.5 నుండి 4.5% వరకు కొవ్వును కలిగి ఉంటుంది. ఇంకా మిగిలిన ప్రోటీన్స్ మరియు కైటోసన్లు వయసుతో విభిన్నంగా ఉంటాయి. ఈ వ్యర్థ పదార్థాల్లో గల ప్రోటీన్లను, కొవ్వులను మరియు కైటిన్ కైటోసన్లను వేరుపరచడానికి ఎంజైమాటిక్ జల విశ్లేషణ గాని లేదా క్షార ఆమ్ల ద్రావణాలను ఉపయోగించి కానీ వేరు చేయవచ్చు. ముఖ్యంగా ఈ రొయ్యలు మరియు పీతల వ్యర్థాల నుండి వెలువడే కైటిన్ కైటోసన్లను ముఖ్యమైన ఉప ఉత్పత్తులుగా పరిగణించవచ్చు.
1: ఇప్పుడు కైటిన్ కైటోసన్ అని చెప్పారు కదమ్మా మీరు.
2: అవును మేడం.
1: ఈ రొయ్యల నుంచి కానీ పీతల వ్యర్థాల నుంచి కానీ ఈ కైటిన్ ని ఎలా తయారు చేస్తారు?
2: రొయ్యలు మరియు పీతల బాహ్య కవచాలను కైటిన్ ఉత్పత్తికి ప్రధాన వనరుగా పరిగణించవచ్చు. ఇవే కాకుండా క్రస్టేషియా జాతికి చెందిన జీవుల యొక్క బాహ్య కవచాలను కూడా కైటిన్ తయారీకి ముడి పదార్థాలుగా వినియోగించవచ్చు. ఈ కైటిన్ తయారీలో ముఖ్యంగా 2 ప్రక్రియలు ఉంటాయి. మొదటి డీమినరలైజేషన్. ఈ డీమినరలైజేషన్ ప్రక్రియలో వ్యర్థాల్లో ఉండేటువంటి ఖనిజ పదార్థాలని తొలగించడాన్ని డీమినరలైజేషన్ అని అంటారు. ఈ ప్రక్రియ కొరకు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. ఇంకా రెండవది డీప్రోటీనైజేషన్. వ్యర్థాల్లో ఉండే ఉపయోగపడని ప్రోటీన్లను తొలగించడాన్ని డీప్రోటీనైజేషన్ అని అంటారు. ఇలా చేయడం వల్ల ఎంజైముల చర్యను తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఎండిన రొయ్యల వ్యర్థాల్లో 15-30% మరియు ఎండిన పీతల వ్యర్థాల్లో 13-15% కైటిన్ను కలిగి ఉంటుంది. ఈ కైటిన్ కైటోసిన్ తయారీకి ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది.
1: మరి ఈ కైటిన్ నుంచి కైటోసిన్ తయారు చేస్తారన్నారు కదా, ఏ విధంగా తయారు చేస్తారు?
2: ఈ కైటిన్ అనేది కైటోసిన్ తయారీకి ప్రధాన వనరుగా చెప్పుకోవచ్చు. డీ అసిటలేటెడ్ రూపంలో ఉన్న కైటిన్ నే కైటోసిన్ గా పరిగణిస్తారు. అంటే కైటిన్ లో ఉండేటువంటి అసిటైల్ సమ్మేళనాలను తొలగించడాన్ని డీ అసిటలేషన్ అని అంటారు. ఈ ప్రక్రియ కొరకు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగించాలి. ఈ ప్రక్రియలో ముడి పదార్థమైన కైటిన్ కు 40% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపి 100°C వద్ద పరోక్ష ఆవిరి పద్ధతిలో ఉడికించాలి. ఇలా చేసేటప్పుడు కొద్దిపాటి పదార్థాన్ని తీసి నీటితో క్షారగుణం పోయే వరకు కడిగి 1% ఎస్టిక్ ఆమ్లంలో కరుగుతుందో లేదో చూడాలి. ఎస్టిక్ ఆమ్లంలో కరిగినట్లయితే కైటిన్ లో ఉండేటువంటి అసిటైల్ సమ్మేళనాలను విచ్ఛిన్నం చెంది కైటోసిన్ గా ఏర్పడుతుంది.
1: ఇప్పుడు కైటోసిన్ లో ఉండే పోషక పదార్థాలు అంటే విలువ స్థాయి తెలియజేస్తారా?
2: కైటోసిన్ లో అధిక మొత్తంలో దాదాపు 90% వరకు పిండి పదార్థాలు, 2% ముడి ప్రోటీన్లు, 3% పీచు పదార్థాలు మరియు 8% తేమ శాతాన్ని కలిగి ఉంటుంది. ఇందులో కొవ్వు పదార్థాలు అనేటివి ఉండవు. అందువలన ఈ కైటోసిన్ ను కొవ్వును శోషించుకునే లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది.
1: మరి ఈ కైటోసిన్ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది?
2: ఈ కైటోసిన్ అనేది అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇది ఒక జీవానుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. కైటోసిన్ కు ఎటువంటి యాంటీజెనిక్ లక్షణాలు లేవు. ఇవి బ్యాక్టీరియాలను నశింపచేసే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కైటోసిన్ కి ఒక యాంటీ థ్రాంబోటిక్ అంటే రక్తగడ్డలను నిరోధించుట మరియు హీమోస్టాటిక్ లక్షణాలను చూపిస్తుంది. కైటోసిన్ లో గల పాలిసాకరైడ్స్ అనేటివి నీటిని నిలుపుగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కైటోసిన్ కు రోగ నిరోధక లక్షణాలను మరియు యాంటీ ట్యూమర్స్ ఫామ్ అవ్వకుండా ఉండేటువంటి లక్షణాలు కూడా చాలా పుష్కలంగా ఉంది. కైటోసిన్ అనేక పరాన్న జీవులు మరియు జెర్మ్స్ అభివృద్ధిని కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి మౌల్డ్స్ మరియు ఈస్ట్ల పెరుగుదలను నియంత్రించే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది
1: ఈ కైటోసిన్ అనేది. మరి ఈ కైటిన్ గానీ కైటోసిన్లు గానీ అసలు మానవునికి ఏ విధంగా ఉపయోగపడతాయి?
2: మానవుని జీవన విధానంలో ఈ కైటిన్ మరియు కైటోసిన్లు అనేక రంగాల్లో విరివిగా ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల తయారీలోను, నీటి శుద్ధీకరణలోను, కాస్మెటిక్స్ లోను, వైద్య శాస్త్రం మరియు ఔషధాలలోను ఇవి ఉపయోగపడుతుంది.
1: ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల తయారీలో ఈ కైటిన్ గానీ కైటోసిన్ గానీ ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు కదా.
2: అవునండి,
1: అది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
2: కైటిన్ మరియు కైటోసిన్ కు ఉండేటువంటి గడ్డకట్టడం, ఎమల్సిఫికేషన్ మరియు జెల్లింగ్ లక్షణాలు ఆహార పదార్థాలను స్థిరీకరించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్ జ్యూసెస్ మరియు వైన్స్ తయారీలో క్లారిఫైయింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. వీటిని ఉపయోగించి బేకింగ్ ఆహార పదార్థాల తయారీలో పీచి పదార్థం వాడకాన్ని తగ్గించుకోవచ్చు. మైక్రో క్రిస్టలైన్ రూపంలో ఉన్నటువంటి కైటోసిన్ వలన ఆహారం యొక్క రంగు, రుచి మరియు షెల్ఫ్ లైఫ్ పెంచుకోవడంలో పీచు పదార్థాలు చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రెడ్ తయారీలో ఉపయోగించేటువంటి ఎమల్సిఫైయర్స్ మరియు క్రమబద్ధీకరించే పదార్థాలు బదులుగా ఈ కైటోసిన్ ని వాడుకోవచ్చు. ఈ కైటోసిన్ పొడిని ఉపయోగించి కొన్ని రకాల పండ్లకు మరియు కూరగాయలకు పూత పూయడం వలన కూరగాయలు మరియు పండ్లలో ఉండేటువంటి నీటిని బయటకు పోకుండా ఆపి కొన్ని రోజుల వరకు తాజాగా నిల్వ ఉంచుతుంది. మానవుడు

0: రోజుకు కొద్ది మోతాదులో ఈ కైటోసన్ తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న అదనపు కొవ్వు పదార్థాన్ని గ్రహించి బయటకు పంపుతుంది.
1: అంటే మానవునికి ఆహార పదార్థాల తయారీ విషయంలో ఈ కైటిన్ గానీ కైటోసిన్ గానీ చాలా ఉపయోగపడుతుందని
0: అవును
1: చెప్పుకోవచ్చు మనం.
0: మేడం.
1: మరి నీటి శుద్ధీకరణలో కూడా ఇవి బాగా ఉపయోగపడతాయని చెప్తున్నావు కదా,
0: అవును మేడం.
1: ఏ విధంగా ఉపయోగపడతాయి?
0: నీటి శుద్ధీకరణలో ఈ కైటిన్ కైటోసన్లు ఉపయోగించి భారలోహాలను తొలగించవచ్చు మేడం. ఈ భారలోహాలను తొలగించడంలో ఇది మంచి కీలేటింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మురుగునీటి శుద్ధీకరణలో పెట్రోలియం మరియు పెట్రోలియం ఈథర్లను తొలగించడం ఇది మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ కైటిన్ మరియు కైటోసన్లు ద్రవాభిసరణలోను, వ్యతిరేక ద్రవాభిసరణలోను, మైక్రోఫిల్టరేషన్లోను, డీసెలినైజేషన్లోను మరియు డయాలసిస్లోను ఉపయోగిస్తున్నారు.
1: ఇంకా ఇవి కాస్మెటిక్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారని చెప్తున్నారు కదా,
0: అవును
1: ఏ
0: మేడం.
1: విధంగా?
0: ఈ కైటిన్ కైటోసన్ మరియు వీటి యొక్క ఉత్పన్నాలు ముఖ్యంగా మూడు రకాల సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
1: ఏంటవి?
0: అందులో ముఖ్యంగా జుట్టు సంరక్షణ. కైటోసన్కు ఉండేటువంటి ధనావేశం వలన ఇవి జుట్టుకు సంరక్షణ కవచంలాగా ఏర్పడి జుట్టును మృదువుగా సున్నితంగా మార్చి జుట్టు పటుత్వాన్ని పెంచుతుంది. అందుకని ఈ కైటోసన్ను జుట్టుకు ఉపయోగించేటువంటి షాంపూస్, హెయిర్ స్పాలు, హెయిర్ స్టైలింగ్ లోషన్స్, హెయిర్ కలర్స్ మరియు ఏ టానిక్స్ లో ఉపయోగిస్తున్నారు.
1: జుట్టు సంరక్షణలో కాకుండా ఇంకా ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటారు?
0: చర్మ సంరక్షణలో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కైటోసన్ ఉండే ధనావేశం మరియు పరమాణు బరువు వలన చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ఇందులో ముఖ్యంగా చర్మానికి ఎక్కువగా మాయిశ్చరైజర్స్ గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీటిని ఫేస్ క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్, నెయిల్ ఎనామిల్లోను మరియు ముఖానికి ఉపయోగించేటువంటి ఫౌండేషన్స్లోను, ఐ షాడోస్లోను, లిప్స్టిక్స్లోను మరియు క్లిన్జింగ్ ఏజెంట్లుగా కూడా ఉపయోగపడుతుంది. ఇవి యువి రేడియేషన్కు వ్యతిరేకంగా ఉండి చర్మాన్ని కాపాడుతుంది. నోటి సంరక్షణలో కూడా ఈ కైటోసన్ను ఉపయోగిస్తున్నారు. నోటి సంరక్షణకు ఉపయోగించేటువంటి టూత్ పేస్ట్, మౌత్ వాషెస్ మరియు షూయింగ్ గమ్స్ అలాగే మౌత్ ఫ్రెషనర్స్లో కూడా కైటోసన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
1: ఇవన్నీ కూడా మనకి సౌందర్య సాధనాల్లో, కాస్మెటిక్స్ లో
0: ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మనం కైటోసన్.
1: అలాగే కాకుండా ఇంకా ఔషధాలు అంటే వైద్య శాస్త్రంలో కూడా మరి ఈ కైటిన్ గాని కైటోసిన్ గాని ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయంటారా?
0: ఉంది మేడం. ఈ కైటిన్ కైటోసన్ కు శిలీంద్ర నాశక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకని ఈ శిలీంద్ర పెరుగుదలను అవరోధిస్తుంది. అలాగే మానవుల్లో కలిగేటువంటి కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కైటోసన్ను అధిక కొలెస్టరాల్ మరియు ఉబ్బసం వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. రక్తహీనత, బలాన్ని కోల్పోవడం మరియు నిద్ర పట్టకపోవడం వంటి వ్యాధుల చికిత్సకు ఈ కైటోసన్ ఉపయోగపడుతుంది. మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన డయాలసిస్ ప్రక్రియలో కూడా ఈ కైటోసన్ను ఉపయోగిస్తున్నారు. దంతాలకు సంబంధించినటువంటి క్యావిటీస్ మరియు చిగుళ్ళు వాపులకు కూడా ఈ కైటోసన్ నేరుగా ఉపయోగించి దంత చిగుళ్లను బలపరచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. శస్త్రచికిత్సలో కణజాలాల పునరుద్ధరణ కొరకు కైటోసన్ని ఉపయోగిస్తారు. గాయాలు మానుటలోను, చర్మాన్ని తిరిగి అభివృద్ధి చేయుటకు మరియు నాడీ కణముల పెరుగుదలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల ఔషధాల తయారీలో కూడా ఈ కైటోసన్ను క్యాప్సిల్స్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఔషధాల తయారీలో ఉండే మందులు కరిగిపోయే విధానాన్ని మరియు మందులో ఉండే చేదు రుచిని మెరుగుపరచడానికి కైటోసన్ని ఉపయోగిస్తున్నారు.
1: అంటే ఔషధ రంగంలో కూడా ఇది ఎక్కువగా ఉపయోగకరంగానే ఉంది, ఈ కైటిన్ గానీ కైటోసిన్ గానీ. మరి ఇవి మానవులకి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు కదా, అలాగే ఇవి జంతువులకు కూడా ఏ విధమైన ఉపయోగాన్ని కలిగించే అవకాశం ఉందంటారా?
0: ఉంది మేడం. ఈ కైటిన్ మరియు కైటోసిన్ అనేవి వెచ్చని రక్తం కలిగిన జంతువులకు ఎలాంటి హాని కలుగ చేయదు. వీటికి ఉండేటువంటి ఎమల్సిఫికేషన్, గడ్డకట్టడం మరియు జెల్లింగ్ లక్షణాలు ఆహార పదార్థాలను స్థిరీకరించడంలో సహాయపడుతుందని చెప్పాను కదా మేడం. అందువలన ఈ కైటిన్ మరియు కైటోసన్లను జంతువుల ఆహార పదార్థంలో ఒక ముడి పదార్థంగా వాడుకోవచ్చు. ముఖ్యంగా మన భారతదేశంలో కైటిన్ మరియు కైటోసన్ ని ఉపయోగించి కోళ్ల పెంపకంలో 0.5% ఎఫ్సీఆర్ని తగ్గించి 12% శరీర బరువుని పెంచుతున్నారు. ఇంకా చేపలు మరియు రొయ్యల మేత తయారీలో కూడా వీటిని ముడి పదార్థాలుగా ఉపయోగించుకోవచ్చు.
1: ఈ విధంగా జంతువులకి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకా ఇతర రంగాల్లో ఏ విధంగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు?
0: ఈ కైటిన్ మరియు కైటోసన్ అనేక రంగాల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ వస్తుంది మేడం. ఇందులో ముఖ్యంగా పేపర్ మరియు వస్త్ర పరిశ్రమలో ఒక సర్దుబాటు పదార్థంగా దీన్ని ఉపయోగిస్తున్నారు మేడం. ఇంకా ఫోటోగ్రఫీలో ఒక ఫిక్సింగ్ ఏజెంట్ గాను, తర్వాత విస్తరణను పెంపొందించడానికి ఇవి తోడ్పడుతుంది మేడం. క్రోమటోగ్రఫీలో ఈ

0: కైటోసెన్ను ఒక బేస్ పదార్థంగా కూడా ఉపయోగించుకుంటున్నారు.
1: కాబట్టి కుముద గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ రొయ్యల నుంచి కానీ పీతల నుంచి కానీ వెలువడే వ్యర్థాలతో ఈ కైటిన్, కైటాసిన్ అనే ఉప ఉత్పత్తులని తయారు చేసుకుని వాటిని వివిధ రంగాలలో వివిధ పదార్థాల తయారీకి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మానవునికి కూడా చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల. సౌందర్య సాధనాల తయారీలో కానీ, అలాగే ఆహార పదార్థాల తయారీలో కానీ, ఇంకా వైద్య రంగంలో కానీ, ఇంకా జంతువులకు కూడా వీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యర్థాల నుంచి అర్థాలను తయారు చేసుకుని వాటి ద్వారా కూడా వాళ్ళు ఎక్కువగా ఆదాయాన్ని గడించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యర్థాలే కాని వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటి ద్వారా ఇలాగ ఉప ఉత్పత్తులను కన్నా తయారు చేసుకుని వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మంచి ఆదాయం గడించడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరు ఇంతవరకు పల్లెసీమల కార్యక్రమంలో రొయ్యలు, పీతల వ్యర్థాల నుండి తయారు చేసే ఉప ఉత్పత్తులు ఈ అంశంపై శ్రీమతి కె. కుముద గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం వ్యవసాయ సూచనలు. ఈనాటి వ్యవసాయ సూచనలో ముందుగా
1: వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు, వాటి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 19 మూలకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ మూలకాలను ఆవశ్యక పోషకాలు అంటారు. అయితే కొన్ని పోషకాలను ఎక్కువ మోతాదులోనూ, కొన్ని పోషకాలను తక్కువ మోతాదులోనూ ఉపయోగించుకుంటుంది. అధిక మోతాదులో తీసుకున్నప్పుడు స్థూల పోషకాలుగా, తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు సూక్ష్మ పోషకాలుగా వీటిని విభజించడం జరిగింది. కార్బనం, హైడ్రోజన్, ఇంకా ఆక్సిజన్ ఇలాంటివి నిర్మాణాత్మక పోషకాలుగాను, నత్రజని, భాస్వరం, పొటాషియం ప్రధాన పోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఉప పోషకాలుగా, జింక్, ఇనుము, రాగి, మాంగనీస్, బోరాన్, మాలిబ్దినం, క్లోరిన్, సోడియం, వెనిడియం, సిలికాన్, ఇవి సూక్ష్మ పోషకాలుగా చెప్పుకోవచ్చు. పేరుకు తగినట్టుగానే ఇవి మొక్కకు చాలా సూక్ష్మ పరిణామంలో, అంటే తక్కువ పరిణామంలో అవసరమవుతాయి. అయితే మొక్కల పెరుగుదలలోనూ, దిగుబడులను పెంచడంలో వీటి పాత్ర కీలకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇవి లోపించినప్పుడు దిగుబడులు తగ్గడంతో పాటు అవసరానికన్నా ఎక్కువగా వాడినప్పుడు హాని కలిగే అవకాశం కూడా అదేవిధంగా ఉంటుంది. మొక్కకు కావలసిన పోషక పదార్థాలను సకాలంలో సక్రమంగా ఇంకా సమగ్రంగా అందించినప్పుడు మాత్రమే మనం ఆశించిన దిగుబడులు సాధించగలుగుతాం. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం కూడా చాలా ఉంటుంది. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నా సూక్ష్మ పోషకాల లోపాలుంటే దిగుబడులు తగ్గుతాయి. అందుకని సూక్ష్మ పోషక లోపాలు క్రితం సంవత్సరం పైరులో మనం గమనించినట్లయితే, సాధ్యమైనంత వరకు నేలలో వాటికి సంబంధించిన ఎరువులను వేసుకొని ఆ లోపాలు తరువాత పంటలో రాకుండా నివారించుకోవాలి. ఇంకా వివిధ పంటలలో పోషకాల ఆవశ్యకత, లోపచిహ్నాలు, వాటి నివారణ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు అధిక సున్నం కలిగిన, క్షారగుణం కలిగిన నల్లరేగడి నేలలు, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో, ఇంకా ఆమ్లగుణం కలిగిన తేలికపాటి నేలల్లోనూ, అధిక వర్షపాతం గల లేదా అతి తక్కువ లోతులో నీటి మట్టం ఉన్న నేలల్లోనూ, నాణ్యమైన సాగునీరు అందించలేనప్పుడు, పంట బెట్టకు గురైనప్పుడు, చలి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో ఈ సూక్ష్మ పోషక లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, ఇంకా మాంగనీస్ లోపాలు ఉంటాయి. చలి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో జింక్, రాగి, ఇనుము లోపాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు, మురుగునీరు పోని భూములు, ఇంకా ఎల్లవేళలా నీరు పెట్టే వరి పొలాల్లో అయితే జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాగునీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నేల

0: సున్నంపాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఇనుపు ధాతు లోపం కనిపిస్తుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పంటలపై కొన్ని పోషక పదార్థాల లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఈ లోపు లక్షణాలు కనిపించినప్పుడు తర్వాత పంటలపై ఈ పోషకాలను పిచికారీ చేస్తూ ఉంటారు. అయితే పిచికారీ ద్వారా కంటే కూడా భూమి ద్వారా మొక్క తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి భూసార పరీక్ష ఫలితాల ప్రకారం కావాల్సిన పోషకాలను సిఫారసు చేస్తే గనక ముందుగానే నేలకు అందించినట్లయితే లోపాలను నివారించుకోవచ్చు. ఇక పోషక లోపాలు ఎలా తెలుసుకోవాలంటే, సాధారణంగా స్థూల పోషక లోప చిహ్నాలు మొక్కల క్రింది భాగంలో ముదురాకుల్లో కనిపిస్తే, సూక్ష్మ పోషక లోపాల చిహ్నాలు ఎక్కువగా మొక్కల పైభాగంలో లేత ఆకుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇనుము, మ్యాంగనీస్, రాగి ఇంకా గంధకం పోషక లోపాలు మొక్క పైభాగంలో కనిపించి తీవ్రమైనప్పుడు మొక్క మొత్తం బహిర్గతమవుతాయి. జింకు, మాలిబ్డినం, మెగ్నీషియం లోపలక్షణాలు ముందుగా మొక్క మధ్యభాగంలో ఉన్న ఆకుల్లో కనిపిస్తాయి. బోరాన్ ఇంకా కాల్షియం లోపలక్షణాలు మొక్క చిగుర్లలో కనిపిస్తాయి. ఇక ఈ సూక్ష్మ పోషకాల ఆవశ్యకత ఏంటంటే, జింక్ అనే సూక్ష్మ పోషకం మొక్క పెరుగుదలకు తోడ్పడే రసాయనాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాకుండా అనేక ఎంజైములలో ఉత్తేజకారకంగా పనిచేసి ఎక్కువ పిలకలతో మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంటల్లో దిగుబడులను ప్రభావితం చేసే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలో ఇనుము కీలక పాత్ర వహిస్తుంది. మాంగనీస్ ఆవశ్యకత కనుక చూసినట్లయితే, పత్రహరితం పెంపొందించడంలోనూ, మొక్క ఆహారాన్ని తయారు చేసుకునే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలోనూ, ఇంకా ఇతర పోషకాల స్వీకరణను క్రమబద్ధీకరించడంలోనూ, అనేక ఆక్సీకరణ క్షయకరణ చర్యలలోనూ కూడా కీలక పాత్ర వహిస్తుంది. మొక్కల వివిధ జీవక్రియలలో పత్రహరితం తయారీలో ఇంకా కిరణజన్య సమూహ క్రియల్లో రాగి మూలకం అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. పంట పక్వతలోను, ఫలదీకరణలోను, మొక్కలలో వివిధ పిండి పదార్థాల సరఫరాలో కూడా బోరాన్ ముఖ్యమైన కీలక పాత్ర వహిస్తుంది. అయితే ఈ సూక్ష్మ పోషక లోపాలు ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కువగా ఉండవచ్చు, ఒక్కొక్క ప్రాంతంలో తక్కువగా ఉండవచ్చు. జింక్ లోపం సాధారణంగా దాళ్వా వరిలో, మొక్కజొన్న, ప్రత్తి, వేరుశెనగ ఇంకా అపరాలలో కనిపిస్తుంది. వరిలో జింకు లోపం మెరక తీసిన పొలాల్లో, చివకని లేక మాగని సేంద్రియ పదార్థం వేసిన నేలల్లో, చౌడు ఇంకా ఉప్పు నేలల్లో, భాస్వరం ఎక్కువ మోతాదు అంటించిన పొలాల్లో జింకు లోపం కనిపిస్తుంది. జింకు లోపం దాళ్వా వరిలో నాటిన 2 నుంచి 4 వారాలలో మొక్కపై నుండి 3 లేదా 4 వాకు నడిమ ఈన తెల్లగా పాలిపోతుంది. ఆ తర్వాత ఆకు కొనభాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి ఆకు మధ్యభాగంలో ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు కొన్ని లోపలక్షణాలు కనిపించకుండా నత్రజని, భాస్వరం ఎరువులు తగినంతగా వేసినప్పటికీ పైరు ఏపుగా పెరగదు. ఇక మొక్కజొన్నలో అయితే జింకు లోపం వలన లేత ఆకుల్లో నడిమ ఈనకు సమాంతరంగా తెలుపు లేదా పసుపు చారలు ఏర్పడి మొక్క గిడసబారి ఉంటుంది. లోపం తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎరుపు రంగులోకి మారి ఆకుపై మచ్చలు ఏర్పడతాయి. ప్రత్తి పండించే అన్ని రకాల భూముల్లో జింకు లోపం కనిపిస్తుంది. పంట సాకే దశలో జింకు లోపం వలన లేత ఆకులలో ఈనల మధ్య పత్రహరితం కోల్పోవటం, తెల్లని చిన్న మచ్చలు ఏర్పడటం జరుగుతాయి. కణుపుల మధ్య పొడవు తగ్గి మొక్క పొదలాగా ఉండి కాండం సన్నగా ఉంటుంది. లోపం అధికంగా ఉన్నప్పుడు వేర్లు కుళ్ళిపోవటం, ఆకులు అంచులు చుట్లు తిరగడం, ఇంకా కాడల మీద తుప్పు మచ్చలు ఏర్పడటం ఇలాంటివి చూస్తాము. ఇక మొగ్గలు, పూలు రాలిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వర్షాధారంగా పండించే వేరుశెనగ పంటలో అయితే జింకు లోపం సాధారణంగా కనిపిస్తుంది. లేత పసుపు పచ్చని చారులు, ఆకుల ఈనెలు ఇంకా అంచుల వెంబడి ఏర్పడి లోపం తీవ్రమైనప్పుడు ఈనెలు కూడా పసుపు పచ్చగా మారి చివరకు కొమ్మలు ఎండిపోవటం, ముదురు ఆకులలో కూడా క్లోరోసిస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇక అపరాల పంటలలో అయితే జింకు లోపం వల్ల మొక్కలు గిడిసబారిపోయి లేత ఆకుపచ్చ లేదా తెలుపు మచ్చలు వచ్చి ఆకులు చిన్నవిగా మారి కణుపుల దగ్గరగా ఉండి మొక్క గుబురుగా ఆలస్యంగా పెరుగుతుంది. కంది పంటలో అయితే జింకు లోపిస్తే గనక మొక్కలు ముదురు ఆకుపచ్చ చారలతో కనిపిస్తాయి. ఆకులలో ఈనెల ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. మొక్కలు కురుచుగా ఉండి కొమ్మలు ఇంకా ఆకుల పరిమాణం చాలా తగ్గి చిన్న ఆకులతో పువ్వు మాదిరిగా కనిపిస్తుంది. పూత రావటం ఆలస్యమవుతుంది. పూత ఇంకా పిందిరారటం జరుగుతుంది. లోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఈనెలు ఆకుపచ్చగా ఉండి మధ్యకు పాలిపోయి లోపల ముడుచుకుంటాయి. ఆకు అంచుల నుండి ఎన్నినట్లుగా లోప తీవ్రతను బట్టి గోధుమ రంగులో నిర్జీవమైన మచ్చలు ఏర్పడి ఆకు మొత్తం ఎండిపోయి రాలిపోవటం జరుగుతుంది. పంటపై రాకుండా చూసుకోవచ్చు. లోప చిహ్నాలు కనిపించిన తర్వాత పంటలపై పోషకాలు పిచికారీ చేయటం వలన ఆ పంట కాలానికి మాత్రమే పనిచేస్తాయి. అందుకే ముందుగానే భూసార పరీక్షలను చేసుకుని ఆ నేలకు సిఫారసు చేసిన మేరకు వేసుకున్నట్లయితే గనక ఆ లోపాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా 1-2 సంవత్సరాల వరకు కూడా ఈ లోపాలు రాకుండా ఉంటాయి. దాంతోపాటు మనం మంచి దిగుబడులు పొందే అవకాశం కూడా ఉంటుంది.
1: మీరు ఇంతవరకు వివిధ పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు, వాటి నివారణ ఈ అంశంపై విన్నారు. ఇంతటితో వ్యవసాయ సూచనల కార్యక్రమం సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి FM ప్రసార విశేషాలు.

ఈ పూట ప్రసారమయ్యేటువంటి ప్రసార విశేషాలు విందాం. ముందుగా 7:15 చిత్రగీతాలు, 7:30 ఆసియా క్రీడలు 2026కి సంబంధించి అప్డేట్స్ వింటారు, 7:35 చిత్రగీతాలు, 7:45 ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో వికసిత భారత్, 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం, వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, శ్రీ పివిఎన్ఎన్ మారుతి.

ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. మరియు 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు. చివరిగా 11:13 ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు రిలే వింటారు.

శ్రోతలకు వాతావరణ సూచన. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, ఎల్లుండు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశముంది. దీని కారణంగా రాగల 24 గంటలలో యానాం, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి, కాకినాడ, యానాం, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో తూర్పు గోదావరి, కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మిగారు తెలిపారు. ఇది ఈరోజు వాతావరణ సూచన.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఉంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీ నుండి భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతయ్యే వస్తువులకు 100% పన్ను మినహాయింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ భారత్లో 2,00,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని గోయల్ తెలిపారు.
1: We will all benefit from the commitments undertaken in this agreement and also facilitates significant investments of $20 billion over the next 15 years from New Zealand to India.
0: వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటుగా డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. T-72, T-90 ట్యాంకులకు అవసరమైన ఆక్సిలరీ పవర్ యూనిట్ల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో 586 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన ఏపీయూలు ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ విభాగాల కార్యాచరణ సామర్థ్యాన్ని, సిద్ధతను మరింత బలోపేతం చేస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలు చేసేందుకు చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా తదుపరి విడత చర్చలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం వెల్లడిస్తూ, రాబోయే 90 రోజులు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైన కాలంగా మారనున్నట్టు పేర్కొన్నారు. గత వారం ముంబైలో కెనడా వాణిజ్య శాఖ మంత్రితో జరిగిన ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందపు 4వ విడత చర్చల్లో ఇరుదేశాల మధ్య చర్చల వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్టు పీయూష్ గోయల్ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైస్పీడ్ యాక్సెస్ నియంత్రణ జాతీయ రహదారుల ప్రణాళిక రూపకల్పనల కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాబోయే 4-6 లేన్ల గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్, హైస్పీడ్ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్టు నివేదికల తయారీలో ఒకే విధమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురావడం, రహదారి భద్రతను బలోపేతం చేయడం, రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా 50,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లను అభివృద్ది చేసి రవాణా రంగాన్ని వేగవంతం చేయడంతో పాటుగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల ముందస్తు గుర్తింపులో ఉపయోగించే ఆధునిక వైద్య విధానం ఎండోస్కోపీ సిస్టమ్ను ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజీవాడా నేతృత్వంలోని ప్రతినిధి బృందం

ఎయిమ్స్ ఆసుపత్రికి అందజేసింది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఈ బృందం కలిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ లో తయారైన మొదటి ఎండోస్కోపీ సిస్టమ్ ను ఎయిమ్స్ కు అందజేసినందుకు ఫిజీ ఫిల్మ్ ఇండియా బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ నెల 23న జరగనున్న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజా భాగస్వామ్యం వ్యక్తమవుతోందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన రేపటి కోసం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9700కు పైగా కార్యక్రమాలు చేపట్టగా ఆయుర్వేద దినోత్సవ అధికారిక వెబ్సైట్ ద్వారా 3 లక్షలకు పైగా నమోదయ్యారు. అంతేకాకుండా ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసెట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్టాలు ఈ ప్రచారంలో ముందున్నాయి. ప్రజల భాగస్వామ్యం, నమోదు, కార్యక్రమాల వివరాల కోసం ఒక డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్లోనే కాకుండా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్తో సహా 10 దేశాలు, వివిధ ప్రాంతాల నుంచి 1900 మందికి పైగా ఇందులో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచ స్థాయిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది. మాజీ ఉపరాష్టపతి హమీద్ అన్సారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమ్యూనిజం కంటే హిందూ జాతీయవాదమే పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారని హమీద్ అన్సారీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వామపక్షాల వైపు మళ్లి కమ్యూనిస్టు సిద్దాంతాల ప్రభావంలో కూరుకుపోయిందని సుధాంశు త్రివేది విమర్శించారు. రష్యా పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం యునైటెడ్ రష్యా పార్టీ ఇప్పటివరకు 57.5% ఓట్లను కైవసం చేసుకోగా మొత్తం ఓటింగ్ శాతం 56.66% నమోదైంది. ఉక్రెయిన్తో యుద్దం, డ్రోన్ల దాడుల తీవ్రత నడుమ సాగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నాటికి వెలువడతాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అండమాన్ నికోబార్ సముద్రంలోకి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పతకం సాధించగా రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల టీం ఈవెంట్లోనూ భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సాధించగా మహిళల టీం ఈవెంట్లోనూ భారత్కు రజత పతకం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు షూటింగ్ విభాగంలోనే భారత్ 4 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 5 పతకాలు సాధించింది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో సుచిత తరియాల్ కాంస్య పతకం సాధించి ఆసియా క్రీడల ఎంఎంఏ విభాగంలో భారత్ తరపున పతకం గెలిచిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 4 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ

0: శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినండి ఇష్క్. ఈ చిత్రానికి రాజ్ హసన్, అనూప్, శ్రావణి ఆలపించిన పాట, రచన కృష్ణ చైతన్య.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి పాట రేసుగురం. ఈ చిత్రానికి సిద్ధార్థ మహదేవన్, రాబిట్ మ్యాక్ ఆలపించిన పాట. సంగీతం తమన్ ఎస్ఎస్, రచన వరకుప్పల యాదగిరి.

మీరు విన్న ఈ పాటతో చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో ఆసియా క్రీడలు 2026 అప్డేట్స్ వింటారు.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట, రచన వేటూరి.

0: మీరు విన్న ఈ పాటతో చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: భారత్ ఇలాంటి కార్యక్రమంలో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు, 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన, శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
2: భారత ప్రభుత్వము ప్రస్తుతం మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశ స్థాయి వరకు తీసుకెళ్లాలని విశేషమైనటువంటి కృషి చేస్తోంది. మరి ఈ వికసిత్ భారత లక్ష్య సాధనలో ఏమేమి అంశాలున్నాయి, ఎలాగా ముందుకు సాగుతున్నారు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలాగా అమలవుతున్నాయి, ఈ వివరాలన్నీ మనతో పంచుకోవడానికి శ్రీ వేంపల్లి భాస్కర్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు అన్నమయ్య కడప జిల్లాల క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి.

0: గారి, వీరితో మాట్లాడి ఏ ఏ అంశాల్లో ఈ చుట్టుపక్కల వికసిత్ భారత లక్ష్య సాధనలో ముందరికి సాగుతున్నామనేటటువంటి వివరాలని కనుక్కుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: భాస్కర్ గారు చెప్పండి, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాస్త కొస్త ప్రగతి సాధనలో వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి వీటి మీద మరింత దృష్టి సారించవలసిన అవసరం ఉంటుంది కదా.
1: అవునండి.
0: జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ముడిపడిన వివిధ అంశాలు చెప్పండి.
1: యాక్చువల్లీ మన జిల్లా కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కింద ఉంది. అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లో మనకు అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే కొన్ని పారామీటర్స్ హౌసింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆస్పిరేషన్ వెనుకబడిన జిల్లా కింద భారతదేశము గుర్తించింది. అందులో మన కడప కూడా ఒకటి ఉంది. అందులో ఈ వికసిత భారత్ కింద టు డెవలపింగ్ కంట్రీ టు డెవలప్డ్ కంట్రీగా, అంటే దీన్ని కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వ్యవస్థను ఎలా గ్రోత్ చేసుకోవాలి, అలాగే సాంకేతిక పరమైనటువంటి అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి, సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఎలా జరగాలి, అలాగే సస్టైనబిలిటీ జరుగుతుందా, జరుగుతుంది దాని క్రైటీరియాని మనం ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే దాని మీద ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో చాలా కీలక్షుణ్ణంగా దాన్ని ప్రతి పింటు పెన్ను భారత ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు వీటిని ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకోవడం జరిగింది. ఈ వికసిత భారత్ కింద కొన్ని లక్ష్య సాధనలు ఉన్నాయి సార్. ఫస్ట్, జీరో పావర్టీ. మన జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. సో మనం ఎలా వాళ్ళని జీరో పావర్టీ నుంచి మనం వాళ్ళని తీసుకురావచ్చు,
0: అంటే పేదరికం అనేటటువంటిది ఇంకా ఉండకూడదు,
1: నిర్మూలన చేయాలి, ప్రక్షాళన చేయాలనేది మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్య అంశంగా పెట్టుకున్నారన్నమాట. ఇది చేయాలంటే మన గవర్నమెంట్ యొక్క అధికారులే కాదు, ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా చేసుకునే అవకాశం ఉంది. 100% గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనేది భారతదేశం యొక్క, అంటే ఒకప్పటి మన జిల్లా ఇప్పుడు జిల్లా టెక్నాలజికల్గా అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అయింది. అంటే ఈ డెవలప్మెంట్ సరిపోదు, ఇంకా మనం డెవలప్ చేయాలి. బై 2047కి ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది టాపెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేది మన దేశం. దాంతోపాటుగా 100% హై క్వాలిటీ అఫోర్డబుల్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్. మీ అందరికి తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలన్నా, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలన్నా హెల్త్ అవసరం. అలాగే వికసిత భారత్ గోల్స్లో కూడా హెల్త్కు హై ప్రయారిటీ ఇవ్వడం, ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది హెల్త్కి అనమాట. అలాగే మనకి ఎక్కువగా 100% స్కిల్డ్ లేబర్ని బాగా డెవలప్ చేయడం. అంటే ఈ రోజుల్లో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇండస్ట్రీస్లో స్కిల్డ్ పీపుల్ లేక స్టిల్ ఖాళీగా ఉన్నాయి. అందరూ ఇప్పుడు అవి టెక్నికాలజీగా బీటెక్ కోర్సులో చేస్తున్నారు, కానీ స్కిల్డ్ వేలో వెళ్ళట్లేదు. సో దాన్ని 100% డెవలప్ చేయాలనేది. ఇంకోటిలో చూసినట్టయితే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామికల్గా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే పారామీటర్స్ చూస్తున్నారు. అలాగే మనకు మెయిన్ అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఏవైతే ఉన్నారో వారిని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా చెయ్యాలి. అంటే ధాన్యాగారాన్ని మన భారతదేశము అందరికీ ఇస్తుంది ఇప్పటి వరకు, ఇంకా కూడా ఇవ్వాలి. సో 2047 ఎందుకు తీసుకున్నామంటే, మనకు 100th century మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకు యూత్ కానివ్వండి, పూర్ పీపుల్ కావండి, అంటే యువతను మోటివేట్ చేయడము, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ చేయడం, మహిళా సాధికారత, ముఖ్యంగా అన్నదాత ఫార్మర్స్కి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు మెయిన్గా రెండు అంశాలు మనము చేసుకోవచ్చు. ఒకటి జీరో పావర్టీ మరియు హెల్త్, ఫస్ట్ టూ పారామీటర్స్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
0: అయితే ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన, మీరు జీరో పావర్టీ అన్నారు, చాలా చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఒకళ్ళు పేదరికం స్థాయిని దాటి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితికి వెళ్లేసరికి మళ్ళీ వేరే ఒక కొంతమంది మళ్ళీ దిగిపోవచ్చు. ఇలా కాకుండా ఈ పేదరిక స్థాయిని దాటి వెళ్లి అందరూ కూడా వాళ్ళ డబ్బు సంపాదన వాళ్ళు సంపాదించుకుని హాయిగా బ్రతకగలిగేటటువంటి స్థాయికి తీసుకురావడం అంటే ఇన్ని కోట్ల మందిని, అందులో మన ప్రాంతంలో ఉండేటటువంటి వారందరినీ ఫోకస్ చేయడానికి ఏమేమి చేయవచ్చు, ఏమి టార్గెట్స్ పెట్టుకున్నారు?
1: యాక్చువల్గా అయితే మనకు వికసిత భారత్ కింద చాలా సదుపాయాలు ఉన్నాయి, కానీ ప్రజలకు అవి అవగాహన లేకపోవడం వలన వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. వాటిని కానీ వినియోగించుకోగలిగితే ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో, అంటే మనకు వివిధ రకాలైనటువంటి సదుపాయాలను వినియోగించుకొని, సో వికసిత భారత్ కింద మనకు స్టూడెంట్స్ అయితేనేమి, ఉమెన్ అయితేనేమి, యూత్ కానివ్వండి, ఫార్మర్స్ అంటే మన అగ్రికల్చర్ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, సో అన్నదాతలు అంటాం కదా వాళ్ళకి కానీ,

0: సపరేట్ సపరేట్గా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అందులో మెయిన్గా మనకు 80 crores ఇండియన్స్ ఎక్కువగా వ్యవసాయదారం మీద ఆధారపడినారని అంచనా ఉంది. దానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అలాగే భారత ప్రభుత్వం ద్వారా జన్ ధన యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ పథకం అన్నమాట. అంటే ఇది పథకము బ్యాంక్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్క వ్యవసాయదారునికి అయితేనేమి, అలాగే జన్ ధన యోజన కింద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి ప్రత్యేకమైన రాయితీలు ఉన్నాయి. సో వాళ్ళు ఆ నియర్బై ఉన్నటువంటి బ్యాంకుల వద్ద కానీ లేదా మనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ వారు సంప్రదించినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తుంది. అలాగే మనకు ఇందులో స్పెషల్గా మనము కొంతమందిని వీకర్ సెక్షన్ ఉంటాం కదా, మనకు
1: వెనుకబడిన
0: వర్గాల వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే నిధులతో పాటుగా. ముఖ్యంగా ఇది మనకు వికసిత భారత్లో చాలా ముఖ్యంగా దాంట్లో దివ్యాంగులకు కూడా దీంట్లో అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉందంటే ప్రతి వరకు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ అనేది మనకు వికసిత భారత్ లో ఉంది.
1: అంటే కావాల్సిందే అది, మనం పేదరికాన్ని అధిగమించాలంటే కావాల్సిందే ఆర్థిక శక్తి, ఆర్థిక పురోగతి, అలాగే ఆర్థిక స్వావలంబన. దానికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు అందించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఈ విషయం తెలియదని చెప్తున్నారు. అంటే మీరు ఇంకా పూర్తిగా నిజమే, మీరు అన్నట్టుగా అందరికీ తెలియదు ఇది.
0: ఇప్పుడు కొంతమందికి ట్రైబల్స్ తీసుకోండి, వాళ్ళకి సపరేట్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ లోన్స్ కానీ బీసీ లోన్స్ కానీ ఇవన్నీ అండర్ వికసిత భారత్ కింద ఉంది. రీసెంట్గా ఇంతకుముందు ఎప్పుడో ఉన్న బకాయిలు కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారని విన్నాం. అంటే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఒకసారి మనకు అవకాశం ఇచ్చిందంటే దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
1: ఇదివరకు ఎప్పుడో ఒక్కొక్కసారి కొంతమంది అనుకునే వాళ్ళు, ఈ పథకాలన్నీ పెడతారు కానీ మనకి రావచ్చు రాకపోవచ్చు, ఎవరికో వెళతాయి, మనకేం వస్తాయిలే అని అనుకునేవాళ్ళు.
0: అవును,
1: అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి వాళ్ళు కానీ పెట్టుకున్నట్లయితే, వాళ్ళు కరెక్ట్ గా దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళకి వస్తాయి, వస్తున్నాయి అని మీ మాటలలో.
0: అవును,
1: అంతేనా?
0: ఇంకా కొన్ని పదాలు కూడా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ అని మీరు వినే ఉంటారు, అందులో ఏమి దొరుకుతుందో కూడా చాలా మందికి తెలియని. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఒకటి ఉంది, ఆవాసన పథకం ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే ప్రజల కోసం పెట్టారు. అలాగే ప్రధానమంత్రి యాక్సిడెంటల్ పథకం ఒకటి పెట్టారు, ఇన్సూరెన్స్ కూడా పెట్టారు, అందులోనే బ్యాంకులోనే దొరుకుద్ది అది. అలాగే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పిఎం కృషి సంచాయి పథకం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా పిఎం కృషి యోజన కింద అగ్రికల్చర్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారో ఈ పథకాలు బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి.
1: అంటే ప్రజలు కూడా, అంటే ప్రభుత్వం ఎన్నో పథకాలను ఇస్తోంది కానీ ప్రజలు కూడా ఇన్ని మాకు వస్తున్నాయి, ఉన్నాయి, కాబట్టి ఇది మనము ఆ సదరు అధికారుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, ఒకవేళ రాకపోతే ఇంకొక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళ పాత్ర కూడా ఉండాలి అనేది. అందుకనే మనం ఈ కార్యక్రమాలను కూడా ఈవెన్ ప్రసారం చేస్తున్న కారణం ఏంటంటే అందరికీ ఇక పూర్తిగా అర్థమవుతుంది, తెలుస్తుంది, దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారని.
0: దీంట్లోని కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఫండ్ ఉంటుంది అందులో. స్వామిత్వ స్కీమ్ ఒకటి ఫార్మర్స్ కి వారి గ్రోత్ని, అంటే వారు సొంతంగా వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. వాటితో పాటుగా పిఎం ప్రణామం అనే స్కీమ్ ఒకటి ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకొని అసలు ఏంటి అనేది ఆ సంబంధించిన కార్యాలయం వెళితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది పోస్టల్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ లేదా మీకు ఆన్లైన్ ఇప్పుడు అందరికీ తెలుసు. సో వాట్ ఈస్ ద గోల్స్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ ఆర్ అవైలబుల్ అని అంటే కొట్టినా కూడా అందులో వాళ్ళు చూసుకొని ఈ అవకాశాన్ని, ముఖ్యంగా జీరో పావర్టీ కింద ఫార్మర్ వెల్ఫేర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రజలందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని వికసిత భారతం వీళ్ళు భాగస్వాములు అవ్వాలి మెయిన్.
1: అంటే అందరూ కూడా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళితే కరెక్ట్గా ఇలా వెళ్ళంగానే పలానా ఆఫీస్కి వెళ్తే రా బాబు ఇదిగో నీకు ఇది ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెట్టుకోలా అని చెప్పడానికి అలాంటి ఏర్పాటు ఉన్నదా?
0: ప్రాసెస్ అనేది ఒకప్పుడు మనకు పేపర్తో జరిగేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఈ ఫైలింగ్ చేస్తున్నాం. అంటే అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా ప్రభావితులయ్యారు. టెక్నికల్గా ఈవెన్ చదువు లేనటువంటి వ్యక్తులు కూడా మొబైల్ని ఆపరేట్ చేయగలిగిన క్యాపబిలిటీ వచ్చిందంటే

0: మొబైల్ వాళ్ళ దగ్గర ఉందంటే హరిదేవ్ చెప్తారు కదా అరచేతిలో స్వర్గం ఉన్నట్టే అని, మొత్తం ప్రపంచం వాళ్ళ దగ్గర ఉన్నట్టే. ఎవరైనా సరే దానికి సంబంధించిన స్కీమ్ తెలుసుకున్న కావాలని కొనుక్కున్నప్పుడు ఆన్లైన్లోకి అప్రోచ్ అయినా, ఒకవేళ చదువు రాదు మాకు ఆన్లైన్లోకి మేము వెళ్ళడానికి కుదరదు అనుకొని వేరే వాళ్ళ చదువు వచ్చిన వాళ్ళు లేదా ఇది ఈ పని చేయగలిగిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దాంట్లో కొన్ని ఆ కేసు వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ నియర్ బై సచివాలయం చేయొచ్చు, లేదా సంబంధించిన బ్యాంకు వాళ్ళు చేయొచ్చు, లేదా వీళ్ళు వెహికల్ లోన్ పెట్టుకున్నారంటే వెహికల్ వాళ్ళు సంబంధించవచ్చు. అగ్రికల్చర్ పెట్టుకున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా వీళ్ళు పెట్టుకున్నారా లేదనేది ఆ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవాలి కదా.
1: చూస్తారు ఒకసారి మీకు ఉందా లేదా అనే విషయాన్ని చూస్తారు. దానికోసం కొంచెం వెళ్లాల్సి ఉంటుంది.
0: టైం లైన్ అనేది కొంచెం ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి దానికి ఒక టైం లైన్ ఉంటుంది. కానీ ఒకప్పుడు ఉన్నంత డిలే ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ రిలీజ్ చేసి అది ఖర్చు పెట్టమని మాకు అధికారులు కూడా ఇట్లా ఒత్తిడి తెస్తున్నారు. ఈజీ వేలో వెళ్ళాలంటే ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకుండా రావాలంటే అది జరిగే పని కాదు. కాబట్టి ప్రజలు అవగాహన చేసుకుని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
1: అంటే అందుకని ఒకవేళ మీరు అన్నట్టుగా కొంతమంది వ్యవసాయదారులు లేదా కొంతమంది బలహీన వర్గాల వారు అణగారిన వర్గాల వాళ్ళు వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళ పిల్లలు 8th క్లాస్ వరకు చదువుకుంటారు, ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు, లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చదువుకుంటారు, నాయన నాకు ఇది వస్తుందంట ఇది వస్తుందంట వెళ్ళు కొంచెం చూడు ఇది చూడు అని కనీసం అట్లా చెప్పి లేదా సదర్ ఆఫీస్కి వాళ్ళని పట్టుకుని వెళ్ళి చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి లాభం
0: జరగచ్చు.
1: కాబట్టి ప్రభుత్వం సువిశాలమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల మంది దాటి ఉన్నటువంటి ఈ భారతదేశంలో అందరికీ లాభం చేయటానికి అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు. కానీ అది అట్టడుగు స్థాయి వారికి కూడా చేరడానికి కూడా ఇప్పుడు వేంపల్లె భాస్కర్ గారు మనకో ముచ్చటించినట్లుగా కంప్యూటర్లలో ఆన్లైన్లో అన్ని కనపడతాయి మనకి. ఒకవేళ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినా వెంటనే మనకు కనబడిపోతుంది, దాన్ని ఎవరు దాచడానికి అవకాశం లేదు. అయితే సదరు డాక్యుమెంట్లు ఆ పత్రాలు వాటన్నింటినీ మనము ఆన్లైన్లో వాళ్ళకి అప్లోడ్ చేయాలి, దానికి ఎవరైనా సహాయం మీరు తీసుకోవాలి. అది ముఖ్యంగా శ్రోతలు కానీ వింటున్నటువంటి వారందరూ కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. కాబట్టి ఈ పేదరికాన్ని తగ్గించేటటువంటి దిశలో ఇన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ప్రభుత్వం పెట్టింది. ఇది ఎంతవరకు ఎంత లోపల ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 2047 వరకు ఇవన్నీ కొనసాగుతాయి?
0: ప్రజెంట్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్కు వాళ్ళు ఎంతైతే బడ్జెట్ ఇచ్చారో ఈ కమింగ్ అప్పింగ్ మార్చి లోపల అది మనం యూటిలైజ్ చేసుకుంటే, యూటిలైజేషన్ బట్టి నెక్స్ట్ ఇయర్ మనకు ఎంత ఇవ్వాలనేది, అంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు. అంటే ఇంకా వెనుకబడిన వర్గాల వారికి ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చారు
1: ఇచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే సెలెక్ట్ అయిన 2 జిల్లాల్లో కడప ఒకటి ఉన్నది, అన్నమయ్య కడపలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో. కాబట్టి అలాగే మనకి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు పెడితే తిరిగి ఇంకా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది. మరి అవసరం ఉన్నటువంటి వారు ఉపయోగించుకోవడం కూడా అత్యంత ప్రధానం. మనం ఈ రోజున జీరో పావర్టీ అంటే ఈ పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుకున్నాము. ముఖ్యంగా ధన్యవాదాలండి, నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు, 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన, వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం వెలువడింది. తర్వాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కేవీఎస్విజీ శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: భాస్వచంద్ర సమేయదీయ నయనే భార్యాయదీయా రమా యస్మాత్ విశ్వసృడప్యభూద్యమి కులం యధ్యానయుక్తం సదా నాథోయో జగతాం నగేంద్ర దుహితుర్ నాథోపి యద్భక్తిమాన్ తాతోయో మదనస్సయో దురితః తం వెంకటేశం భజే మహిమ.

నతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపా సింధో సతతం తే నమో నమః. ఆశ్రిత వత్సలుడు, అమృతతుల్యమైనటువంటి కరుణను కురిపించేటువంటి మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అంగరంగ వైభోగంగా స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తూ వాహన మండపం నుంచి బయలుదేరి మహద్వారం వద్ద చక్కగా నీరాజనాలు అందుకుని తదుపరి పడమరమాడ వీధి, అటుపిమ్మట దక్షిణమాడ వీధి నుంచి పడమరమాడ వీధికి విచ్చేసి పడమరమాడ వీధి నుంచి ఉత్తరమాడ వీధిలోకి ప్రవేశించినటువంటి సన్నివేశం, స్వామివారి అత్యద్భుతమైనటువంటి దర్శన భాగ్యాన్ని వరుణుడు కూడా చూడాలనుకున్నాడు కాబోలు. తన యొక్క ధారలనేటువంటి హస్తములతో స్వామిని సేవించినట్లుగా ఇక్కడ స్వామివారి యొక్క భక్తి సాగరంలో అందరూ మునకలేసినట్లుగా ఆ వరుణుడి యొక్క కరుణతో అందరూ తడిసి ముద్దయ్యారు. అయినా వారి యొక్క నృత్యాది గీతాలను కళా ప్రదర్శనను ఎవ్వరూ ఆపలేదు. చివరకు ఏనుగులు కూడా అలా తడుస్తూనే స్వామివారి సేవలో ఆ స్వామి ఏ రకంగా ఉన్నాడు అంటే చేతిలో వేణువును ధరించి ఉన్నాడు, వేణుగానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ వేణుగానానికి మనకి తెలియదు కానీ పశుపక్ష్యాదులన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ గాన రసామృతాన్ని ఆస్వాదిస్తాయి. కాబట్టి చక్కగా ముందుకవి సాగుతూ ఉంటే భక్తులందరూ కూడా ఆ స్వామి సేవలో తరిస్తూ ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జనవాత్సల్యుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఆయన యొక్క నిర్హేతుకమైనటువంటి కృపచేత భక్తి కోటి భక్త కోటి అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్త అర్చామూర్తిగా స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. అపారమైనటువంటి కరుణ ఔదార్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత కళ్యాణ గుణ మహోదధి అయిన కలియుగ ప్రత్యక్ష దైవం పరమ పావనమైన భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలలో సప్తగిరీషుడికి సప్తమ దివసాన సాయంకాల వేళ రాత్రి వేళ చల్లని వాతావరణంలో క్షీరసాగరాన్ని ఉద్భవించిన చంద్రుడు తన ప్రభతో సేవిస్తూ ఉండగా ఆ చంద్రప్రభ వాహనంపై స్వామి తిరువీధులలో విహరిస్తూ వైభవోపేతమైనటువంటి దర్శన భాగ్యంతో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నవగ్రహాలు కూడా శ్రీ వెంకటేశును సేవించి తరిస్తాయని మనం సుప్రభాతంలో స్వామిని స్తుతిస్తూ ఉంటే శ్రవణానందకరంగా వింటూ ఉంటాం. సూర్యేందు భౌమ భుధ వాక్పతి కావ్య సౌరీశ్వర్ భాను కేతు దివి షత్ పరిషత్ ప్రధానా అని చెప్పి చక్కగా ఆ సుప్రభాత సేవలో ఏదైతే అన్ని గ్రహాలు సేవిస్తూ ఉన్నాయో అలాగే ఏ భావనతో వారందరూ ఉంటారయ్యా అంటే త్వద్దాస దాస చరమావధి దాసదాస అని దేవసభలో ప్రధానులైనటువంటి నవగ్రహములు కూడా ఈ వెంకటాచల క్షేత్రంలో నీ దాసులలో చివరిలో ఉన్న దాసులకు దాసులై నేను సేవిస్తూ ఉంటామయ్యా అని స్వామి వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారుట. చంద్రోదయం అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, చరి ఆహ్లాదే అని మన మనస్సుల్లో కూడా నిరంతరము ఆ స్వామి ఆహ్లాదజనకంగా అంగుష్ట మాత్రలో విరాజమానుడవుతూ ఉంటాడని బుధజనులు చెబుతూ ఉంటారు. చంద్రుని యొక్క రాకతో కలువలు వికసిస్తాయి, చంద్రుని చల్లటి కిరణాలు తాపాన్ని తొలగించి ఆనందామృతాన్ని కురిపిస్తాయి. అలాంటి వెన్నెలరేడు చంద్రప్రభా వాహనంపై ఉన్న స్వామి దర్శనం మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది, భక్తుల హృదయ కమలాలను వికసింపజేస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై స్వామిని దర్శించిన వారికి కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనేటువంటి తాపత్రయాలు తొలగి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతారు అనడంలో సంశయం లేదు. నవగ్రహాలలో ఒకరైన చంద్ర భగవానుడు తన చల్లని కిరణములతో స్వామికి శైత్యోపచారములు సమర్పిస్తున్నట్లుగా తాను వాహనంగా మారి స్వామిని సేవిస్తున్నటువంటి వాహనంగా ఈ చంద్రప్రభ వాహనం మనకు కనబడుతోంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్తేరి నిర్విషయం స్మృతం అని బంధానికైనా మోక్షానికైనా సరే మనస్సే ప్రధానమైనటువంటి కారణం. ఐహిక బంధములకైనా

0: ఐహికాతీత మోక్షమునకైనా మనస్సే కారణం. మనస్సు విషయాసక్తి కలిగి ఉంటే బంధనములు దానితో పాటు పెరుగుతూ ఉంటాయి. నిర్విషయాసక్తమైతే ముక్తిని పొందుతుంది. అలాంటి మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుని అధిరోహించి అనన్యాశ్చింతయంతో మాం అని వేరొక ధ్యాస లేక తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు తానే వహిస్తానని తెలుపుతూ స్వామి దర్శన భాగ్యాన్ని భక్త బృందాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చంద్రుని కిరణాల వలె స్వచ్ఛమైన మనస్సును కలిగి తనను శరణాగతి చేసిన వారికి చంద్రుని కిరణాల వంటి ఆహ్లాదాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తానని మనకు ఈ వాహన సేవలో తన తత్వాన్ని తెలుపుతూ ఉన్నాడు. విరాట్ పురుషుని రూపాన్ని కీర్తిస్తూ శశి సూర్యనేత్రౌ అని సూర్యచంద్రులను నేత్రములుగా కలిగిన వాడని చెప్పి స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు. అందుచేతనే కాబోలు ఉదయం సూర్యప్రభా వాహనంపై దర్శనాన్ని అనుగ్రహించిన పరమాత్మ ఇప్పుడు చల్లని దశమి నాటి అంటే చక్కనైనటువంటి వెన్నెలలో చంద్ర ప్రభావాహనంపై ఆహ్లాదకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ మన యొక్క తాపాలన్నిటినీ కూడా హరింపజేస్తూ ఉన్నాడు. అందుకే దయామృత తరంగిణ్యాస్తరంగేరివ శీతలై అపాంగై సించితే విశ్వం వెంకటేశాయ మంగళం అని చెప్పి భక్తులందరూ కూడా ఆయనకి మంగళాశాసనాలు పలుకుతూ ఉన్నారు. అలా నిరంతరము స్వామి సేవలో తరించేటువంటి భాగ్యం కలిగినందుకు మురిసిపోతూ ఉన్నారు. మరి ఆ చంద్రప్రభా వాహన యొక్క వైశిష్ట్యాన్ని, అందులో శ్రీకృష్ణ స్వరూపంగా వేణుగానప్రియుడైనటువంటి ఆయన దివ్య తత్వాన్ని శ్రీమాన్ కెవిఎస్విజీ శేషాచార్యులు గారు మనకు అందిస్తారు. వారి మాటల్లో స్వామి వైభవాన్ని, వాహన వైశిష్ట్యాన్ని, తిరుమల వైభవాన్ని చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈనాడు ఈ తిరుమల క్షేత్రం ఎలా ఉన్నది అంటే వైకుంఠమైపోయింది. ఎక్కడ చూచినా కూడా గోవిందనామాలతో మారుమ్రూగుతోంది ఈ తిరుమల మాడవీధుల యొక్క ప్రదేశమంతా కూడా. బంగారుమయంతో ప్రకాశించేటువంటి ఆ చంద్రుని యొక్క ప్రభ వాహనంగా ఆ స్వామివారి తిరుమాడ వీధులలో చక్కగా విహరిస్తూ భక్తులందరికీ శ్రీకృష్ణస్వామిగా కమనీయమైనటువంటి దర్శనాన్ని అందించారు. చంద్రుని యొక్క ఔన్నత్యం ఏమిటంటే ఆ చంద్రుని వల్లనే సమస్తమైనటువంటి ఔషధులు కూడా ఫలిస్తాయి. అగ్నిలో హోమం చేసినటువంటి ద్రవ్యము హవిర్భాగాల రూపంలో దేవతలకి చేరి ఆ దేవతలు ఆ హవిర్భాగాలను స్వీకరించిన తరువాత అనుగ్రహంతో వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం కురిసినందువల్ల ధాన్యాలన్నీ కూడా చక్కగా పండుతాయి. వాటిల్లో ఒక చక్కని విలువను, శక్తిని కలిగించేటువంటి శక్తి చంద్రుని వల్లనే కలుగుతుంది. అటువంటి శక్తిని చంద్రునికి ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమాత్ముడే. అంతేకాదు, చంద్రునిలో మనం గొప్ప తత్వాన్ని దర్శించాలి. ఈ కాలం అనేది భగవంతుని యొక్క స్వరూపం. ఆయన కాలస్వరూపుడై సృష్టి స్థితి లయములను నడిపిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుల యొక్క గమనమే కాలానికి మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి నిదర్శనం. వారిద్దరూ ప్రతిరోజు ఉదయం వేళ సూర్యుడు, సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు, వీరిద్దరి యొక్క భ్రమణంతోనే మానవుల యొక్క ఆయుర్దాయం, జీవరాశుల యొక్క ఆయుర్దాయం అనేటువంటిది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి చంద్రప్రభా వాహనాన్ని మనం దర్శించినప్పుడు మనస్సులో కలగవలసినటువంటి భావన ఏమిటి, ఆ చంద్రప్రభా వాహనాన్ని గురించి విన్నప్పుడు మనకు కలగవలసినటువంటి భావన ఏమిటి అంటే, కాలస్వరూపుడైనటువంటి చంద్రుడు భవిష్యత్తులో భగవంతుని పట్ల మనం శ్రద్ధను పెంచుకోవాలన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. సూర్యచంద్రుడము మే విరువురము కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటే మీ ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుందండి ఓ జనులారా. మీరంతా మానవ రూపాన్ని పొందారు, నరజన్మ దుర్లభం అన్నారు కదా, అలాంటి నరజన్మ లభించినందుకు ఈ కాలం గడిచిపోతోంది. గడిచిపోయే కాలాన్ని సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు భగవంతుని పట్ల మనస్సు ఉంచండి అని ఆ చంద్రప్రభా వాహనం చూసినప్పుడు కాలస్వరూపుడైనటువంటి పరమాత్మని యొక్క తత్వం అనేది మన మనస్సుకి అర్థమవుతుంది. మరి భగవంతుణ్ణి మనం చేరుకోవాలనే ధ్యాస మనకు కలగాలంటే ఏం చెయ్యాలి అంటే, శత్రు

0: పుత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్విన్నపి పశ్యత్ ఆత్మానం సర్వత్ర ఉత్సృద్య భేదాజ్ఞానం. అన్ని చోట్ల భేదభావాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టి శత్రువు ఎందు మిత్రుని ఎందు బంధువు ఎందు అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములను విడనాడి అంతటా పరమాత్ముడే నిండి ఉన్నాడనేటువంటి ఒక చక్కని నిజమైన జ్ఞానాన్ని తత్వాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులవుతారు. కాలానికి లోబడి మాయకి లోబడి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ పరమాత్ముణ్ణి చేరుకోవటానికి తగినటువంటి అర్హతని సముపార్జించుకుంటారు. కాబట్టే కులశేఖరాళ్ళ వారు అన్నారు, హేమర్త్యా పరమంహితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవామాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యము మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయ ధ్వమ్ముహు. ఓ మానవులారా, నేను చెప్పేటువంటి ఒక పవిత్రమైన హితాన్ని వినండి. సంక్షేపమైనటువంటి విషయము, తేలికగా ముక్తిని పొందేటువంటి విషయము. మీరందరూ కూడా సంసారం అనేటువంటి సముద్రంలో మునిగి బాగా ప్రవేశించి ఉన్నారు. నిజమైనటువంటి జ్ఞానాన్ని, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని మర్చిపోయారు. అందువల్ల మీ మనస్సుని కుదుటపరుచుకుని ఓం నమో నారాయణాయ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఆ గోవింద నామస్మరణ, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణను, స్వామి మంత్రాన్ని చక్కగా గానం చెయ్యండి. ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి గుణవైభవాన్ని గురించి వినండి. ముమ్మారులు మాటి మాటికి ఆ స్వామికి నమస్కారం చెయ్యండి. అలా చేసినట్లయితే మీరు పొందినటువంటి ఈ మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని సాక్షాత్తు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ వాహన సేవలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం ఏమిటంటే, విషయాల పట్ల ఇంద్రియములన్నీ కూడా ఆకర్షితములై పరిగెడుతూ ఉంటాయి. వాటి వాటికి సంబంధించినటువంటి విషయముల నుంచి ఇంద్రియములను నియంత్రించి మనస్సుని ఏకాగ్రతతో స్వామి యందు నిలపటానికి మనందరికీ ఆ స్వామి ఒక చక్కని అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తూ, ఎటు చూచినా కూడా తానే అయి నిలుస్తూ, వాహన సేవలలో తాను తిరుమాడ వీధులలో సంచరిస్తూ, భక్తులందరికీ కూడా నిజమైనటువంటి తన దర్శనాన్ని అందిస్తూ మోక్ష మార్గం వైపు మనందరినీ కూడా నడిపిస్తున్నాడనడంలో ఏ విధమైనటువంటి సందేహమూ లేదు. అందువల్ల ఇటువంటి వాహన సేవలో చక్కగా పరమాత్మను గురించి శ్రవణం చేసి మనందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా, శ్రీ మారుతి గారు దయచేసి తమరు స్వామివారి గుణవైభవాన్ని వర్ణించమని ప్రార్థిస్తున్నాను.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. నమామ్యహం వెంకటనాథ విష్ణు నారాయణ శేష జగన్నివాస భక్తార్తిహారిన్ భగవన్ మురారే భాన్వింద్రునేత్రాఖిల లోక పూజ్య. బ్రహ్మరుద్రాది దేవతలే కాదు, సమస్త దేవతాగణము, చరాచర జీవకోటి కూడా కలియుగంలో వేయించేసి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ పరంధాముడు, పరతత్వాన్ని స్వయంగా మనకి తెలియజెప్పేటువంటి వాడు. నామస్మరణ చేయడం చేతనే మనకు సమస్తమైనటువంటి పుణ్య రాశులను, చివరకు తురియమైనటువంటి మోక్షాన్ని కూడా కరతలామలకం చేసేటువంటి వాడు. అందుకే అంటారు, నామస్మరణాదన్యోపాయం మహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే కృష్ణానంద కృపాజలధే కంసారే కమలేశహరే కాళీయమర్దన లోకగురో భక్తం తే పరిపాలయ మాం అని కర్షదీతి కృష్ణ సమస్త జనులను ఆకర్షించేటువంటి వాడు, మాయావి అయినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ.

కృష్ణ పరమాత్మ వేషధారణలో పిల్లనగోవి చేతబూని తన యొక్క అద్భుతమైనటువంటి ఎడమకాలుని మడచి కుడికాలు మీద ఉంచుకుని చక్కని రూపంతో స్వామి దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ రూపం చూస్తేనే చాలు, ఉన్నటువంటి వారందరూ కూడా తమలో గోపికత్వాన్ని ఆవహింపజేసుకుని ఎంత వర్షం పడుతున్నా ఎంత శ్రమ అయినా దానంతటినీ మరిచిపోతూ ఉన్నారు. ఆనందోత్సాహంతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా ఎంతమంది, ఎన్ని ప్రదేశముల నుంచి స్వామివారి సేవకై తరలివచ్చారు. దేశంలో ఉండేటువంటి సమస్త రాష్ట్రముల యొక్క భక్త బృందాలన్నీ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగగ్రహణం చేయాలని, స్వామి యొక్క వాహన సేవ ముందు తమ యొక్క కళా ప్రదర్శన ద్వారా స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఆర్తితో విచ్చేశారు. వారందరూ కూడా ఆ దేవతాస్వరూపాలకే దేవతాం అంశలే వారెందు ప్రవేశించాయా అన్నట్లుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు దీపపు కాంతులు కూడా మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆకాశంలో చూస్తే ఎక్కడా నక్షత్రములు కానరావట్లేదు. బహుశా చంద్రప్రభావాహనం ఇక్కడ ఉందని, పరమాత్మ ఇక్కడ ఉన్నాడని, ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ విద్యుత్ కాంతులలోకి దూరి ఇంత చక్కగా ప్రకాశిస్తున్నాయేమో అన్న భావన కూడా అందరికీ కలుగుతోంది. చంద్రుడు ఉదయించి తన చల్లని కిరణముల చేత సూర్య తాపాన్ని ఏ విధంగా హరిస్తాడో అదేవిధంగా తన భక్తుల తాపత్రయాలను తన దృక్కుల చేత తొలగింపజేయగలని తెలుపుతూ స్వామి చక్కగా మెల్లగా చల్లగా చంద్రప్రభా వాహనంపై ముందుకు కదులుతూ ఉన్నాడు. నిరంతర గోవిందనామస్మరణ జరుగుతూ ఉంటే స్వామి మునుముందుకు వాహనంలో విహరిస్తూ ఉన్నాడు. గోవిందనామస్మరణయే అమృతతుల్యము, నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నిహరము, నీ నామము అమృతపూర్ణము, నీ నామము నే తలందు నిత్యము స్వామి అని ప్రతి భక్తుడు కూడా గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. స్వామి నీ నామస్మరణే సమస్త భాగ్యములను అనుగ్రహిస్తుంది. కలియుగంలో భగవన్నామస్మరణయే అత్యంత పుణ్యప్రదమైనటువంటి భక్తి మార్గము అంటూ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అని అచ్యుత అనంత గోవింద అన్న నామోచ్చారణ రూపమైనటువంటి ఔషధం ఏదైతే ఉందో అది సమస్త రోగములను నివారిస్తుంది. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మకు శశబిందు అని కూడా పేరు. శశయవ విందుర్లక్ష్య యస్య చంద్రస్య విద్యతే తద్యత్ ప్రజాస్ పుష్ణాది శశబిందుస్తతోహరిహి అని. శశము అనగా కుందేలు, కుందేలు వలె బిందు ఎవనికి కలదో అట్టి చంద్రుడు శశబిందువు అని కీర్తింపబడుతూ ఉన్నాడు. అట్టి శశబిందుని లేదా చంద్రుని వలె ప్రాణులను పోషించేవాడు కనుక ఆ సాదృశ్యము చేత శ్రీహరిని కూడా శశబిందుహు అని స్తుతిస్తూ ఉంటారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇదే తత్వాన్ని ప్రబోధిస్తూ పరమాత్మ గామావిశ్యజ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి ఔషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక అని, నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరిస్తూ ఉన్నానయ్యా, రసస్వరూపుడిగా చంద్రుని సస్యములన్నిటినీ కూడా పోషిస్తూ ఉన్నాను అని తెలియజేశాడు. పరమాత్మ విరాట్ స్వరూపాన్ని ప్రకటింపజేస్తూ నక్షత్రాణామహం శశి అని తన యొక్క దివ్య విభూతిని మనందరికీ తెలియజేశాడు. అసలు చంద్రుడు నక్షత్రమే కాదు కదా అని సందేహం కలగవచ్చు. ఆకాశంలోకి చూసినప్పుడు ప్రకాశవంతంగా కనిపించేది ఎవరు, చంద్రుడే. మిణుకుమిణుకుమనే నక్షత్రాల్లో కూడా ఉండేది బ్రహ్మమే. అయినా కంటికి బాగా ప్రకాశవంతంగా కనిపించేది, ధ్యానానికి పనికి వచ్చేది, ఊహించుకోగలిగేది చంద్రుడు కనుక నక్షత్రాణామహం శశి అని భగవద్ విభూతిని మనకి ప్రకటించాడు. ఏకశ్చంద్ర తమోహంతి నచ తారాగణైరపి అని, అనేక వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చీకట్లను తొలగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే చంద్రుడొక్కడే. అలాగే రాత్రిపూట ఆకాశంలో మనకు ఆ నక్షత్రాల కన్నా కూడా ఎవరిని చూస్తే మనసు ఆహ్లాదపడుతుంది అంటే ఆ చంద్రభగవానే. అలాగే శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి స ఏకహ, ఆయన ఒక్కడే. సముద్ర తరంగ న్యాయం చేత భగవంతుడు కూడా ఒక్కడే అని మనం తెలుసుకోవాలి. సముద్ర తరంగ న్యాయం అంటే లోకంలో సముద్రం నుండి నురగా బుడగా తరంగములు మొదలగవన్నీ ఉత్పన్నములవుతాయి. సరిగ్గా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా సముద్రము నుండి ఉత్పన్నమైనవే. సముద్ర స్వరూపం కంటే భిన్నంగా ఉన్నవి కాదు, సముద్రాత్మకులే, సముద్ర స్వభావాన్ని కలిగినవే. అలాగే పరమాత్మ కూడా అన్నిటా తానుంటూ అందరి

జ్ఞానాన్ని అనుగ్రహించే విధంగా ఇక్కడ స్వామి అనేక రూపాలతో అనేక వాహనాలలో విహరిస్తున్నా, భిన్న వాహనాలు కనిపించినా అందులో ఎప్పుడూ విహరించేది

0: చల్లనైనటువంటి కిరణములతో ప్రకాశిస్తూ భక్త బృందాలను నిరంతరాయంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామి చంద్రుల్లో ఒక చిన్న మచ్చ ఉన్నప్పటికీ కూడా అది కూడా ఆయనకి అలంకారమే అయింది. అలాగే మానవులలో మనకి తెలుసో తెలియకో ఏదో చిన్న దోషం చేసినప్పటికీ కూడా స్వామి ఏదైనా నీ యొక్క నీ భావనతో నీపై అన్ని మనస్సు నిలిపి చేస్తున్నామని కనుక మనం చేసినట్లయితే మనలో ఉండేటువంటి దోషాలను కూడా ఆయన తొలగించి మనం జన్మ సార్థకత చేకూర్చుకునే విధంగా, అసలు జన్మే రాని విధంగా, జన్మ రాహిత్యమయ్యే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు అని మనకి పురాణ ఇతిహాసాది గాథల్లో చూస్తే అర్థమవుతుంది. ఇలా ప్రతి వాహన సేవలో కూడా భక్తులను అనుగ్రహించడానికి, దివ్యమైనటువంటి తాత్విక చింతనను అందించడానికి స్వామి తనంతట తానుగా మలయ కునియనింద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిగా ధ్రువమూర్తికి ఎంత శక్తివంతుడో ఈ మలయప్ప స్వామి కూడా ఈ కొండలలోనే లభించినవాడని మనకి ఐతిహ్యం తెలియజేస్తోంది. కాబట్టి అటువంటి మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మగా ఇక్కడ మనకు ఆ చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క దివ్య వైభవ విశేష అంశాలను మనం ఆచార్యులు శేషాచార్యులు గారి యొక్క దివ్యమైనటువంటి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి సేవలు తరించే విధంగా ఒక్కసారి ఎలుగెత్తి గోవింద నామాన్ని వెలుగుదాం. ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: ఈనాడు స్వామివారి యొక్క అలంకరణ చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. అందమైనటువంటి పుష్పములతో మాలలు కట్టి స్వామివారికి అలంకారం చేశారు. ఆనాడు యశోదాదేవి ఏ విధంగానైతే శ్రీకృష్ణ స్వామిని మనసారా అలంకరించుకుందో ఆ రకమైన అలంకారాలన్నీ స్వామివారి ఆ స్వరూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. గోకులంలో గోపాలకులందరినీ కూడా అలరించినటువంటి ఆ వేణునాదం, ఆ వేణువుని ఎంతో అలవోకగా అలా పెదవులపై నిలిపి గానం చేస్తూ ఆ స్వామివారు ఒక పక్క హృదయంగా మరొక పక్క వీరరసాన్ని ప్రకటిస్తూ స్నిగ్ధ గంభీర మనోహరమైనటువంటి దివ్య రూపంతో అలా అలా అర్చక స్వాముల చేత, పరిచారకుల చేత, సేవకుల చేత, భక్తజన బృందముల చేత చక్కగా సేవింపబడుతూ ప్రార్థింపబడుతూ ఈ తిరుమాడ వీధులలో మనందరికీ కమనీయంగా కనిపిస్తున్నారు. ఏమిటి ఈ రకంగా కనిపించటంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, ఎవరికైనా ఒక్కసారి ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినట్లయితే మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క వృత్తాంతము, ఆనాటి ధర్మములు ఇవన్నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా గోచరమవుతాయి. మనకున్నటువంటి ఈ శబ్ద ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు, భారతము, భాగవతము, ఇటువంటి శబ్ద ప్రమాణాలన్నీ కూడా మనకు నిజమైనటువంటి ధనములే అవుతాయి. అవన్నీ మనం తెలుసుకుని మన తరువాత తరాల వారికి చక్కగా అందించవలసి ఉన్నాయి. అలాగే ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ స్వామి యొక్క స్వరూపాన్ని, ఆ వాహనాన్ని మనం దర్శించినప్పుడు మన ప్రాచీనమైన ఇతిహాస పురాణములు, వృత్తాంతములు, శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైన చరిత్రలు ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించడం ద్వారా, వాటిని స్మరించుకోవటం ద్వారా ధర్మబద్ధమైనటువంటి ఒక చక్కని మార్గంలో నడవడిక కలిగి ఉండడం అనేటువంటిది మనకి అభ్యాసమవుతుంది. ఎన్ని తరాలు మారినా కలియుగంలో ధర్మం అనేది ఒక పాదంతో నడుస్తున్నప్పటికీ కూడా ఆ కలి ప్రభావం మన మీద పడకుండా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రసారముల యొక్క ఆ చల్లదనం అనేటువంటిది నిరంతరము మనని కాపాడుతూ ఉంటుంది. అదే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతటి పరమాత్ముడు మన ఎదుటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ పరమాత్మను మనం ప్రసన్నం చేసుకోవాలి? బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమైహి కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ స్వామి, ఆనాడు ద్వాపరయుగంలో గాని, త్రేతాయుగంలో గాని, కృతయుగంలో గాని నీవు ధరించినటువంటి విశేష అవతారములను గురించి పెద్దల ద్వారా వినడమే తప్ప ఏనాడు మిమ్మల్ని కల్లారా దర్శించే భాగ్యం మాకు కలగలేదయ్యా. కానీ ఈ కలియుగంలో మా అదృష్టం ఏంటంటే ఈ మానవ జన్మ ధరించినందుకు ఆ శ్రీకృష్ణ స్వామిగా అనేక రకములైనటువంటి రూపములలో నిన్ను

0: ఈనాడు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఈ చంద్రప్రభ వాహన సేవలో దర్శించుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది. గోపాలురు గోపికలు నీ సాంగత్యాన్ని అనుభవించి ఎంతో తన్మయులైపోయారు. ఆ తన్మయత్వాన్ని మేము తలుచుకుంటూ ఈనాడు మేము కూడా ఆ తన్మయ భావాన్ని పొందుతూ ఉన్నాము, నీలో లీనమైపోతూ ఉన్నాము అని రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఈ శరీరమంతా కూడా ఆ స్వామి యొక్క పారవస్యంతో రోమాంచితమై ఆ స్వామినామాన్ని మనం చక్కగా గానం చేస్తూ ఉంటే ఈ కంఠము గద్గదమై కంటి వెంట ఆనందాశ్రువులు జలజల జాలువారుతూ ఉంటే ఓ స్వామి ఎల్లప్పుడూ నీ పాదారవిందములను ధ్యానించేటువంటి వాళ్ళు ఆ అమృత రసాన్ని చక్కగా ఆస్వాదించేటువంటి వాళ్లకు ఇంతకన్నా అదృష్టమైన అదృష్టం ఏమున్నది? మానవ జన్మ ధరించినందుకు ఇదే కదా నిజమైన అదృష్టము. ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు జన్మ జన్మలలో లభించేటట్టుగా అనుగ్రహించు స్వామి. ఏ జన్మ ధరించిన ఏ రూపాన్ని ధరించిన కీటకమైన మానవ రూపమైన జంతు రూపమైనా కూడా ఆయా జన్మలలో మాత్రం నీ పాదముల యందు మా మనస్సు అనేటువంటి రాజహంస విహరించాలి. మా మనస్సనే రాజహంస నీ పాదములనేటువంటి పంజరంలో బంధింపబడాలి అని ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటూ ఉంటామయ్యా. గోవింద, ఈ తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో నీ దర్శన భాగ్యాన్ని కలిగించి మా అందరికీ కూడా ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడేటువంటి ఒక చక్కని అవకాశాన్ని అదృష్టాన్ని ఈ కలియుగంలో కలవు వెంకటనాయకః అని బిరుదుని సార్థకం చేసుకుంటూ అందించావయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 853,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాల్లో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు

0: కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
0: రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు సుమారు 46 లక్షల సహాయక పరికరాల ద్వారా లబ్ధి పొందారని కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపింది. అటల్ వయో అభ్యుదయ యోజన కింద రాష్ట్రీయ వయోశ్రీ యోజన వయోవృద్ధులకు మెరుగైన సహాయాన్ని అందిస్తోందని పేర్కొంది. 2017లో ప్రారంభించబడిన రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమం ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వయో సంబంధిత వైకల్యాలు, బలహీనతలతో బాధపడుతూ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వర్గాల వారికి ఉచిత సహాయక జీవన పరికరాలను అందిస్తుంది. వయోవృద్ధుల్లో అందుబాటు స్వతంత్ర జీవనాన్ని మెరుగుపరచడానికి వీల్ చైర్లు, చేతికర్రలు, వినికిడి పరికరాలు, కళ్లద్దాలు వంటి సహాయక పరికరాలు ఉచితంగా అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సమృద్ధ గ్రామ్ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించడానికి వీలు కల్పించిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సమృద్ధ గ్రామ కార్యక్రమ తదుపరి దశను టెలికమ్యూనికేషన్ల శాఖ, స్టార్టప్లు, సేవా భాగస్వాములతో ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రతి గ్రామం గడప వద్దకు సాంకేతికతను తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేస్తూ జిల్లాల వ్యాప్తంగా విస్తరించడానికి వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కాగా వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 సెల్ఫ్ సర్వీస్ ప్లాట్ఫామ్ను కూడా ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారు. అధికారిక ఆయుర్వేద దినోత్సవ వెబ్సైట్లో 3 లక్షలకు పైగా పాల్గొనేవారు నమోదు చేసుకున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి తమ మద్దతును కూడా ప్రకటించారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు గణనీయమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాయని, ఇది దేశవ్యాప్త వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆయుర్వేద డే .org.inలో అందుబాటులో ఉన్న ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా నిర్వహించబడుతున్న కార్యక్రమాల పౌర భాగస్వామ్యం, నమోదు, నివేదన కోసం ఒక డిజిటల్ వేదికగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో 1000కి పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆమె నేషనల్ ఫార్మ్యులరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO రోగి భద్రతా డేటాబేస్కు ఫార్మకో విజిలెన్స్ డేటాను భారత్ అందిస్తోందని పేర్కొన్నారు. WHOకు ఈ డేటాను అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు చేరుకుందన్నారు. ఫార్మకో విజిలెన్స్లో భారతదేశ ప్రయాణం ఆత్మనిర్భరతకు చక్కని ఉదాహరణగా నిలిచిందని అనుప్రియా పటేల్ తెలియజేస్తూ,
2: India today has risen from the 123rd position between the year 2009 and 14 to being 8th in the world in its contribution of patient safety data to WHO database. Today, world over, there are around 25 countries which recognize and accept the Indian pharmacopoeia.
0: ఆక్సిలరీ పవర్ యూనిట్ APU లను కొనుగోలు చేసేందుకు రక్షణ

0: మంత్రిత్వ శాఖ యాక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. T-72, T-90 ట్యాంకుల కోసం ఉద్దేశించిన ఈ యూనిట్లను 586 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈరోజు న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ట్యాంకులోని ఫైర్ కంట్రోల్ సిస్టమ్, ఫైరింగ్ సర్క్యూట్, గన్ స్టెబిలైజేషన్ సిస్టమ్ తదితర అనుబంధ భాగాలకు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఏపీయు ఒక ప్రత్యామ్నాయ వనరు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయంగా అభివృద్ది చేసిన ఏపీయులతో భారత సైన్యం విశ్వసనీయత, సుస్థిరత మరింత బలోపేతమవుతాయని ఆ శాఖ పేర్కొంది. భారతదేశ స్వచ్ఛ ఇంధన దార్శనికత సాధనలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెకీ 15వ వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ పునరుత్పాదక ఇంధన పరివర్తనలో పెరుగుతున్న భారతదేశ నాయకత్వానికి సెకీ 15 ఏళ్ల ప్రస్థానం ఒక నిదర్శనమని చెప్పారు. గడిచిన 15 సంవత్సరాల్లో సెకీ 41 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని నిర్మించడంలో సహాయపడింది. అలాగే సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. నోమాడిక్ ఎలిఫెంట్ పేరిట భారత్ మంగోలియా దేశాల సంయుక్త సైనిక విన్యాసం 18వ ఎడిషన్ ఉత్తరాఖండ్ పితోర్ఘట్లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ఈరోజు ప్రారంభమైంది. ఇది భారత్ మంగోలియా దేశాల మధ్య మాత్రమే నిర్వహించే వార్షిక ప్లూటూన్ స్థాయి విన్యాసమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు పాక్షిక పట్టణ పర్వత ప్రాంతాలలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు చేపట్టేందుకు ఇరుపక్షాల సంయుక్త సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ విన్యాసాల లక్ష్యమని పేర్కొంది. రెండు సైనిక దళాలకు వాస్తవిక కార్యాచరణ పరిస్థితుల్లో కలిసి శిక్షణ పొందేందుకు, సంయుక్తంగా పనిచేసే వారి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తాయని వివరించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సంయుక్త శిక్షణ జరగనుంది. వాతావరణం. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మత్స్యకారులు తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వేటకు వెళ్లవద్దని IMD హెచ్చరించింది. అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం UNGA 81వ సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సెషన్లో ఆయన ప్రసంగించనున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఉన్న 2.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి FM. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వినండి.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు.

న్యూజిలాండ్స్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా కవర్స్ ఓన్లీ 70% ఆఫ్ ద టారిఫ్ లైన్స్ అండ్ కవర్స్ ఓన్లీ 95% ఆఫ్ బైలాటరల్ ట్రేడ్. వెరస్ వెన్ ఇండియా ఇస్ ఎక్స్పోర్టింగ్ టు న్యూజిలాండ్ ఆల్మోస్ట్

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

0: 2026 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియా క్రీడలపై రోజువారి నివేదిక విన్నారు. ఆకాశవాణి
1: ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ కె వందన గారి గాత్రం వింటారు. శ్రీమతి చల్లా ప్రభావతి గారు వయోలిన్, శ్రీ ధన్వాడ అనంత్ గారు మృదంగం. ముందుగా తులసీ దళములచే మాయమాళవ గౌళరాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కీర్తన వినండి.

ఇప్పుడు కృపాలవాళ నాదవరాంగిణీ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

చివరిగా స్వరరాగసుధ, శంకరాభరణం రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామివారి కీర్తన.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ కె వందనా గారి గాత్రం విన్నారు. శ్రీమతి చల్లా ప్రభావతి గారు వయోలిన్, శ్రీ ధన్వాడ అనంత్ గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.